ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 29వ తేదీ సోమవారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ నేడు మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాల ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడం, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భూమధ్యరేఖకు ఉత్తర

దక్షిణ దిశల్లో సుమారుగా 23.5 డిగ్రీల పరిధిలో ఉన్న ప్రాంతాలను ఉష్ణమండల ప్రాంతాలు లేదా ట్రాపిక్స్ అని పిలుస్తారు. భారత్ సహా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు ఈ ఉష్ణమండల పరిధిలోకి వస్తాయి. ప్రపంచ జనాభాలో దాదాపుగా 40% మంది ప్రజలు ఉష్ణమండల ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచ జీవ వైవిధ్యంలో సుమారు 80% వరకు ఈ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. అడవులు, అరుదైన వృక్షాలు, జంతువులు, పక్షులు, సముద్ర జీవులు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లోనే ఉన్నాయి. 2014లో విడుదలైన స్టేట్ ఆఫ్ ద ట్రాపిక్స్ నివేదికకు గుర్తుగా ఐక్యరాజ్య సమితి 2016లో జూన్ 29వ తేదీని అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవంగా ప్రకటించింది. ఉష్ణమండల ప్రాంతాలు వ్యవసాయం, పర్యాటకం, మత్స్య సంపద, అటవీ వనరుల పరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైనవి. కాఫీ, కోకో, బియ్యం, చెరకు, మసాలా దినుసులు వంటి వంట ఉత్పత్తిలో ఈ ప్రాంతాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. అయితే వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, పెరుగుతున్న కాలుష్యం, సముద్ర మట్టం పెరగడం వంటి సమస్యలు ఉంటే ఉష్ణమండల ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలు తుఫాన్లు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తులను తరచూ ఎదుర్కొంటున్నాయి. అందుకే ఉష్ణమండల ప్రాంతాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. చెట్లను నాటడం, అడవులను కాపాడటం, నీటి వనరులను సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా మనం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం కావాలి. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భూమిని అందించగలుగుతామని గ్రహించి ప్రకృతిని పరిరక్షిద్దాం, ఉష్ణమండల ప్రాంతాలను సంరక్షిద్దాం. ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ కెమెరా దినోత్సవం నిర్వహిస్తారు. జీవితంలోని అమూల్యమైన క్షణాలను శాశ్వత జ్ఞాపకాలుగా నిలిపే కెమెరా ప్రాధాన్యతను గుర్తు చేసుకోవడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు ఫోటోలు తీయాలంటే పెద్ద కెమెరాలు, ఫిల్మ్ రోల్స్ అవసరమయ్యేవి. అయితే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో నేడు స్మార్ట్ ఫోన్ల రూపంలో ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. 1839లో ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రపంచానికి ఫోటోగ్రఫీ సాంకేతికతను పరిచయం చేయడంతో ఆధునిక ఫోటోగ్రఫీకి నాంది పలికింది. అప్పటి నుంచి కెమెరా అనేక మార్పులకు లోనై నేడు డిజిటల్ డ్రోన్, 360 డిగ్రీల కెమెరాల వరకు అభివృద్ధి చెందింది. కెమెరా కేవలం ఫోటోలు తీయడానికి మాత్రమే కాదు, చరిత్రను నమోదు చేయడానికి, సమాజంలో జరిగే సంఘటనలను ప్రపంచానికి తెలియజేయడానికి, ప్రకృతి అందాలను భద్రపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జర్నలిజంలో కెమెరా పాత్ర ఎంతో కీలకమైంది. ఒక చిత్రం 1000 మాటలకు సమానం అనే నానుడికి కెమెరానే నిదర్శనం. ఈ సందర్భంగా ఒక్క మాటలో చెప్పాలంటే, మన జీవితంలోని మధుర జ్ఞాపకాలను కెమెరాలో బంధిస్తూ మధుర క్షణాలను తీపి గుర్తులుగా మార్చే అద్భుతం కెమెరా. ప్రతి సంవత్సరం జూన్ 29న భారతదేశంలో గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భారతీయ గణాంక శాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ప్రొఫెసర్ ప్రశాంత చంద్రమహల నోబిస్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశ అభివృద్ధి, ఆర్థిక ప్రణాళికలు, జనాభా లెక్కలు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి అనేక రంగాల్లో గణాంకాల పాత్ర అత్యంత కీలకమైంది. ఖచ్చితమైన గణాంకాలు ప్రభుత్వాలకు సరైన నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడతాయి. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరిప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వింటారు సూక్తి సుధ వ్యాఖ్యాత, శ్రీ పచ్చా పెంచలయ్య గారు.
1: తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు ఏరికిన్, ఏసరికి ఏ పాటు విధించనో విధి అది అవస్థ్యప్రాప్త్యంబు. ఆ దానిని ఎవరు తప్పించెదరు? కింకరుడే రాజగు, రాజే కింకరుడగున్ కాలానుకూలంబుగా. కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా. పై పద్యం కీర్తిశేషులు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి విరచిత సత్యహరిశ్చంద్రియంలోనిది. ఆ పద్యం నాటకం కోసం వ్రాసిందే కావచ్చుగాని అందులో ఎంతో వేదాంత రహస్యం ఇమిడి ఉంది. నేటి సమాజంలో ఓ వ్యక్తికి 4 రాళ్ళు పోగేసుకునే అవకాశం వచ్చిందంటే ఇక వానిని పట్టపగ్గాలుండవు. అతని హావభావాలు, ఆహార్యాలు, అహంకారాలు ఆకాశానంటుతుంటాయి. విద్య తరువాతి స్థానం సంపదకే ఇచ్చారు మన పెద్దలు. విద్య నశించిపోదు, కరిగిపోదు, తరిగిపోదు. అదే సంపదైతే ఈవేళ ఉంటుంది, రేపేటో వెళ్ళిపోతుంది. స్థిరంగాని సంపదను చూచుకొని మనిషి ఎంత విర్రవీగుతాడో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈవేళ మహాసంపన్నుడుగా ఉన్న మనిషి ఏదో జరగరాంది జరిగి సంపద సర్వస్వం చేజారిపోతే అనాథగా మారిపోతూ ఉంటాడు. ఈ మానవ శరీరమే అశాశ్వతమైంది. ఎన్ని జాగ్రత్తలు చూపి ఎలా కాపాడుకున్నా అది ఇప్పుడో అప్పుడో ఎప్పుడో కూలిపోక తప్పదు కదా. మన బ్రతుకులే స్థిరంగానప్పుడు మన సంపాదనలు, అష్టైశ్వర్యాలు, అధికారాలు, అహంకారాలు శాశ్వతాలవుతాయా? ఇది పూర్తిగా మరచిపోయిన విఘ్నత తెలియని మానవుడు తనకున్న మిడిమిడి జ్ఞానంతో తొందరపాటు తనంతో ఎగిరిగిరి పడుతూ ఉంటాడు. ఎవరినీ లెక్క చేయక గర్వంగా మసులుతుంటాడు. అది ఎంతో హీనమైన పని. ప్రతి మనిషిలో భగవంతుడు గలడని ఓవైపు మన శాస్త్రాలు, సాంప్రదాయాలు చెబుతూ ఉంటే అంతటి మిడిసిపాటు ఎందుకో అర్థం కావడం లేదు. ఓ మహాకవి సెలవిచ్చినట్టులా, సిరి తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలమ్మ భంగిన్, సిరితా పోయిన పోవును కరిమ్రింగిన వెలగలాగా అన్నట్లు తను వచ్చేటప్పుడు ఎలా వస్తుందో దానిని అహంకారంతోనో అనకోలేకుండా చేసుకునో ప్రవర్తించిన మనిషి దగ్గర నుంచి ఓ దెబ్బకు ఎటో మాయమైపోవడం ఖాయం. దానికి ఒళ్ళు పై మరచి పరిసరాలను, చిన్నా పెద్దను పూర్తిగా దూరపరిచి ప్రవర్తించడం అవసరమా? ధనమిచ్చిన మదమిచ్చును అనేది ఓ సూక్తి. దానిని అనుసరించి ఆస్తిని చూసి అహంకారం పొందడం అనివార్యంగా జరుగుతోందట. అది తెలివిలేని వారి ఎడల అక్షర సత్యం. నిండా పండిన చెట్టు క్రిందకు వంగి నీకు నాకు అందుతుంది అంటే సంపద ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని దాని అర్థం. అలాంటి ఒదిగి ఉండే మనస్తత్వాన్ని కలిగినప్పుడే సంపద కూడా తనను విడిచిపోవడానికి సంసిద్ధురాలు కాదు. ఎందరు ఏలినారు ఈ ధరాకాంతను మహీకాంతులు, వారందరూ ఏరి సిరి మూట కట్టుకుని పవన్ జాలిరే అన్నట్లు మనకంటే ముందు ఎంతమంది మహాధనవంతులు ఉన్నారో, వారందరూ ఎటు వెళ్ళారో మనము అంతేననుకోకుండా నేను చిరస్థాయిగా ఉంటానని తలచి ఊగిపోవడం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. ఈరోజు సామ్రాజ్యాలు నేలిన రాజులు రేపు పనివారుగా మారిపోవచ్చు. ఇప్పుడు పరిచారికలుగా జీవనమీడ్చేవారు రేపు రాజ్యాధిపతులు కావచ్చు. ఈవేళటి రాజు విధి వక్రించి రేపు కింకరుడవుతాడు. కింకరుడుగా ఉన్నవాడు రాజవుతాడు. అదే ఆ మహాకవి మనకు ఆ పద్యంలో తెలియపరిచినటువంటి నగ్న సత్యం. దానికి మిడిసిపాటెందుకు? వినయంగా ఉంటూ 10 మందితో సామరస్యంగా మెలుగుతూ జీవితం వెళ్లబుచ్చగలిగితే ఆ తన జీవితం చరితార్థమవుతుంది. ఈవైనా గుర్తించి మనం ఎంతో ఎంతో వినయంగా సంపద ఉందని మిడిసిపడకుండా బ్రతుకీడ్చగలిగి గర్వానికి చోటివ్వకుండా ఉంటే ఆ పరమేశ్వరుడు మనల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడగలుగుతాడు.
0: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పచ్చా పెంజలయ్య గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.

పాడి రైతులు పాతరగడ్డిని గనక తయారు చేసుకొని ఉంచుకున్నట్లయితే గడ్డి దొరకని సమయంలో ఈ గడ్డిని వాడుకొని పాల దిగుబడిని తగ్గకుండా చూసుకోవటానికి వీలవుతుంది. రైతులకు ఆదాయాన్ని స్థిరంగా అందించేందుకు దోహదం చేసే వాటిలో పాడి పరిశ్రమ చాలా ముఖ్యమైనది. పాడి పరిశ్రమలో ఎక్కువ పాల ఉత్పత్తి ద్వారా మంచి ఆదాయం రైతులు పొందుతూ ఉన్నారు. పాల దిగుబడి పెంచడంలో పచ్చి మేత ప్రధాన పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో రైతులకు సరిపడినంత పచ్చి మేత అందుబాటులో ఉండటంతో పాల దిగుబడి మీద ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ వేసవిలో పచ్చి మేత కొరత వల్ల పాల దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మన దేశంలో పచ్చిగడ్డి ఉత్పత్తికి లభ్యతకు దాదాపు 260 మిలియన్ టన్నుల వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించే పద్ధతుల గురించి ప్రభుత్వాలు సైలేజ్, దీనినే పాతరగడ్డి అంటారు, ఈ గడ్డిని సొంతంగా తయారు చేసుకోవటానికి లేదా ప్రభుత్వం రాయితీపై నేరుగా సైలేజీని అందిస్తున్నారు. వర్షాధార రైతులు 60% దాకా ఉన్నారు. వర్షాధారంగా త్వరగా పెరిగే గడ్డి జాతి పంటల్లో సజ్జలు, జొన్నలు ప్రధానమైనవి. 50% పూత దశలో వచ్చే పచ్చి మేతను సైలేజ్గా మార్చుకోవడం ద్వారా పాడి పశువుల పోషణలో ఇబ్బందులు తలెత్తకుండా పాల దిగుబడులు తగ్గకుండా చూసుకోవచ్చు. సైలేజ్ అంటే పంట 50% పూత దశలో పచ్చిగా ఉన్నప్పుడు కోసి చిన్న ముక్కలుగా కత్తిరించి గాలి చొరబడకుండా నిల్వ చేసుకునే పద్ధతి. ఈ సైలేజ్ తయారీలో గాలి చొరబడని సమయంలో పచ్చి మేతలో ఉండే పిండి పదార్థాలు 45 నుండి 60 రోజుల తర్వాత నుంచి మేలైన సైలేజ్ తయారవుతుంది. పచ్చి మేతలోని చక్కెరలు లాక్టిక్ ఆమ్లంగా మార్పు చెందుతాయి. ఈ ఆమ్లం సైలేజీ నిల్వకు ఉపయోగపడుతుంది. సైలేజీ తయారైన తర్వాత 2 ఏళ్ల వరకు నిల్వ చేసి వాడుకోవచ్చు. సైలేజీ తయారు చేసేటప్పుడు తర్వాత గాలి చొరబడకుండా చూసుకోవాలి, లేదంటే బ్యూటరిక్ ఆమ్లం తయారై సైలేజీ పూర్తిగా చెడిపోతుంది. సైలేజీ తయారీకి మొక్కజొన్న, సజ్జ, జొన్న, హైబ్రిడ్ నేపియర్, ఓట్స్ వంటి పంటలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ సైలేజీని ఎలా తయారు చేసుకోవాలి అంటే నేల మీద లేదా నేల లోపల సైలేజీ నిల్వ చేసుకోవటానికి తయారు చేసుకోవాలి. ఎటు చూసినా 1 మీటర్ పొడవు, వెడల్పు, లోతు ఉన్నటువంటి గుంతలో 500 కిలోల పచ్చి మేతను నిల్వ చేసుకోవచ్చు. చాఫ్ కట్టర్తో 2-3 సెంటీమీటర్ల సైజులో చిన్న ముక్కలుగా ఈ పచ్చి మేతని కత్తిరించుకోవాలి. తర్వాత పాలిథిన్ కవర్లో గుంత అడుగున పక్కల కవర్ అయ్యేలా అమర్చుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల సైలేజీ తయారైన తర్వాత దానిలోకి మట్టి కలవకుండా ఉంటుంది. సైలేజీ గుంతలో కత్తిరించిన గడ్డి ముక్కలను 30 నుండి 45 సెంటీమీటర్ల మందం వచ్చే వరకు నింపుకోవాలి. సైలేజీ ద్రావణం తయారీకి 1 కిలో బెల్లం లేదా మొలాసిస్, ఉప్పు, ఖనిజ లవణ మిశ్రమం, డై కాల్షియం ఫాస్ఫేట్, యూరియాలతో పాటు కొద్దిగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కలుపుకోవాలి. వీటన్నింటిని 25 నుండి 50 లీటర్ల నీటిలో కలిపి సైలేజీ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. గుంతలో పరిచిన గడ్డి మొక్కలపై ఈ ద్రావణం పల్చగా చల్లి బాగా కలిపెట్టాలి. గాలి చొరబడకుండా కాళ్లతో బాగా తొక్కాలి. తర్వాత మళ్లీ కత్తిరించినటువంటి గడ్డి మొక్కలు 1.5 మందం వరకు నింపుకోవాలి. తర్వాత మళ్ళా తొక్కాలి. తర్వాత సైలేజీ ద్రావణాన్ని పల్చగా చల్లి కలిపెట్టి గాలి చొరబడకుండా తొక్కాలి. ఇలా సైలేజీ గుంత పూర్తిగా నింపిన తర్వాత ప్లాస్టిక్ కవర్తో కప్పి ఏమాత్రం గాలి చొరబడకుండా బండరాళ్లను లేదా ఇసుక బస్తాలను ఉంచాలి. 45 రోజులకు సైలేజ్ తయారవుతుంది. దీన్ని వేసవిలో అవసరానికి పాడి పశువులకు వాడుకోవచ్చు. పాలిచ్చే పశువులకు మొదటి రోజుకు 5 కిలోలు అందించి తర్వాత రోజుకు 30 కిలోల వరకు సైలేజ్ని అందించుకోవచ్చు. ఈ సైలేజ్ వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయి. వాటిల్లో ముఖ్యంగా సక్రమంగా నాణ్యత గల మేతను పశువులకు అందించుకోవటానికి వీలవుతుంది. ఇంకా అన్ని కాలాల్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా లభ్యమయ్యే పచ్చి మేతను నిల్వ చేసుకోవటానికి సులువైనటువంటి పద్ధతిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ పచ్చి మేతలో జరిగే నష్టం ఇందులో ఉండదు. పచ్చి మేత దిగుబడిని పెంచుకోవటానికి కూడా ఇది వీలుతుంది. పశుగ్రాస కొరతను అధిగమించి పాల ఉత్పాదకత పెరుగుతుంది. మంచి సైలేజ్ని రైతులు ఎలా గుర్తించుకోవాలి అంటే బాగా తయారైనటువంటి సైలేజీ పసుపు పచ్చగా లేదంటే గోధుమ రంగులో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం వాసన కలిగి ఉంటుంది. చేతితో పట్టుకుంటే

మెత్తగా ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం 3 నుంచి 14% దాకా ఉంటుంది. ఉదజని సూచిక 3.9 నుంచి 4.2 వరకు ఉండాలి. ఇది 3.6 నుంచి 3.8 వరకు ఉంటే అన్ని పశువులకు మేపుకోవచ్చు. 4.2 నుంచి 4.5 వరకు ఉంటే చిన్న దూడలకు వాడుకోవచ్చు. ఉదజని సూచిక 4.6 దాటితే సైలేజ్గా పనికిరాదు. బ్యూటరిక్ ఆమ్లం 0.2% కంటే తక్కువగా ఉండాలి. ఈ సైలేజ్ని నిల్వ చేసుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. అవి ఎలాగంటే, ఈ సైలేజ్ని గుంతల్లో లేదా సిమెంట్ రింగులో నిల్వ చేసుకోవచ్చు. పాలిథిన్ జంబో సంచుల్లో కూడా సైలేజ్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ సంచులు 250 కిలోలు, 500 కిలోలు, 700 కిలోలు, 1000 కిలోలు, 1250 కిలోలు, 1500 కిలోలు, 1750 కిలోలు, 2000 కిలోల వరకు నిల్వ సామర్థ్యం కలవి మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ సంచుల కోసం జంబో బ్యాగ్ లిమిటెడ్ ఎస్కే ఎన్క్లేవ్ ఓల్డ్ నెంబర్ 47/N4 నవరోజీ రోడ్ చట్పట్ చెన్నై 600031 వారిని సంప్రదించవచ్చు. అంతేకాకుండా 500 కిలోల సామర్థ్యం గల జంబో సంచి ధర సుమారు 600 నుండి 750 రూపాయల వరకు ఉంటుంది. పాడి పశువు బరువు వాటి సంఖ్యను బట్టి రోజుకు వాడాల్సినటువంటి సైలేజ్ మోతాదు ఆధారపడి ఉంటుంది. పాడి పశువు బరువులో 6% మేతగా అందించుకోవచ్చు. అంటే ఉదాహరణకి 500 కిలోలు ఉన్నటువంటి పశువుకు దాని బరువులో 6% అంటే 30 కిలోల సైలేజ్ గడ్డిని రోజుకు మేపుకోవచ్చు. ఒక పశువుకు ఒక రోజుకు 30 కిలోలు అంటే 6 నెలలకు 5.4 టన్నులు, అదే ఏడాదికి 11 టన్నుల సైలేజ్ అవసరమవుతుంది. అలాగే 5 పశువులకైతే రోజుకు 5 x 30 = 150 కిలోలు, 6 నెలలకు 27 టన్నులు కావాలని మనం లెక్కించుకోవచ్చు. బరువు, మేపేటటువంటి కాలాన్ని బట్టి సైలేజీ పశుగ్రాస మోతాదు ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా సైలో గుంత పరిమాణం ఎంత ఉండాలో నిర్ణయించుకోవాలి. సజ్జ, జొన్న, మొక్కజొన్న, పచ్చిగడ్డిలో సైలేజీకి ముందు తర్వాత పోషక విలువల్లో తేడా ఉంటుంది. సైలేజీకి ముందు 6.7% మాంసకృతులు ఉంటాయి, తర్వాత 7.8% మొక్కజొన్నలో మాంసకృతులుంటాయి. అదే సైలేజీకి ముందు జొన్నలో ముడి మాంసకృతులు వచ్చేసరికి 5.9% ఉంటాయి, తర్వాత 7% ఉంటుంది. అదే సజ్జలో అయితే ముడి మాంసకృతులు సైలేజీకి ముందు 8.2% ఉంటాయి, తర్వాత 12% ఉంటాయి. మొక్కజొన్న పంటలో సైలేజీకి ముందు పీచు పదార్థం 20.2 ఉంటే తర్వాత 35.1 అవుతుంది.

మీరిప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు

0: వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్టంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాదులోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటిని ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడం సంతోషిస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 44,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%తో, మార్కాపురం జిల్లా 113.21%తో మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో

0: నగరం జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడ మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40-50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన విందాం. తర్వాతగా చిట్టి కర్తవ్యం కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. అలాగే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన గురించి శ్రీనివాసరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఎనిమిది 35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9:00

హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు హలో అభిరుచి కార్యక్రమంలో. పది గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారం మన నెల్లూరు వార్తా సంచిక పునః ప్రసారం వింటారు. సమర్పణ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీతామ్నం నాగేశ్వరరావు గారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు వింటారు. 8:30 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు, ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.

0: నా మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవం అని అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పెరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాల్లో స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని తెలియజేశారు. సెషల్స్ లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం తో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ది, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ

0: దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకొడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాళ్లతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 151,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे 2,86,000 पंचायत है. एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు. సంగీతంలో వివిధ కోర్సులు, శిక్షణకు నెల్లూరులోని డాక్టర్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తక్కువ ఫీజుతోనే వివిధ రకాల శిక్షణలు తీసుకోవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి

0: సంబంధించి సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో తొలి రోజు ఆదివారం 95.05% మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్ఓ వి సుజాత పేర్కొన్నారు. నెల్లూరు నగరం సెట్టిగుంట రోడ్డు ప్రాంతం వైవి మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్ లో ఆదివారం చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులు 2,67,750 మంది ఉన్నారని, వీరిలో 2,54,510 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలియజేశారు. నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు 3వ రోజు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో దర్గా పరిసరాలు కిటకిటలాడాయి. వేడుకలో ముఖ్య ఘట్టమైన బారా షహీదుల గంధ మహోత్సవం సందర్భంగా ఆదివారం వేకువజామున 4 గంటల సమయంలో కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గ్రంథాన్ని ఊరేగింపుగా దర్గాకు తెచ్చారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని ఆధ్వర్యంలో ముజావర్లు, ఫకీర్లు ప్రార్థనలు చేసి లేపనం చేశారు. తర్వాత భక్తులు రొట్టెలు మార్చుకునేందుకు పెద్ద సంఖ్యలో స్వర్ణాల చెరువు వద్దకు చేరారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆర్డీఓ అనుష పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కొత్తూరులో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఓటరు తప్పనిసరిగా గణన దరఖాస్తు ఫారాలను నింపి బీఎల్ఓలకు అందజేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమన్నారు. బ్రహ్మోత్సవంలో భాగంగా చాముండేశ్వరి అమ్మవారు ఆదివారం యాళీ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గంగపట్నం నుంచి రాముడిపాలెం వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మీరిప్పటి వరకు సింహపురి సమాచారం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాం.
2: పంచముఖ హనుమదీశ్వరిని దర్శించిన భక్తుల హృదయాలు మకరందాస్వాదిత మిళింద చందాన ఆనంద కన్నళితం కాక మానవు.

0: మీరిప్పటి వరకు స్వరాచనం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కర్తవ్యం. చిట్టి కర్తవ్యం కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు మనకు అందించిన కథానిక
2: కథానిక చిట్టి కర్తవ్యం. చిట్టి చిట్టి, అమ్మ పిలుపు గది పైకప్పులో ప్రతిధ్వనిస్తోంది. ముసుగు కప్పుకున్న చిట్టిలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు. మరో రెండుసార్లు పిలిచిన పద్మజ, ఏమే నువ్వు ఆడపిల్లవేనా అసలు, ఇంత టైం అవుతున్నా ఇంకా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నావు అంటూ విసురుగా దుప్పటి లాగింది. అక్కడ చేతులతో ముఖం కప్పుకుని కన్నీరు కారుస్తున్న చిట్టి దిగులు మేఘం కప్పుకున్న ఆకాశంలా ఉంది. చిట్టిని చూడగానే ఒక్కసారిగా కంగారు పడిపోయింది పద్మజ. అమ్మా అమ్మా ఇటురా అంటూ కేకేసింది తల్లిని. ఏంటమ్మా ప్రతిదానికి చిరాకు పరాకు పడతావు అంటూ లోపలి నుండి వచ్చింది కాంతమ్మ. నుదుటిన రూపాయి బిళ్లంత బొట్టు, అనుభవం పండిన తల, డక్కా మొక్కీలు తిన్నా దేహంతో కాంతివంతంగా ఉంది కాంతమ్మ. వచ్చి రాగానే నవ్వుముఖంతో చిట్టి తల్లి అంటూ మనుమరాలి తలపై చేయి వేయగానే కళ్ళెత్తు చూసింది చిట్టి. ఏడ్చి ఏడ్చి చిట్టి కళ్ళు ఎర్రబడ్డ కంకుల్లా ఉన్నాయి. ఏమ్రా చిట్టి తల్లి ఏమైంది అనగానే ఒక్కసారిగా చిట్టి అమ్మమ్మ కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది. అమ్మమ్మ నేను హాస్టల్కి పోను, ఇక్కడే డే స్కాలర్ కాలేజీలో చదువుకుంటాను.

అమ్మకి నానమ్మకి చెప్పు అంటుంటే చిట్టి తల నిమురుతూ 2 వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంది కాంతమ్మ. చిట్టి 10వ తరగతి పరీక్షలు పాసయ్యావు కదా, ఏమవుదాం అనుకుంటున్నావు? చిట్టిని వాళ్ళ నానమ్మ అడుగుతుంది. నేను MBBS MS చేసి ఆర్మీ డాక్టర్ అయ్యి సేవ చేద్దాం అనుకుంటున్నాను నానమ్మ అంటూ ఉత్సాహంగా చెప్పింది చిట్టి. ఆ మాట వినగానే చిట్టి వాళ్ళ నానమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం నానమ్మ, నీకు తాతయ్య గుర్తుకొచ్చాడు కదా, సారీ నానమ్మ అంటూ గోడ మీద సైనిక దుస్తుల్లో ఉన్న తాతయ్య పటం వైపు చూసింది. ఎందుకు చిట్టి? మీ తాతయ్య ఒక గొప్ప సోల్జర్, ఆయన ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. అలాంటి ఆయన వారసత్వం అయిన నీవు ఆర్మీ డాక్టర్ అవుతానంటుంటే నాకు ఆనందం కలిగిందమ్మా అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది నానమ్మ వేదవతి. చిట్టి, త్వరగా రెడీ అవ్వు, నిన్ను కాలేజీ హాస్టల్లో వదిలిపెట్టాలి కదా అంటూ పద్మజ తొందర చేస్తోంది. చిట్టికి మనసంతా అలజడిగా ఉంది. ఎప్పుడు హాస్టల్లో ఉన్న అనుభవం లేదు. అమ్మ నానమ్మలు ముద్దు చేయడం వల్ల ఎప్పుడూ పెద్ద శ్రమగా తెలియకుండానే పెరిగింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సిటీ కాలేజీకి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రూమ్మేట్స్ ఎలా ఉంటారో, హాస్టల్ ఫుడ్ పడుతుందో లేదో, స్టడీ అవర్స్ ఎంతవరకు ఉంటాయో, ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకుంటున్నాయి చిట్టిని. అమ్మా అమ్మమ్మ తాతయ్య చిట్టి లగేజ్ని ప్యాక్ చేశారు. కొత్త బట్టలు యూనిఫామ్స్ ఒక ట్రాలీలోను, కాస్మెటిక్స్ స్నాక్స్ మరొక బ్యాగులో సర్ది కాలేజీ బ్యాగు బుక్స్తో బయలుదేరుతుంటే, తాతయ్య నేనేమి తినను, స్నాక్స్ అన్నీ తీసేయండి అంటూ దిగాలు మొహం పెట్టగానే కాబోయే డాక్టరమ్మకి బలం కావాలి కదా తల్లి అంటూ బుగ్గలు నిమిరాడు తాత రామయ్య. అన్నీ బానే ఉన్నాయి చిట్టీకి, కానీ హాస్టల్లో స్నేహితులతో మాట్లాడుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి మొబైల్ ఉండదు కదా, అందుకే ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయింది మౌనంగా. అంతా చూస్తున్న పద్మజ, చిట్టి మేము వారం వారం వచ్చినప్పుడు మొబైల్ నీకు ఇస్తాములే, అప్పుడు దానితో ఆడుకోవచ్చు. మీ నాన్నగారికి జమ్మూ కాశ్మీర్ ఫూంచి సెక్టార్లో డ్యూటీ పడిందంట, వచ్చాక నీతో మాట్లాడతానన్నారు. పద పద, ఇంక బయలుదేరే టైం అయింది, నాన్న మాట చెప్పగానే ఇక బయలుదేరిపోయింది చిట్టి. అప్పుడు వెళ్లిన పిల్ల హోమ్సిక్ హాలిడేస్కని ఇంటికి వచ్చి హాస్టల్కి పోనని చెబుతోంది. రీలులాగా జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుంది కాంతమ్మ. చిట్టి చిట్టి, లేనానా, అలా పెరట్లోకి పోదాంరా అంటూ కాంతమ్మ మనుమరాలిని అక్కడ మామిడి చెట్టు దగ్గర తీసుకుని వెళ్లి కూర్చోబెట్టింది. చన్నీటితో మొహం తుడిచి నీళ్లు త్రాగించి కాసేపు కూర్చోబెట్టింది. ఇప్పుడు చెప్పు చిట్టి, అసలు నువ్వెందుకు హాస్టల్కి పోనంటున్నావు, నీ సమస్య ఏంటి అడిగింది. అమ్మమ్మ నాకు హాస్టల్లో కొత్త కొత్తగా ఉంది, ఏమీ నచ్చడం లేదు, నిద్ర సరిగా పట్టడం లేదు అనగానే అమ్మమ్మ ఓదారుస్తూ, సరే చిట్టి నీకు ఇక్కడ పడుకోవడానికి బెడ్ ఉందా లేదా అడిగింది అమ్మమ్మ. ఉంది అన్నట్లు తలూపింది చిట్టి. మీ నాన్న బోర్డర్లో డ్యూటీ చేసేటప్పుడు గడ్డగట్టే చలిలో ఏ బెడ్ మీద పడుకుంటున్నారు అనగానే వెంటనే నాన్న గుర్తుకొచ్చాడు చిట్టికి. అక్కడ అవేమీ ఉండవు అమ్మమ్మ అంది చిట్టి. ఇంకేంటి నీ సమస్య చెప్పు అడిగిందామె. నాకు హాస్టల్ ఫుడ్ పడడం లేదమ్మమ్మా చెప్పింది చిట్టి. చూడు చిట్టి, మీ తాతయ్య పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బురదలో పనిచేసినప్పుడు ఎలాంటి ఆహారం తింటాడో చూశావా ఎప్పుడైనా అడిగిందామె. రాత్రిపూట చద్దన్నం తిన్నాడు అమ్మమ్మ, ఒక్కోసారి ఏమీ తినకుండా వచ్చేస్తాడు ఇంటికి బాధమొహంతో చెప్పింది చిట్టి. ఇంకా చెప్పు చెట్టి అనగానే అమ్మమ్మ, అమ్మమ్మ నాకు పాత ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఉన్నవాళ్ళు సరిగా కలవడం లేదు అనగానే, సరే చిట్టి నీకు వారికి మధ్య గొడవలున్నాయా? లేవుగా, కానీ మీ తాతయ్య దేశం కోసం శత్రు సైనికులతో పోరాడి ప్రాణాలర్పించాడు తెలుసా, ఆయనకన్నా నీవు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నావా చెప్పు. ఆ మాటలతో చిట్టి హృదయంలో కొద్దిగా అలజడి మొదలైంది. నాకు అర్ధరాత్రిలు మెలకు వచ్చి ఒక్కోసారి అందరూ గుర్తు వచ్చి లోన్లీగా ఉంటుంది అమ్మమ్మ చిట్టి సణుగుతోంది. ఇంతకు ముందున్న మంకుతనం ఆమె మాటల్లో లేదు. మీ నాన్న చిన్నతనంలోనే మీ తాతయ్య వారిలో చనిపోయినప్పుడు మీ నానమ్మ ఇంకెంత లోన్లీగా ఫీల్ అయి ఉంటుంది చిట్టి. మీ తాతయ్య ఆశయం కోసం మీ నాన్న బోర్డర్లో సైనికుడిగా వెళ్ళినప్పుడు మీ అమ్మ మీ నానమ్మ వాళ్ళని విడిచి వెళ్లిన మీ నాన్న వీళ్ళు ఎంత ఒంటరితనం అనుభవిస్తూ ఉండాలి, ఎప్పుడైనా ఆలోచించ

చిట్టి, వాళ్లతో పోలిస్తే నువ్వు హాస్టల్లో అనుభవించే ఒంటరితనం ఏపాటిది? చూడు చిట్టి, కొన్ని సాధించాలంటే జీవితంలో కొన్ని త్యాగం చెయ్యాలి, లేకుంటే మన జీవితానికి అర్థమే లేదు అంటున్న అమ్మమ్మ మాటలు సూటిగా గుచ్చి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్లనిపించి సిగ్గుతో తలదించుకుంది చిట్టి. చిట్టి మనసు తేలికపడింది. తనను ఓ ఆర్మీ డాక్టర్ని చేయడం కోసం ఇంటిల్లిపాది పడుతున్న కష్టం గుర్తు వచ్చింది. థ్యాంక్ యూ అమ్మమ్మ అని గట్టిగా హత్తుకుని, వెళ్ళి నా హాస్టల్ లగేజీ సర్దుకోవాలి, నాకు కాస్త హెల్ప్ చేస్తావా కాంతమ్మ అంటున్న చిట్టిని చూసి నానమ్మ వేదవతి, అమ్మ పద్మజలు ముసిముసిగా నవ్వుకున్నారు.

0: మీరింతవరకు చిట్టి కర్తవ్యం కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
3: మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
4: తెలీదు.
3: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
4: తెలీదు.
3: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
4: తెలీదు.
3: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
4: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
5: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
3: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
5: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన గురించి శ్రీనివాసరావు గారి ప్రసంగం.
6: కొత్తగా కనుక్కున్నప్పుడు మహా అద్భుత పదార్థంగా పొగడబడి 5 దశాబ్దాల వినియోగం తర్వాత ప్రపంచ దేశాల చేత తెగడబడుతున్న రసాయన పదార్థం ప్లాస్టిక్ నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహాభూతంగా గుర్తించబడింది. ప్లాస్టిక్ రోజువారీ వినియోగ అంశంగా చొరబడిన ప్లాస్టిక్ ని ఎలా వదిలించుకోవాలో తెలియక విలవిలలాడుతున్నాయి దేశాలు. పలు రకాలుగా ఉపయోగపడుతున్న ఈ ప్లాస్టిక్ వినియోగం తర్వాత ఎక్కడ పడేసినా ఏదో ఒక ఇబ్బంది తప్పదు. కుళ్లిపోక, పర్యావరణంలో 1000 సంవత్సరాలు నిలిచి ఉండే ప్లాస్టిక్ల వల్ల ఏర్పడే కాలుష్యం గాలి, భూమి, నీటి నాణ్యతను హరిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యతిరేక పోరాటాలు ఫలించగా ఎట్టకేలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. 2022 చివరికల్లా సింగిల్ యూజ్ రహిత భారత్ ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్లాస్టిక్

వస్తువుల వినియోగం తగ్గింపు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను పర్యావరణంలోకి విడిచే పద్ధతులపై ఆంక్షలను గతంలోనే స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగంగా చేశారు. ప్లాస్టిక్ సమస్యల్లో అధిక శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల వల్లనే. ఒకసారి ఉపయోగించి వెనువెంటనే విసిరివేసే ప్లాస్టిక్ల్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు అంటారు. మనం రోజువారీ వాడుతున్న క్యారీ బ్యాగులు, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కప్పులు, ఆహార పదార్థాలను ప్యాక్ చేసే పేపర్లు వంటివన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లే. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్లే అత్యధిక శాతం అవడంతో ప్లాస్టిక్ పర్యావరణ సమస్య మరింత జటిలమైంది. ప్రపంచంలో ఏటా ఉత్పత్తి అయ్యే 380 మిలియన్ టన్నుల ప్లాస్టిక్లో దాదాపు 70% ప్లాస్టిక్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్లే అవడంతో సమస్య మరింత జటిలమైంది. ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్లలో కేవలం 12-15% మధ్య ప్లాస్టిక్లే తిరిగి వాడకానికి పనికి వస్తాయి. వీటిని రీసైక్లింగ్ ప్లాస్టిక్లు అంటారు. మిగిలిన 85% ప్లాస్టిక్లు వ్యర్థ పదార్థాలుగా పర్యావరణంలో వదలబడుతున్నాయి. రంగురంగుల ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులను వ్యర్థ పదార్థాలుగా సేకరించి భూమి మీద గుంటల్లో ఉన్న చోట పడేయటం ప్రతి పట్టణ నగరపాలక సంస్థలు చేస్తున్న పని. అలా భూమిలోకి చేరుతున్న ప్లాస్టిక్లు కుళ్లిపోవు, భూసారాన్ని కాలుష్యం చేస్తాయి. జంతువులు ఆహారంగా భ్రమించి తీసుకుని అనారోగ్యం పాలవటం లేదా మరణించడం జరుగుతోంది. నీటిలోకి చేరిన ప్లాస్టిక్లు జల జీవ సంపదలు హరించి వేస్తున్నాయి. భూమి మీద ప్లాస్టిక్ కాలుష్యం గురించిన అవగాహన పాఠ్యాంశాల ద్వారా పెంచే ప్రయత్నం గత 2.5 దశాబ్దాలుగా జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించమన్న సందేశం ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అయినా ప్లాస్టిక్ల వినియోగం ఆశించిన మేరకు తగ్గలేదు. సముద్ర తీరం, నదులు, వీధులు అన్ని క్యారీ బ్యాగులతో నిండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక తీవ్ర చర్య తీసుకుంటే తప్పించి దేశ ప్రజల, దేశ పర్యావరణ ఆరోగ్యాన్ని రక్షించడం సాధ్యం కాదని భావించిన భారత ప్రభుత్వం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం 2021 సవరణలు చేసి నిబంధనలను 2021 నోటిఫై చేసింది. ఆజాదీకి అమృతోత్సవం జరుపుకుంటున్న భారత్ కాలుష్యరహిత భారత్ గా రూపొందాలని భావించే తాజాగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై నిబంధనలు ప్రకటించింది. ఈ సంవత్సరం 1 జూలై అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం మన దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల తయారీ, దిగుమతి, నిలువ చేయటం, రవాణా, పంపిణీ, అమ్మకం, వినియోగం నిషేధించారు. అతి తక్కువ సమయం ఉపయోగించబడేవి, దీర్ఘకాలం పర్యావరణంలో నిలవబడి ఉండే ప్లాస్టిక్లను సింగిల్ యూజ్ ప్లాస్టిక్లుగా నిర్వచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదు. దీనికి ముందు ప్రభుత్వ పరంగా కమిటీలు అధ్యయనాలు చేశాయి. మన దేశంలో ప్రతిరోజు 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 15,000 టన్నులు తిరిగి ప్లాస్టిక్ పదార్థాలుగా మారుస్తారనుకున్నా కనీసం 10,000 టన్నులు పైచీలకు ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలోకి వదులుతున్నారు. ప్రతి రాష్ట్రంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల అధ్యయనం జరిగింది. ముఖ్యంగా పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో వీటి వినియోగం అధికంగా కనిపించింది. ఇది గమనించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం 2009 ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది. ఆ తర్వాత 2018 మహారాష్ట్ర అటువంటి నిర్ణయమే తీసుకుంది. కానీ ప్లాస్టిక్ పరిశ్రమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద తెచ్చిన ఒత్తిడితో క్యారీ బ్యాగుల నిషేధాన్ని అమలు చేయడం జరగలేదు. కేంద్ర స్థాయిలో నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేసినప్పుడే ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం సఫలమవుతుందన్న నివేదిక దరిమిలా నిబంధనల సవరణ జరిగింది. అయితే ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం అంచెలంచెలుగా అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంతో భాగంగా ఎంపిక చేసిన 21 ఉత్పత్తుల మీదే ఈ నిషేధం నేడు వచ్చింది. జులై నుండి నెలవారీ సమీక్షల తర్వాత ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిషేధ స్థాయి క్రమంగా పెరుగుతుంది. ప్రభుత్వ నోటిఫికేషన్ లో నిషేధించిన వస్తువుల్లో ప్లాస్టిక్ పుల్లలు, కలిగిన ఐస్ క్రీం, ఇయర్ బర్డ్స్, అలంకరణకు ఉపయోగించే థర్మోకోల్ షీట్స్, విందులలో వినియోగించే ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్క్లు, చాకులు, పళ్ళాలు, స్ట్రాలు, కప్పులు, గ్లాసులు, స్వీట్ బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, షాంపులు వంటివి కలిగి ఉన్న చిన్న శాచెట్స్, ప్లాస్టిక్ బ్యానర్స్ వంటివన్నీ ఉన్నాయి. 100 మైక్రాన్ల మందం కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు అన్ని రూపాలలో తక్షణం నిషేధించబడగా ఈ డిసెంబర్31 తర్వాత 130 మైక్రాన్ల మందం వరకు ఉన్న నిషేధ జాబితాలో చేరతాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల నిషేధం అమలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అజమాయిషికి కేంద్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాలలోని కాలుష్య నియంత్రణ మండలికి నిషేధ పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకత్వం సహకారంతో రాష్ట్ర స్థాయి బోర్డులు, కాలుష్య నియంత్రణ మండళ్లు సమిష్టిగా ప్లాస్టిక్లను తగ్గించి దేశ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలన్నది కేంద్ర పర్యావరణ శాఖ లక్ష్యం. ప్రభుత్వం విధించిన ఈ నిషేధాన్ని ధిక్కరించి

0: పట్టుబడిన వారికి పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద భారీ జరిమానా, జైలు శిక్షలు విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంది. ఇటువంటి భారీ జరిమానాల భయంతోనే ఆఫ్రికా ఖండ దేశమైన కీన్యా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విజయవంతంగా అమలు చేయగలిగింది. అయితే ఏ నిబంధన అయినా ప్రజల స్వచ్ఛంద సహకారం లేకుండా విజయం సాధించదు. క్యారీ బ్యాగుల నిషేధం తమ వ్యాపారాలను దెబ్బతీస్తుందన్న భయంతో నిరసనలు వీధి దుకాణదారులు చేసే అవకాశం ఉంది. అవినీతి అధికార యంత్రాంగం తప్పుడు కేసుల వేధింపుల ప్రమాదమూ ఉంది. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల ఉత్పత్తి వినియోగంతో జరిగే చెరుపు గురించి అర్థం చేసుకుంటే ప్రజలు వీటి నిషేధాన్ని తప్పనిసరిగా స్వాగతిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ఏటా 1,29,00,000 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్లను మన దేశం ఉత్పత్తి చేస్తున్నది. ప్లాస్టిక్ కాలుష్యంతో మనకన్నా వెనక ఉన్న దేశమైన చైనా 2025 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని సంపూర్ణంగా వదిలించుకునే లక్ష్యం నిర్ణయించుకుంది. ప్లాస్టిక్ వినియోగమే కాదు, దాని ఉత్పత్తి విధానం కూడా ఆర్థిక పర్యావరణ పరమైన సమస్యలు తెస్తున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పదార్థాల ఉత్పత్తికి సాంప్రదాయ ఇంధనాలను ఉపయోగిస్తారు. ముడిచమురు శుద్ధితో భాగంగా ప్లాస్టిక్లు ఉత్పత్తి అవుతాయి. ప్లాస్టిక్ల ఉత్పత్తి పెరగటం అంటే ముడిచమురు వినియోగం పెరగటమే. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల మీద భారత్ ఆధారపడున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల తయారీ నిషేధం ముడిచమురు కొనుగోలును కొంతవరకు తగ్గించి విదేశీ మారక ద్రవ్యాలను ఆదా చేయగలదు. ప్లాస్టిక్ ఉత్పత్తుల పరిశ్రమలు వదిలే వాయువులు, ఉష్ణోగ్రత, భూతాపం పెంపుదలకు దోహదపడేవే. ప్లాస్టిక్ల నిషేధం పరోక్షంగా పర్యావరణ హితానికి దారితీస్తాయి. వ్యర్థ పదార్థాలుగా వదిలివేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లోని రసాయనాలు భూమిలోకి, నీటిలోకి అతి నెమ్మదిగా కలుస్తాయి. ఆ కాలుష్యం ఇతర జీవులకు, మానవులకు ఎటువంటి చెరుపు చేస్తుందో అధ్యయనం సాగుతోంది. ప్లాస్టిక్ పదార్థాల్లో ఆహారం, నీరు సరఫరా చేయటం ద్వారా సరాసరి మానవ శరీరంలోకి ఏటా 5 గ్రాముల ప్లాస్టిక్ ప్రస్తుతానికి చేరుతోంది. ఈ ప్లాస్టిక్ రసాయనాల ప్రభావం ఎటువంటి అనారోగ్యాలకైనా దారితీయవచ్చు. పుర సంస్థలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఊరు బయట ప్రదేశాల్లో నిప్పు పెట్టి కాలుస్తున్నారు. అలా మండుతున్న ప్లాస్టిక్ నుంచి వెలువడుతున్న పొగలోని రసాయనాలను ఆ ప్రాంత ప్రజలు పీల్చి అనారోగ్యాలు పాలవుతున్నారు. ఏ రకంగా చూసినా అంతిమంగా ప్లాస్టిక్లు, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు ప్రజా ఆరోగ్యానికి చెరుపు చేస్తున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి సంవత్సరం ముందుగానే ప్రజలకు తెలియజెప్పింది ప్రభుత్వం. అయితే ఆ అంశం మీద విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రజా సమాచార మాధ్యమాలు, విద్యా సంస్థలు ఈ విషయంలో చొరవ తీసుకునేలా ప్రోత్సహించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ ప్రభావం పడే పరిశ్రమల నుండి కొంత ప్రతిఘటన వస్తున్నది. ఉత్పత్తులు ఆగిపోవటం వల్ల తమ పరిశ్రమలు మూతబడతాయన్న భయం వారిలో ఉంది. ప్రత్యామ్నాయ పదార్థాల మీద పరిశోధన జరగటం అవసరం. అదేవిధంగా ప్రస్తుతం వారి దగ్గర ఉన్న యంత్రాలను మరో రకమైన ఉత్పత్తులకు వినియోగించుకోలా ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక సహాయం, రుణాలను మంజూరు చేసే ఆలోచన ప్రభుత్వం చేయాల్సి ఉంది. ఒకవైపు వినియోగదారులు, వ్యాపారులకు ప్లాస్టిక్ ప్యాకింగ్ అంశాలపై అవగాహన, మరోవైపు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాటం అంతిమంగా విజయం సాధ్యమవుతుంది. ప్రజా సహకారం ఉన్న ఏ పథకమైనా అమల్లో విజయం సాధిస్తుంది. ప్రజల ఆరోగ్యం కోసమే తెచ్చిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల నిషేధం అమల్లో మనమంతా భాగస్వామ్యులవుదాం.
1: మీరింతవరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన గురించి శ్రీనివాసరావు గారి ప్రసంగం విన్నారు.

సహాయకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலசு
1: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: మీరిప్పటి వరకు లలిత గీతాలు విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సూరణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాయలసీమను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందని చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. పుట్టపర్తిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎద్దులకొండలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు.

0: స్వచ్ఛ హరితాంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కదిరిలో సామూహిక యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 15,000 హెక్టార్లకు సరిపడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మానసిక సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మహాశాంతి ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35 వస్తోంది. ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా? ఇప్పుడు విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీరెప్పుడైనా స్వర్గం చూసారా? వాట్? స్వర్గం చూడడం ఏంటి కావ్య? స్వర్గం ఎవరైనా చూస్తారా అంటారా? ఎస్, నిజానికి హెవెన్ అన్నది ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలీదు. కానీ స్వర్గం అన్న మాటను మాత్రం మనం యూజ్ చేస్తూనే ఉంటాం. మరి స్వర్గం లాంటి ఒక ప్లేస్ ఉంటే, ఆ ప్లేస్ మన ఇండియాలోనే ఉంటే, ఆ ప్లేస్కి ఒక పేరు పెడితే అదే హిమాలయ. ఎత్తైన పర్వతాలతో, తెల్లటి మంచుతో, ఎన్నో అరుదైన వృక్షాలు, పువ్వులతో, జలపాతాలతో, ఎటు చూసిన ప్రకృతి తన ప్రత్యేకతలన్నింటినీ ఒకే చోట పోగు చేసుకొని ఇక్కడే ఉండిపోయిందా అనిపించేలాంటి అందంతో మనకు కనిపించేవి హిమాలయాలు. మరి హిమాలయాల అందాన్ని, ప్రత్యేకతని మీ ముందు ఉంచడానికి ఐఎమ్ రెడీ. తెలుసుకుందామా? మరి వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన దేశానికి ఉత్తరాన అద్భుతంగా నిలబడి ఉన్న హిమాలయాలు కేవలం పర్వతాలు మాత్రమే కావు. అవి భారతదేశానికి సహజ రక్షణ కవచం, జీవనాధారం, ఆధ్యాత్మిక కేంద్రం కూడా. సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం భారతీయ భూపలకలు, ఇండియన్ ప్లేట్, ఉత్తర దిశగా కదులుతూ ఆసియా భూపలకాన్ని ఢీకొట్టింది. ఈ ఢీకొనడం వల్ల భూమి పైభాగం పైకి లేచి పర్వతాలుగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హిమాలయాలు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం సుమారు 5 మిల్లీమీటర్ల మేర పెరుగుతూనే ఉన్నాయి. వాటి హైట్ ఇంకా పెంచుకుంటూనే ఉన్నాయి. అంటే అవి ఇంకా ఎదుగుతున్న పర్వతాలే. హిమాలయ అనే పేరుకు అర్థం హిమ అంటే మంచు, ఆలయ అంటే నివాసం అని, అంటే మంచు నివాసం అని అర్థం వస్తుంది.

ఉంటుంది అనమాట. మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని హిమాలయాలు అంటారు. వీటి యొక్క పొడవు సుమారుగా 2,400 కిలోమీటర్లు ఉంటుంది. వెడల్పు 200 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి 5 దేశాల్లో విస్తరించి ఉన్నాయండి, ఇండియా, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్. హిమాలయాలు మన భారతదేశాన్ని రక్షిస్తున్నాయి అని అనుకున్నాం కదా. ఎలా అంటే సైబీరియా ప్రాంతం నుంచి వచ్చే తీవ్రమైన చల్లగాలులను అడ్డుకుంటూ ఉంటాయి. హిమాలయాలు లేకపోతే భారతదేశం చాలా చల్లని దేశంగా మారిపోయేది. ఎందుకంటే ఆ గాలులన్నీ డైరెక్ట్ గా హిమాలయాలు అడ్డుకోకపోతే మన మీదకి వచ్చేస్తాయి కదా. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి వచ్చే మాన్సూన్ మేఘాలను కూడా అడ్డుకుని అవి అటువైపుకి ఎటు వెళ్లకుండా ఇక్కడే వర్షాలు కురిసేలాగా చేస్తున్నాయి. హిమాలయాలు లేకపోతే భారతదేశంలో వ్యవసాయం కూడా చాలా కష్టమయ్యేది. ఇది మన దేశానికి సహజ సరిహద్దు కూడా. ఉత్తర దిశలో సహజ అవరోధంగా నిలబడి దేశ భద్రతకు తోడ్పడుతూ ఉంది. భారతదేశపు నీటి ట్యాంక్ లాగా కూడా హిమాలయాలు పనిచేస్తున్నాయి. అందుకే వాటర్ టవర్ ఆఫ్ ఏషియా అని కూడా పిలుస్తూ ఉంటారు హిమాలయాల్ని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మంచు కరిగి వివిధ రకాల నదుల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ అనేక ప్రధాన నదులున్నాయి. గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇందూస్ రివర్, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి పుట్టాయి. కోట్లాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తూ ఉన్నాయి హిమాలయాలు. భూమిపై ఉన్న మంచు నిల్వల్లో ధ్రువ ప్రాంతాల తర్వాత అతి పెద్ద నిల్వలు హిమాలయాల్లోనే ఉన్నాయి. హిమాలయాల్లో దాదాపుగా 15,000 కంటే ఎక్కువ హిమనీ నదాలు ఉన్నాయన్నమాట. హిమనీ నదాలు అంటే మంచు గడ్డలు అనమాట. వీటిలో సుమారు 12,000 ఘన కిలోమీటర్ల మంచు ఉంది. అందుకే హిమాలయాల్ని 3rd pole, 3rd ధ్రువం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉత్తర దక్షిణ ధ్రువాల తర్వాత అత్యధిక మంచు ఇక్కడే ఉంటుందన్నమాట. అసలు అక్కడ అంత మంచు ఎలా ఏర్పడింది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 0 degrees కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనం కొండ ప్రాంతాల్లోకి హైట్ పెరిగే కొద్దీ అక్కడ ఎక్కువ చలి వేస్తూ ఉంటుంది. మేఘాల్లోని నీటి ఆవిరి చిన్న మంచు స్ఫటికాలుగా మారి స్నో, మంచు రూపంలో కురుస్తుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా కొత్త మంచు పడుతూనే ఉంటుంది. పాత మంచు ఎక్కువగా కరక్కపోవడం వల్ల ఆ పాత మంచు మీద ఈ కొత్త మంచు పేరుకుపోయి వేల సంవత్సరాల పాటు ఒత్తిడికి గురై హిమనీ నదాలు గ్లేషియర్స్ లాగా మారిపోతాయి. అంటే ఆ మంచే పెద్ద పెద్ద పర్వతాల్లాగా మారిపోతుంది. ఇక్కడ ఉన్న హిమనీ నదాల్లో కొన్ని మంచు పొరలు వేల సంవత్సరాల క్రితం పడినవి కూడా ఉన్నాయన్నమాట. హిమాలయాల్లో మంచు ఉండడం వల్ల మన భూమి పైన కూడా సూర్యకాంతి ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలు మోడరేట్ గా, కరెక్ట్ గా ఉండడానికి యూజ్ అవుతుంది అని మీకు తెలుసా? ఇది ఒక అద్భుతం అండి. అవును, ఈ విషయం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హిమాలయాలపై ఉన్న మంచు చాలా తెల్లగా ఉంటుంది కదా. తెల్లని వస్తువుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అవి సూర్యకాంతిని ఎక్కువగా తిరిగి ప్రతిబింబిస్తాయన్నమాట, రిఫ్లెక్ట్ చేస్తాయి. సూర్యుని నుంచి వచ్చే కాంతి హిమాలయాల మంచుపై పడినప్పుడు ఆ కాంతి ఎక్కువ భాగం తిరిగి ఆకాశంలోకి, అంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది, రిఫ్లెక్ట్ అయిపోయి. దీన్నే శాస్త్రవేత్తలు ఆల్బెండో ఎఫెక్ట్ అని చెప్తారు. అందుకే మీకు గుర్తుందా, మనం కూడా తెల్ల చొక్కాలు వేసుకుని ఎండలో వెళ్ళండి అంటే మీకు ఎక్కువగా ఆ సన్ ఎఫెక్ట్ ఉండదు అని సమ్మర్ లో చెప్తూ ఉంటారు. నల్ల చొక్కాలు, డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ వేసుకోండి, అప్పుడు మెయిన్ వైట్ కలర్ వేసుకోండి, అప్పుడు ఎండ ఎఫెక్ట్ మనపైన ఎక్కువగా ఉండదు అని చెప్తారు. ఎందుకంటే ఆ తెలుపు అన్నది లైట్ ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది. సో అది మన బాడీలోకి వెళ్లకుండా అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా నాచురల్ గా ఉన్నటువంటి హిమాలయాలు తెల్లగా ఉంటాయి కాబట్టి నాచురల్ గా. సో అవి ఏం చేస్తాయంటే ఈ సూర్యకాంతిని మొత్తం రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ దాని యొక్క ఎఫెక్ట్ మనపైన అంతగా పడకుండా అడ్డుగోడలాగా పనిచేస్తూ ఉన్నాయి. సో హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు తెల్లని చొక్కాలాగా మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ మంచు లేదు లేదంటే కరిగిపోయింది అనుకోండి, తర్వాత కింద ఉన్నటువంటి నల్లని రాళ్ళు, నేల బయటపడుతుంది కదా, అది సూర్యకాంతిని ఎక్కువగా పీల్చుకుంటూ భూమి మరింత వేడెక్కేలాగా చేస్తుంది. ఈ మంచు ఇంకా మిగిలిన మంచు ఉంటుంది కదా, అది ఇంకా వేగంగా కరిగిపోయి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతాయి అన్నమాట. హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత యువ పర్వత శ్రేణి. ప్రపంచంలోని 100 అత్యంత ఎత్తైన పర్వతాలలో దాదాపు అన్ని హిమాలయ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందుకే హిమాలయాలను ప్రపంచపు పైకప్పు, రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు. హిమాలయాల్లో మనకి కొన్ని అరుదైన జంతువులు కూడా కనిపిస్తాయండి. స్నో లెపర్డ్, రెడ్ పాండా, యాక్.

హిమాలయన్ మోనల్. ఇది నెమలిలాగా ఉంటుంది. ఇవి మనకు ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రదేశం కూడా. ఇక్కడే కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ కేవ్స్, మౌంట్ కైలాస్ ఇలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక మనందరికి ఎంతగానో తెలిసినటువంటి పేరు, హిమాలయాలు అనగానే మనకి గుర్తొచ్చేది మౌంట్ ఎవరెస్ట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. భూమిపై ఉన్న ప్రతి పర్వతారోహకుడి జీవితంలో ఒక గొప్ప కల ఉంటే అది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే అయి ఉంటుందేమో. ఎందుకంటే ఎవరెస్ట్ ఎక్కడం కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అది ధైర్యానికి, పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి పరీక్ష. ఎవరెస్ట్ శిఖరంపై నిలబడడం అంటే భూమిపై ఉన్న అత్యున్నత స్థాయిలో నిలబడినట్టే. దీని ఎత్తు 8,848.86 మీటర్లు. ఇది నేపాల్ మరియు చైనా దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. ఎవరెస్ట్ హిమాలయాల తూర్పు భాగంలో ఉన్న మహాలంగూర్ హిమాల్ అనే ప్రాంతంలో ఉంది. ఎవరెస్ట్ పర్వతం ఒకప్పుడు సముద్రం అడుగు భాగాన ఉండేదండి. ఇది ఇప్పుడు అత్యంత ఎత్తైన ప్రాంతంగా మారిపోయింది. అందుకే అక్కడ సముద్రపు జీవుల యొక్క శిలాజాలు, అవశేషాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ ఒకప్పుడు సముద్రపు అడుగున ఉండేది అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే కదా. ప్రకృతి యొక్క శక్తి ఎంత అద్భుతమైందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. భూపలకలు కదిలాయి అనుకున్నాం కదా, అప్పుడు భూమి పైకొచ్చింది కదా, అప్పుడు ఈ భాగం కూడా సముద్రంలో నుంచి పైకొచ్చేసింది అన్నమాట. శిఖరంపై ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం 1/3 ఆక్సిజన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -60 డిగ్రీల కంటే కూడా తక్కువకి పడిపోతుంది. శిఖరంపై గాలి వేగం గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీస్తూ ఉంటాయి. ఎవరెస్ట్ ఎక్కడానికి పర్వతారోహకులు చాలా ముందు ట్రైనింగ్ తీసుకుంటారండి. చిన్న చిన్న కొండలు ఎక్కుతూ అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వారి యొక్క బాడీని తయారు చేసుకుంటూ ట్రైన్ అవుతూ ఉంటారు. అలా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరడానికి వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి దాదాపుగా 2 నెలల వరకు సమయం పడుతుంది. పర్వతారోహకులు అనేక శిబిరాల్లో ఆగుతూ శరీరానికి తక్కువ ఆక్సిజన్ ను అలవాటు చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా 100,000+ మంది పర్యటకులు, పర్వతారోహకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒక అధ్యయనం ప్రకారం హిమాలయాల్లో జీవించే వాళ్ల ఆరోగ్యం మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందట. దీనికి కారణం ఇక్కడ ఉంటున్నటువంటి గాలి, నీరు, వాతావరణ పరిస్థితులు. హిమాలయ ప్రాంతాల్లో పరిశ్రమలు, వాహన కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గాలి స్వచ్ఛంగా ఉంటుంది. గాలిలో దుమ్ము, కాలుష్య కణాలు కూడా తక్కువగా ఉంటాయి. దానివల్ల అక్కడ శ్వాస తీసుకుంటే చాలా మందికి తాజాదనం, ప్రశాంతత కూడా లభిస్తుంది. అంతేకాకుండా హిమాలయ మంచు కరిగి నదులుగా ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆ నీరు రాళ్లు, ఖనిజాల గుండా ప్రవహించడం వల్ల కొన్ని సహజ ఖనిజాలు కూడా ఆ నీళ్లు కలిగి ఉండవచ్చు. కాబట్టి ఆ నీళ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. హిమాలయాల స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు, ప్రశాంతమైన ప్రకృతి మన శరీరానికి కాదు మనసుకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందుకే ఇక్కడి ప్రజల జీవన ప్రమాణం కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారన్నమాట. ఎందుకంటే మనిషితో పాటు మనసు కూడా ఇక్కడ ఆనందంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పాట విందామా?

హిమాలయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. సాధారణంగా ఎత్తైన ప్రాంతాల్లో మంచు సంవత్సరం పొడుగునా ఉంటుంది, కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల హిమనీ నదాలు క్రమంగా కరిగిపోతూ ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే ఈ శతాబ్దం చివరి నాటికి హిమాలయాల్లో ఉన్నటువంటి మంచులో పెద్ద భాగం తగ్గిపోయే ప్రమాదం ఉంది. మంచు మొత్తం కరిగిపోతే నదుల్లో నీరు ఎక్కువగా వస్తుంది, దానివల్ల వరదలు పెరుగుతాయి, అనేక జంతువులు అంతరించిపోతాయి, కొండ ప్రాంతాల్లో భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడడం లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి నదులకు నీరు అందించే ప్రధాన వనరు తగ్గిపోతుంది. కోట్లాది మంది తాగునీటి సమస్యను ఎదుర్కొంటారు. వ్యవసాయానికి నీరు తగ్గుతుంది. విద్యుత్ ఉత్పత్తి చేసే జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ప్రభావితమవుతాయి. హిమాలయాలపై ఉన్నటువంటి మంచు కేవలం మంచు కాదు, అది కోట్లాది ప్రజల తాగునీరు, పంటకు

0: తో సూర్యకాంతిని ప్రతిబింబిస్తుంది కదా, కానీ నల్లటి ధూళి ఏం చేస్తుంది పడినప్పుడు, అది బ్లాక్ కాబట్టి వేడిని లాక్కుంటుంది. దీనివల్ల మంచు ఇంకా త్వరగా కరిగిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎవరెస్ట్ వంటి ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్ సీసాలు, ఆక్సిజన్ సిలిండర్లు, చెత్త పేరుకుపోతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులు అందరూ చూసి అక్కడ ఏదైనా యూజ్ చేసుకున్నా కూడా ప్లాస్టిక్ అక్కడే వదిలేసి వస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు. మరి హిమాలయాల్ని కాపాడాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మనం చేసే అత్యంత ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే చెట్లు నాటడం. వీలైనంత వరకు నాటండి, ఉన్న చెట్లను నరక్కుండా ఉంటే చాలు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ ని అవి ఎక్కువగా పీల్చుకుని వాతావరణం చల్లగా ఉండేలాగా చూస్తాయి. ఇంధన వినియోగం కూడా తగ్గించాలి. అవసరం లేనప్పుడు వాహనాలు వాడకపోవడం, ప్రజా రవాణా ఉపయోగించడం కూడా మంచిదే. ఎందుకంటే వెళ్ళగలిగే ప్లేసెస్ కి ఆటో బస్సో ఫెసిలిటీ ఉంటే వాటిని యూజ్ చేసుకుంటే మంచిది. ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించడం, చెత్త ఎక్కువగా వేయకుండా ఉండడం, పునరుత్పత్తి శక్తిని ఉపయోగించాలి అంటే సౌరశక్తి, పవన శక్తి వంటి పరిశుభ్రమైనటువంటి శక్తి వనరులను ప్రోత్సహించడం. పర్యాటకులు కూడా బాధ్యతాయుతంగా పర్యటించాలి. మనం ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ అందాల్ని ఆస్వాదించి ఎంజాయ్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా ఆ ప్లేస్ కి వచ్చి అదే ఫీల్ అవ్వాలి, కానీ అమ్మో అక్కడికే అనేలాంటి ఫీలింగ్ మాత్రం వాళ్ళకి కలిగి కూడదు కదా. హిమాలయాల్లో మాత్రమే దొరికే కొన్ని ప్రత్యేక ప్రకృతి సంపదలున్నాయండి. అందులో ఒకటి యార్స్ గుంబ, గొంగలి పురుగు లార్వాపై పెరిగే అరుదైన ఫంగస్ ఇది. దీనిని హిమాలయాల బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. విపరీతమైన ఔషధ విలువల వల్ల దీనికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువ ఉంది. అత్యంత ఖరీదైన సహజ పదార్థాల్లో ఇది కూడా ఒకటి. బ్రహ్మ కమలం, హిమాలయాల్లో ఎత్తైన ప్రాంతాల్లో మాత్రమే వికసించే పవిత్ర పుష్పం ఇది. ఈ పేరు మనం చాలాసార్లు వినే ఉంటాము. గుళ్లల్లో ప్రత్యేకమైనటువంటి పూజలకు ఈ పువ్వులని ఉపయోగిస్తూ ఉంటారు. హిమాలయన్ బ్లూ పాపీ, నీలి రంగులో ఉండే అరుదైన పువ్వు ఇది. ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తూ ఉంటుంది. గుచ్చి పుట్టగొడుగులు, అడవుల్లో సహజంగా పెరిగే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు. హోటళ్లలో ప్రత్యేక వంటకాల కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. 5-star హోటల్స్ లో, 7-star హోటల్స్ లో అవి ఇక్కడ మాత్రమే మాక్సిమం దొరుకుతూ ఉంటాయి. సీబక్తోర్న్, నారింజ రంగులో ఉండే చిన్న పండ్లు. విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. జ్యూస్, ఔషధాలు, కాస్మెటిక్ ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. హిమాలయ తేనె, ఎత్తైన ప్రాంతాల్లో అటవీ పూల నుంచి సేకరించిన స్వచ్ఛమైన తేనె ఇది. ప్రత్యేకమైనటువంటి రుచి సువాసన కలిగి ఉంటుంది. హిమాలయాలు ప్రపంచంలోనే అత్యధిక ఔషధ మొక్కలకు నిలయం. వేలాది ఔషధ మూలికలు అక్కడ సహజంగా పెరుగుతాయి. వాటిలో కొన్ని ఇంకా కూడా శాస్త్రవేత్తలు పూర్తిగా పరిశోధిస్తూనే ఉన్నారు. హిమాలయాలు కేవలం మంచుతో కప్పబడిన పర్వతాలు మాత్రమే కాదు, అవి భారతదేశానికి రక్షణ కవచం, కోట్లాది ప్రజలకు జీవనాధారం, ప్రకృతి వైభవానికి ప్రతీక. హిమాలయాలు నిలిచి ఉన్నంత కాలం భారతదేశం ప్రకృతి సంపదతో, నీటి వనరులతో, వైవిధ్యతతో ప్రకాశిస్తూనే ఉంటుంది. హిమాలయాలను మనం కాపాడుకుంటే అవి మన భవిష్యత్తును కాపాడతాయండి. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. మనకి ఎంతగానో తెలిసినటువంటి హిమాలయాల గురించి తెలియని విషయాలు తెలుసుకొని ఆనందించారు అని అనుకుంటూ ఉన్నా. నేను మీ కావ్యస్, బై బై.
1: మీరు ఇప్పటి వరకు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి పాట వింటారు.

0: మీరు ఇప్పటి వరకు మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: సిగ్నల్
2: లేదు.
1: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
1: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
1: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: తొమ్మిది గంటల 1 నిమిషం. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్ 0861233310, మరొక నెంబర్ 0861233310. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా విని ఆనందించవచ్చు. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
6: గుడ్ మార్నింగ్ మేడం. మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం, తలపుల గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: నరేంద్ర రెడ్డి గారు, చెప్పండి, బాగున్నారా?
6: బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
6: మేడం, నరసింహుడి సినిమాలో ముద్దుల గోపాల అనే పాట కావాలి మేడం.
0: అలాగే అండి, తప్పకుండా. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.
6: ధన్యవాదాలు మేడం.

0: मान के स्वागतम। हेलो,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావలి అడవుల గ్రామం నుంచి అహో మేడం వెంకటేశ్వర్లు. మన
0: వెంకటేశ్వర్లు గారు,
1: శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన కావ్య పర్వీన్ మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే అండి.
1: ఈ రోజు సోమవారం కాబట్టి శ్రీ మంజునాథ సినిమాలో మంజునాథ చేసిన టైటిల్ సాంగ్ కావాలి మేడం.
0: మహాప్రాణదీపం ఆ పాట ప్లే చేయమంటారు?
1: ఆ పాట పర్లేదు మేడం. పూర్ణ శ్రోతలు, సోమనాథ జాతర రావు, తమ మత్తానయ్య, పాడం పోలయ్య, ధనలక్ష్మి నుంచి జాగిరి భాష, రాములమ్మ, మోహన్, జానక్ రామ్, శ్రావణి, ముఖ్యంగా నా ప్రాణమిత్రుడు, నా ఆప్తుడు అవి కోసం మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: హలో, నమస్కారం అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
3: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి.
3: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం. ముందుగా మా డైరెక్టర్ తమలం నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులైన ఆబిద్ హుసేన్ గారికి, పర్వీన్ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
1: చెప్పండి సార్, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట వింటారు?
3: జగదేక వీరుడు అతిలోక సుందరులో అమ్మని కమ్మని దెబ్బ.
1: అలాగే అండి, మీరు కోరుకున్న పాట విందాం.
3: ఉన్నారు మేడం కొత్త శ్రోతలు. గుళ్ళపాలెం నుంచి సురేష్, చేపల వెంకటేశ్వర్లు, రోయల్ సుబ్బారావు, ఏసీపీ మస్తాను.
1: ధన్యవాదాలండి, మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు హలో అభిరుచి. ప్రత్యక్ష ఫోనింగ్ ద్వారా కోరుకున్నటువంటి సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో నమస్కారం అండి, హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: హలో నమస్తే అమ్మా, పర్వీన్ గిట్టుతల్లి, శుభోదయం.
0: శుభోదయం అండి.
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను రా. పరివీన్ చిట్టుదండి బంగారు తల్లి.
0: చెప్పండి సార్, ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: ఈవేళ ప్రముఖ దర్శకులు పౌరాణిక బ్రహ్మగా పేరు గాంచినటువంటి కమలాకర కామేశ్వరరాజు వర్ధంతి అండి. వారికి నివాళిగా మహామంత్రి తిమ్మరసు ఈ చిత్రంలో ఎస్ వరలక్ష్మి, బి సుశీల బృందం పాడిన పాట, గీత రచన పెంగళి, సంగీతం పెళ్ళాల, తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆ పాట ఉందమ్మా.
0: అలాగే సార్, తప్పకుండా మీరు కోరుకున్న పాటను ప్రసారం చేద్దాం.
1: చిట్టండి పరివీన్ గారు,
0: చెప్పండి సార్.
1: ఉందమ్మా ఈ పాట ఉంది కదా?
0: ఉందండి, మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం. ధన్యవాదాలు.
1: నాగలక్ష్మి గారికి, మా పరివీన్ చిట్టుదండికి, తర్వాత పోలయ్య గారికి, మస్తాన్ బాషా గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లబెల్లి వెంకటరెడ్డి గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచు శేషగిరి రావు గారికి, సింహపూరి నెల్లూరు ఎఫ్ఎం వింటూ ప్రసారాలు వింటున్న వారు అందరి కోసం ప్రసారం చేయమని మా చిట్టు తల్లి పరివీణి గారు మనసారా
0: కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి మీరు కోరుకున్న వారందరి కోసం కూడా ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు.
1: ఉంటాను తల్లి, ధన్యవాదాలు.

0: హలో నమస్తే అండి, హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా పరిమిర్ మేడం, గౌరవనీయమైన పరిమిర్ మేడం గారికి, మా అభిరుచి గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
0: మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వింటారు ఈరోజు?
1: కోవూర్ మసీద్ నుంచి ఇస్మాయిల్ మేడం గారు, అల్లుడి గారు ముద్దపత్తి పువ్వులో.
0: ఇస్మాయిల్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం. మేడం
0: చెప్పండి సార్, అల్లుడు గారు చిత్రం నుంచి ఏ పాట వింటారు?
1: నాలుగు పేర్లు చెప్తున్నాడు
0: చెప్పండి.
1: కోవూర్ మసీద్ బజార్ సెంటర్ నుంచి టీ మాస్టర్ వెంకటేశులు, మా అన్నగారు ఇప్పుడే జాతీనామా చేసినారు, వెంకటేశులు గారు వెంకటేశులు చేశాడు. మా పాలక పోలింగ్ గారు వచ్చి మా దగ్గరికి పట్టించి అందరి కోసం.
0: అలాగే అండి, మీరు కోరుకున్న పాట, మీరు కోరుకున్న వారందరి కోసం కూడా ఇప్పుడు విందాం. ధన్యవాదాలు.

0: మీరు ఇప్పటి వరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
3: దీనికి ఇంత అందరొచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
4: కానీ నాయనమ్మా, మీ కోసం
5: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
6: ఆర్బీఐ అంటుంది?
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 9:30.

32 నిమిషాలు. హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు ఇప్పుడు విందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలంటే మీరు మాకు వాట్సాప్ పంపించవలసిన మా నెంబర్ 7901084415 ఈ నెంబర్కి వాట్సాప్ పంపించి మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ద్వారా విని ఆనందించవచ్చు. కార్యక్రమంలో మొదటి వాట్సాప్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి పంపించారు. షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్, వీరు ఆడవారి మాటలకు అర్థాలే వేరురే చిత్రం నుంచి నా మనసుకి ప్రాణం పోసి అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం కూడా ఈ పాట.

మా కోసం పౌర్ణమి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరియు కట్ల వారి కుటుంబ సభ్యులందరి కోసం కూడా పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. కట్ల సతీష్ గారు మరొక వాట్సాప్. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ, మీకు కూడా నమస్కారం అండి. ఈ వాట్సాప్ మనకు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు గారు పంపించారు. వీరు ఛాంపియన్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి వాట్సాప్ పంపించారు. మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. గుండమ్మ కథ చిత్రం నుంచి, చాలా బాగుంది చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య మరియు అఖిల్. ఈ వాట్సాప్ మనకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు వాట్సాప్ పంపించారు. స్నేహం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటుగా వీరి ఫ్రెండ్స్ మస్తాన్ భాష మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా రేడియో శ్రోతలందరి కోసం ఇంకా వారి మిత్రులందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం పౌర్ణమి చిత్రం నుంచి ఇప్పుడు పాటను విందాం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: దేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
7: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్, కొండవేటి దొంగ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు రామకృష్ణ, సంగీత, నారాయణ రెడ్డిపేట్, ఈశ్వరయ్య తోట నుంచి కోరుతున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి మా కోసం పాటను వినిపించగలరు అంటూ మంచిర్యాల నుంచి చంద్రముగులి, పద్మరాణి, అక్షర, కృప కోరుతున్నారు. మరొక వాట్సాప్, ఈ వాట్సాప్ మనకు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఈ వాట్సాప్ మనకు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు పూజారి ధనుంజయ గారు. వీరు సింహాద్రి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిన్ను కోరి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎం ప్రతాప్, ITA జంక్షన్, విశాఖపట్నం నుండి. మా కోసం ఊసరవెల్లి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ. వీరందరి కోసం కొండవీటి దొంగ చిత్రం నుంచి పాటను వింటారు.

మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు బిట్రగుంట నుండి పంపించారు అరసన్ గారు. వీరు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. డాడీ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులందరూ. వీరు హైదరాబాద్ నుంచి ఈ వాట్సాప్ మనకు పంపించారండి. సింహపురి వారికి థ్యాంక్స్ చెప్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. హలో గుడ్ మార్నింగ్ అంటూ ఈ వాట్సాప్ మనకు మేఘన పంపించారు నెల్లూరు నుంచి. నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుండి భక్త తుకారాం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. చక్రం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎస్వి సుబ్బారెడ్డి గారు పోతిరెడ్డిపాలెం నెల్లూరు నుంచి. వీరి కోసం మరియు వీరి కుటుంబ సభ్యులందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. హలో హాయ్ నమస్తే అంటూ మనకి వాట్సాప్ పంపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా వారి కుటుంబ సభ్యులు. అలాగే వీరితో పాటుగా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నుంచి వీరందరి కోసం కూడా, వారి ఫ్రెండ్స్ అందరి కోసం కూడా పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మరొక వాట్సాప్. నమస్కారం గుడ్ మార్నింగ్ పర్వీన్ మేడం గారు అంటూ ఈ వాట్సాప్ మనకు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆవేద ఆయిషా గారు పంపించారు. జాజిమల్లి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. హీరో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్ మరియు రుద్ర గణేష్. అలాగే ధన్యవాదాలు అంటూ కట్ల సతీష్ గారు పంపించారు. ధన్యవాదాలండి. వీరందరి కోసం కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి పాటను వింటారు.

మీరు ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. ఈరోజు వాట్సాప్ పంపించిన శ్రోతలందరికీ, అలాగే కాల్స్ చేసిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జాతీయ గణాంక దినోత్సవానికి స్వాగతం. స్వతంత్రానంతర కాలంలో ఆర్థిక ప్రణాళిక గణాంకాభివృద్ది రంగాల్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 29వ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దైనందిన జీవితంలో గణాంకాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయో ప్రజలకు అవగాహన కల్పించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలో గణాంకాల పాత్ర గురించి ప్రజలకు ముఖ్యంగా యువతుల అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. నివేదికలు, కార్యక్రమాలు, అమలు, పర్యవేక్షణ మొదలైనవన్నీ గణాంకాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడతాయి. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ మహల్నోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతలో ప్రజావగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే దానిపై మనకు వివరించేందుకు విజయవాడలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి రావూరి కిరణ్ కుమార్ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు.
3: నమస్కారం.
2: కిరణ్ కుమార్ గారు, ఈరోజు జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఎందుకు జరుపుకుంటున్నామో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరంగా చెప్తారా?
3: భారత ప్రభుత్వము 2008 నుంచి జూన్ 29వ తారీఖున ప్రొఫెసర్ ప్రీసీ మహల్నోబిస్ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవాన్ని జరపడానికి భారత ప్రభుత్వం 2008 నుంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జూన్ 29వ తారీఖున జాతీయ గణాంక దినోత్సవంగా జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు ఒక ఉత్సాహించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని భారత ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ జాతీయ గణాంక పితామహుడుగని పేరెన్నిగన్నారు. ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి కూడా కొంచెం వివరిస్తారా?
3: ప్రొఫెసర్ చంద్ర మహల్నోబిస్ యొక్క తాతగారు బెంగాల్ విప్లవంకు మార్గదర్శి అయిన బ్రహ్మ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి ప్రబోధ చంద్ర కూడా ఈ సంస్థలో క్రియాశీలక కార్యకర్త. ఇటువంటి కుటుంబములలో పుట్టినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత మహల్నోబిస్ గారు జూన్ 29వ తేదీన 1893వ సంవత్సరంలో జన్మించారు. ఆయన 1908లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా నుంచి బీఎస్సీ ఆనర్స్లో భౌతిక శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి సీనియర్ స్కాలర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి ప్రెసిడెన్సీ కాలేజ్

0: కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో ఉండగా ఆయన బయోమెట్రికా అనే పత్రికా వ్యాసాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గణాంక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి వివిధ విషయముల మీద పేపర్స్ రాయటం జరిగింది. దానిలో ముఖ్యమైనది డి స్క్వేర్ స్టాటిస్టిక్స్. దీనినే తరువాత కాలంలో మహలనోబిస్ డిస్టెన్స్ థియరీగా పేర్కొనటం జరిగింది. రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించడం.
1: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ గారు చేసిన సేవలు మన భారత ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చెప్తారా?
0: స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ వివిధ విభాగములకు కావలసినటువంటి యొక్క డేటా ప్రాముఖ్యతను వివరించడంలో భారత ప్రభుత్వం 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం NSSO ఏర్పాటు చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా సర్వేలు చేసి డేటా సేకరించి భారత ప్రభుత్వానికి అందించడం, తద్వారా విధానపరమైన నిర్ణయములను తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా పంటల ఉత్పత్తికి కావాల్సినటువంటి సమాచారం కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సేకరించడానికి ఆయన రూపకల్పన చేసినారు.
1: ప్రశాంత్ మహల్నోబిస్ గారు సంఖ్య అనే పత్రికను కూడా స్థాపించారు. దాన్ని స్థాపించడంతో పాటు ఎడిటర్గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటారు?
0: ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ గారు 1933లో సంఖ్య అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా భారతదేశ గణాంక శాఖ సమస్యలకు పరిష్కారములు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను చర్చించి ఈ పత్రిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి గణాంక అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారములు అందించడం జరిగింది. 1949లో ఆయనను భారత ప్రభుత్వం ఆనరీ స్టాటిస్టిక్స్ సలహాదారునిగా కూడా నియమించింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక కార్యాలయాలు కేంద్రానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కానీ ఆయన సూచనల మేరకు అభివృద్ధి జరగటంతో NSSO చాలా విస్తరించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఒక విభాగాన్ని స్థాపించి వారి ద్వారా కూడా డేటాను సేకరించడంలో కూడా చాలా సఫలత అయింది.
1: ఆయన సేవలను గుర్తించి దేశ విదేశాల్లో అనేక అవార్డులు కూడా లభించాయి. వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్?
0: ప్రశాంత చంద్ర మౌలానబేస్ గారికి జాతీయ అంతర్జాతీయ అవార్డులు చాలా వచ్చినవి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే 1944లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వెల్డన్ మెటల్ ద్వారా ఆయనను సత్కరించడం జరిగింది. 1945లో లండన్లో ఉన్నటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ వాళ్ళు కూడా సత్కరించి ఆయన సేవలను కొనియాడటం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హానర్ చేసి అవార్డులు ఇవ్వటం జరిగింది. 1951లో అమెరికాకు చెందినటువంటి ఫెలో ఆఫ్ ద ఎకనామిక్స్ సొసైటీ, అలాగే పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా 1952లో సత్కరించడం జరిగింది. 1954లో హార్నరీ ఫెలో ఆఫ్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ సత్కరించి గౌరవించడం జరిగింది. అలాగే 1958లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈయనను ఒక ఫారెన్ మెంబర్ గా నియమించడం, అలానే హార్నరీ ఫెలో ఆఫ్ కింగ్స్ జార్జ్ కేంబ్రిడ్జ్ 1959లో సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా 1968లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు, అలాగే శ్రీనివాస రామానుజన్ గోల్డ్ మెడల్ ఇచ్చటం కూడా గౌరవించి జరిగింది.
1: రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందంటారు కదా. అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని యథాతథంగా ఆమోదించింది. దాని గురించి కూడా కొంచెం చెప్తారా?
0: రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్యలో ఉన్నది. ఈ ప్రణాళికలో భారత ప్రభుత్వము పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ బలపరిచే విధంగా అడుగులు వేయటం జరిగింది. దీనిలో భాగంగా 1948లో ఉన్నటువంటి జాతీయ ప్రణాళిక తీర్మానాన్ని మారుస్తూ 1956లో సరికొత్త పారిశ్రామిక విధి విధానాలను రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేసి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని నిర్మించడం భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ ఉత్పత్తిని పెంచి ప్రజల జీవన ప్రమాణాలను హెచ్చించటం, అలాగే త్వరితగతిన పారిశ్రామిక రంగంలో మార్పులు మరియు విస్తరణ చేసి బలపరచటం, పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, వార్షిక ఆదాయాన్ని 5%గా సాధించటం అనేది రెండో పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు.
1: కిరణ్ కుమార్ గారు 1950లో జాతీయ నమూనా సర్వే కార్యక్రమం

0: ఏర్పాటు చేయడం జరిగింది కదా, దాని గురించి కూడా కొన్ని వివరాలు చెప్తారా?
1: 1950లో ప్రొఫెసర్ పిసి మహలానబీఎస్ గారి యొక్క రికమెండేషన్ ద్వారా భారత ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా విభాగాన్ని డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి డేటాను మెయింటైన్ చేసుకోవడానికి మనకు స్వాతంత్రానంతరం ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ఎన్ఎస్ఎస్ఓ ద్వారా తగిన విధానంగా సమాచారం సేకరించడానికి లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ వాడటానికి అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడం జరిగింది. అది అప్పటి భారత ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు దాన్ని ఆమోదించి 1950లో ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడంతో దేశంలో లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ అనేది జరగటం అప్పటి నుంచి జరుగుతుంది. తద్వారా ఏదైనా విభాగానికి కావాల్సినటువంటి డేటా కావాలి అని అంటే అది సర్వే ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ రంగానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ప్రణాళికను రచించడంలో ఆ యొక్క ఎన్ఎస్ఎస్ఓ కలెక్ట్ చేసినటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్.
0: ఎన్ఎస్ఎస్ఓ ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది? ఈ సర్వేల వల్ల యువతకు ఏదైనా ఉపాధి కల్పించే వీలుంటుందంటారా?
1: ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది దేశమంతటా దాదాపు 60 ప్రాంతీయ కార్యాలయాలు, అరౌండ్ 160 ఉపప్రాంతీయ కార్యాలయాలు ఉన్నవి. ఇవే కాకుండా జోనల్ ఆఫీసెస్ అనేది దేశంలో 6 చోట్ల ఉన్నవి. మా యొక్క సిబ్బంది ఏంటంటే, కొన్ని సర్వేస్ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలమైనటువంటి సర్వేస్ కండక్ట్ చేస్తారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే. ఇది దాదాపు 1 సంవత్సరం నడుస్తుంది. ఇది మేము ఏమైతే డేటా కలెక్ట్ చేస్తామో అది డేటా ప్రాసెసింగ్ డేటా వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి ఈ డేటా కలకటా వెళ్తుంది అనమాట. కలకటాలో వాళ్ళు మేము కలెక్ట్ చేసినటువంటి యొక్క సమాచారాన్ని వారు వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంది అని అనుకుంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారు ఒక ప్రణాళికను రూపొందించడంలో ఈ యొక్క సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కాలానుగత శ్రామిక శక్తి అంచనా ఉద్యోగిత నిరుద్యోగితపై సర్వే అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది. ఈ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యాపార మరియు సేవా రంగాల సంస్థల ఆదాయం కానీ వారి యొక్క వ్యయము విషయ సేకరణ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. అట్లాగే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని ఉంటుంది, గృహ వినియోగ ఖర్చులపై దేశవ్యాప్త సర్వే అన్నమాట.
0: సర్వేల ద్వారా సేకరించే గణాంకాలను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో ఏ విధంగా వినియోగిస్తుందంటారు?
1: ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒకటి. దానివల్ల మాకు మేము ఎరైవ్ చేసేది ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని మేము ఎరైవ్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తున్నాడు, వారి రిసోర్సెస్ ఏంటి, ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఏ రకంగా వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, దాన్ని పెంచడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబాలకి కావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా కానీ వేరే ఆర్థిక సహాయాన్ని పెంపొందించి వారి యొక్క జీవనగతులు పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సర్వీస్ అనేది.
0: ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో ప్రారంభించారు కదా, దీని వలన కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా?
1: స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించడం జరిగింది. ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలమైనటువంటి కోర్సెస్ వాటిలో ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. తద్వారా యువతకు స్టాటిస్టిక్స్లో గణాంక శాఖలో గణాంక శాస్త్రంలో అధ్యయనం చేయడానికి దాంట్లో రీసెర్చ్ చేయడానికి కూడా కొన్ని చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలోనే కాకుండా మిగతా మెట్రో సిటీస్లో కూడా బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్లో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది.
0: కిరణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మాకు చాలా సర్వేల గురించి వివరించారు కదా మా ప్రేక్షకులకి, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సర్వేలు ఉన్నాయంటారా?
1: ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పినది ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా టైమ్ యూస్ సర్వే అనే ఒకటి మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేసాము. అది సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, 12 నెలల డ్యూరేషన్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ప్రజలు ప్రతిరోజు 24 గంటలలో ఏ యాక్టివిటీస్లో, పెయిడ్ యాక్టివిటీస్ కానీ అన్పెయిడ్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ లేజర్ టైం కానీ స్లీపింగ్ కానీ ఎలా టైం యూజ్ చేసుకుంటారు అనే దాని మీద మేము ఈ యొక్క సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రైసెస్,

0: కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంది, బాస్కెట్ ఇప్పుడు ఇంట్లో కావాల్సినటువంటి కన్జ్యూమర్ కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది లోయర్ క్లాసెస్ లో ఎలా ఉంది, మిడిల్ క్లాస్ లో ఎలా ఉంది, హైయర్ ఇన్కమ్ గ్రూప్ లో ఎలా ఉంది అనేది మేము వివిధ రకాలమైన సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతాల్లో కూడా వేరు వేరేగా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సర్వేస్. ఇవి కాకుండా అగ్రికల్చర్ సర్వే అనేది ఒకటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రొఫెసర్ పిసి మాలానబీస్ గారు సజెస్ట్ చేసినటువంటి ఒక క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, అసలు ఏరియా ఎన్యూమరేషన్ ఎలా ఉంది. సపోజ్ కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో ఎంత ఏరియా ఉంది, ఏరియాలో వరి ఎంత పండిస్తున్నారు, మిగతా షుగర్ కేన్ ఎలా పండిస్తున్నారు, గ్రౌండ్ నట్ ఎలా పండిస్తున్నారు అనేది ఒక సర్వే చేస్తారన్నమాట. అట్లాగే దేశం అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈల్డ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది. అట్లాగే నేషనల్ వైజ్ జాతీయ స్థాయిలో వరి ప్రొడక్షన్ ఎలా ఉంది, గోధుమ ప్రొడక్షన్ ఎలా ఉంది, షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది మేము ఇచ్చినటువంటి ఒక కండక్ట్ చేసేటటువంటి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు.
1: జాతీయ గణాంక దినోత్సవం గురించి ఇప్పటి వరకు రావూరి కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.
0: నమస్కారం.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని మీరిప్పటి వరకు విన్నారు. అతిథి రావూరి రవికిరణ్, పరిచయకర్త షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి వీరి కోరిక మేరకు మెరుపు కళలు చిత్రానికి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట, రచన వేటూరి.

ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం యువన్ శంకర్ రాజా. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. తర్వాత వినబోతున్న పాట లక్ష్మీ విశాల్ విశాఖపట్నం శ్రోతలు వీరి కోరిక మేరకు మిర్చి చిత్రానికి విజయప్రకాష్ అనిత పాడిన పాట. రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అల్లరి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు పూజా ఫలం చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

ప్రేమించుకుందాన్ రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం మణిశర్మ. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీరాజ్, రుద్రగణేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఈ పాట.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటున్నారు. రచన గోపి. వినిపించమంటూ కోరిన శ్రోతలు అమరావతి నుంచి సైదాబి, వీరి కొరికి మేరకు ఈ పాట.

నిజామాబాద్ ఆటోనగర్ శ్రోతలు షేక్ అబ్దులాలీ, పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు గిల్లి కజ్జాల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సాహిత్యం, కోటి సంగీతం.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఖైదీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి. వినిపించమంటూ కోరిన శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆర్యా 2 ఈ చిత్రానికి కునాల్ గంజన్వాలా మేఘా పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమాల తర్వాత ఏక్నరంజన్ చిత్రానికి హేమచంద్ర గీతమాధురి పాడిన పాట వింటారు. రచన రామజోగేశాస్త్రి, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట బృందావనం చిత్రానికి కోటి ఎంఎం కీరవాణి రంజిత్ కేకే పాడారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం తమన్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: తర్వాత మీరు వినబోయే పాట మస్కా చిత్రానికి జుబిన్ గర్గ్ కౌసల్య పాడారు, రచన కందికొండ.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట యముడో చిత్రానికి సాగర్, సుచిత్ర, కార్తిక్ పాడారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట మిరపకాయ చిత్రానికి రాహుల్ నంబియార్, చైత్ర పాడారు. రచన భాస్కర్ భట్ల.

తర్వాత మీరు వినబోయే పాట అదర్స్ చిత్రానికి మికా సింగ్, సుచిత్ర, కార్తిక్ కుమార్ పాడారు, రచన చంద్రబోస్.

వార్తల అనంతరం చిత్రగీతాలు తిరిగి వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలకు వస్తోంది. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే వింటారు.

0: its first knockout match victory at Los Angeles in the United States. Steven Estakio of Canada scored the goal in the second minute of second half stoppage time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారా? ముందుగా ఓయ్ చిత్రానికి సిద్ధార్థ్ పాడిన పాట వింటారు, రచన చంద్రబోస్.

తర్వాత వినబోయే పాట ఆవారా చిత్రానికి యువన్ శంకర్ రాజా తన్వి పాడారు, రచన వెన్నెల కంటికి.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగోలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్టు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికే వారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాశ్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరి నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3 ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు, మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజులాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4 జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. 19 జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి FIH హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.

0: కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయూత శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, ఈ అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారు, వీరు రాష్ట్ర చేనేత జన సమైక్య ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరు ఎప్పటి నుంచో చేనేత కార్మికులకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. వీరిని అడిగి చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితులు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాచర్ల మోహన్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ చేనేత జన సమైక్య ఎప్పుడు ప్రారంభించారు, అది ఎక్కడి నుంచి పనిచేస్తుంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి?
2: అంటే ప్రపంచీకరణ మొదలైన సమయంలో, అంటే 1991లో మన దేశంలో పత్తి ఎగుమతులు పెరిగినాయి. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే ఒక అంశాన్ని పరిగణలో తీసుకొని ఎగుమతులు పెంచడం ద్వారా మన ఖజానాలో బ్యాలెన్స్ ఉంచుకోవాలనే ఒక ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎగుమతులు ఎక్కువ జరగటం వల్ల నూలు కొరత ఏర్పడ్డది. కొరత ఏర్పడటమే కాకుండా నూలు ధరలు విపరీతంగా పెరిగాయి. గవర్నమెంట్ కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఆ దశలో చేనేత వస్త్ర ఉత్పత్తి ధర పెరిగింది. కార్మికులు వేతనాలు తగ్గించుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగాయి. కోస్తా జిల్లాల్లోనే, అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 150 మంది పైగా చేనేత కార్మికులు రైలు కింద పడి అట్లాని మగ్గాలకే ఉరిలేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది అనారోగ్యంగా చనిపోయారు. అంటే స్టార్వేషన్ అనేది, క్రానికల్ స్టార్వేషన్ హ్యాండ్లూమ్ యూనివర్సిటీ అనేది ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా స్థిరీకరించారు. అంటే మనం ఆకలి చావనగానే ఇవాళకి ఇవాళ తినకపోతే చచ్చిపోయేది ఏం లేదు, కనీసం 30 రోజులైన మనిషి బతుకుతాడు. కానీ క్రానిక్ స్టార్వేషన్ అనేది మాల్ న్యూట్రిషన్ వల్ల, పోషకాహార విలువలతో కూడినటువంటి తిండి తినకపోవడం వల్ల వచ్చే రోగాలు ఏమైతే ఉంటాయో, శారీరక రుగ్మతలు, ఆ రుగ్మతల కారణంగా వీళ్ళు చనిపోతున్నారు అనేది నిర్ధారణ జరిగింది. ఆ సందర్భంలో లైక్ మైండెడ్ పీపుల్గా ఉన్నటువంటి కొద్ది మంది మేము కలిసి చేనేత కార్మికులకి ఆత్మస్థైర్యం కల్పించడం కోసం, ఒక భరోసా ఇవ్వడం కోసంగా చేనేత కార్మిక సమాఖ్య అనేది పెట్టాం. పెట్టి ప్రభుత్వంతో నిరసన తెలియజేయటం, ఇట్లా స్ట్రగుల్స్లో మొదటగా ప్రారంభమైంది. అది 1991 అక్టోబర్ 15 ప్రారంభమైంది.
1: అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఇప్పుడు మిషనరీస్ వచ్చేసిన తర్వాత, ఇప్పుడు మగ్గం వర్క్ నుంచి మిషనరీస్ వచ్చేసింది, ఇప్పుడు కాటన్ వస్తువులతో అంటే కదరు కూడా మిషన్ మీదే నేసే పరిస్థితులు వచ్చేసాయి.
2: అవును. అంటే టెక్నాలజీ పెరిగిపోతున్న దశలో చేనేత కార్మికులు గతంలో ఉన్న సమస్యల్ని అవే పునరావృతం అవుతున్నాయి. ఆ రోజు మాకు ప్రధానమైన సమస్య నూలు సమస్య. సరసమైన ధరలకు నూలు అందించాలనేది మా ప్రధానమైన డిమాండ్. రెండోది ఆరోగ్యానికి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనేది డిమాండ్. ఈ రోజు వచ్చేటప్పటికి మార్కెటింగ్ సమస్య పెద్ద సమస్య అయిపోయింది. అంటే టెక్నాలజీ అంతా కూడా ప్రొడక్షన్ ఓరియంటెడ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మా చేనేతే కాదు చేతి వృత్తులకే విలువ లేకుండా పోయింది. కాబట్టి దేశంలో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతూ ఉంది.
1: ఇప్పుడు సాంప్రదాయ వృత్తులు, చేనేత కానీ, వడ్రింగ్ కానీ, బంగారం పనులు కానీ, ఇవన్నీ సాంప్రదాయ వృత్తులు. ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆ వృత్తులను వదిలేసి వేరే వృత్తులు వెళ్ళడమో లేకపోతే చదువుల నిమిత్తం వెళ్ళడమో, కానీ చేనేత కార్మికులు మాత్రం అలా ఉండదు. కనీసం కుటుంబంలో ఉన్న ఒకరైనా ఇప్పుడు ఆ మగ్గం పని చేయడమో లేకపోతే కనీసం ఈ రోజుకి ఒక చీర నేయడమో లేకుంటే ఒక పై పంచి నేయడం చేస్తూ ఉంటారు. కండి క్లీన్ చేసుకోవడం కానీ ఇంకేదైనా చేసుకోవడం కానీ అది చేసుకుంటూ నడిచే కుటుంబాలు ఇప్పటికీ చేనేత కార్మికులు ఉన్న ప్రతి గ్రామాల్లో నడుస్తుంది. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మరి
2: సార్ ఇప్పటికీ కూడా తమరు చెప్పినట్టుగా 90% గ్రామీణ ప్రాంతాల్లోనే చేనేతలు ఉన్నారు. దానిలో కూడా 72% యాక్టివ్ ఉమెన్ వేవర్స్ ఉన్నారు. యాక్టివ్ ఉమెన్ వేవర్స్ అయితే మంత్లీ ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి 5,000 రూపాయల లోపల మాత్రమే ఆదాయం వస్తుంది. అది ఆ రకంగా 66.3% మంది, టోటల్ 36 లక్షల మంది చేనేత కుటుంబాలలో 66.3% 5,000 లోపలే తీసుకుంటున్నారు చేనేత మగ్గాలు. వీళ్ళ మీద ఆధారపడి డాక్టర్ శివరామన్ కమిటీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం 6 మల్టిప్లై చేయాలి. 1 లూమ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు చూడండి ఎంతమంది 2 crores అబౌవ్ ఉన్నారు. అయితే ఇవాళ ఆ దానిలో 66.3% కేవలం 5,000 రూపాయల లోపల మాత్రమే ఆదాయాన్ని నెలకి సంపాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం తీవ్రంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆదాయాన్ని ఎట్లా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, ఒక సంవత్సరానికి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,07,00,000 మంది సంవత్సరం బయటకు వస్తున్నారు. ఉద్యోగ కల్పన చూస్తే 74,26,000 మంది 2019 ఉంటే ఈ రోజు వచ్చేటప్పటికి కేవలం 70,00,000 మందికి ఉంది. అంటే 400,000 మంది ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు లేవు. నేను చెప్తుంది పర్మినెంట్ ఉద్యోగాలు అంటే ఉదాహరణకి ఈ డిపార్ట్మెంట్లో ఏదైతే రిటైర్మెంట్ అవుతారో మళ్ళా వాళ్ళని అపాయింట్మెంట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది.
1: మోహన్ గారు, మీరు ప్రారంభంలో ప్రపంచీకరణ నేపథ్యంలో 90వ దశకంలో 2000వ దశకంలో ప్రభుత్వానికి మాకు ఎక్కువగా అనుసంధానం చర్చలు ఎక్కువగా ముడిసరుకు మాకు అందుబాటులో తేవడం ప్రధాన ఎజెండాగా ఉండేది అన్నారు. ఇప్పుడు ప్రధాన ఎజెండా ఏమిటి?
2: ఇప్పుడు కూడా మాకు ముడిసరుకు ప్రధానమైన ఎజెండా. తర్వాత ఇప్పుడు కొత్తగా 2017 నుంచి GST ఒకటి ఇచ్చారు. అంటే యూనివర్సల్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే పెట్టారో ఆ యూనివర్సల్ ట్యాక్స్ సిస్టంలో చేనేతకి గొడ్డలు పెట్టులాగా ఉంది. ఎందుకంటే
1: ఎంత శాతం ఉందండి GST మీకు?
2: ఈ రోజు 5% ఉంది. కొన్ని రంగులు రసాయనాల మీద 12-18% ఉంది. అంటే యావరేజ్ చూస్తే ఇది కూడా 11-12% ఉంది. డైరెక్ట్గా చేనేత చీరల మీద ఉత్పత్తుల మీద 5% అన్నప్పటికీ 2,500 రూపాయలు అదనంగా అయితే దాని మీద 12% ఉంది. ఇప్పుడు ఏ చీర కొనాలన్నా కుటుంబాల్లో కొనుక్కున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక పట్టు చీర కొనాలంటే వాళ్ళ 6,000, 10,000, 20,000 ఉన్న చీర 18% 12% దాని మీద ట్యాక్స్ ఉంటే అది మాకు నష్టమే కదా. కాబట్టి చేతి వృత్తులను ప్రోత్సహించాలనుకున్నప్పుడు వీటి మీద ట్యాక్స్ ఉండకూడదు. ఎందుకంటే శ్రమ తప్ప రెండో ఆదాయం లేదు వీళ్ళకి. రెండు చేతులు తప్ప ఆస్తులు లేని చేతి వృత్తులు, అది చేనేతే కాదు చేతి వృత్తులు, ఏ కళాకారులైనా సరే వాళ్ళకి ట్యాక్స్ ఉండకూడదు. నిజంగా 4-6,00,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి రెవెన్యూ ఫర్గాన్ ఎక్స్పెండిచర్ కింద బడ్జెట్ ఆమోదిస్తున్నారు 2015 కూడా ఇప్పటి వరకు.
1: ఇప్పుడు మీ ప్రధాన ఎజెండా ఇప్పుడు ముడి సరుకుతో పాటు రేటు కూడా అని చెప్పారు, గిట్టుబాటు ధర. ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేసరికి మాకు మార్కెట్ ప్రధానంగా ఇబ్బంది అవుతుందని చెప్పారు కదా. ముడి సరుకు తీసుకొచ్చిన తర్వాత మగ్గం మీద నేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర నుంచి దళారులకు పంపకుండా నేరుగా ఇప్పుడు షాపింగ్ మాల్స్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఈ మార్కెటింగ్ వ్యవస్థలో మీరు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, దాన్ని అధిగమించడానికి మీ నుంచి వచ్చే సలహాలు ఏమిటి?
2: అంటే మాకు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ 1985 చట్టం ఉంది. అంటే ఆ యాక్ట్ రావడానికి 1956 అంటే 1956లోనే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్టాట్యూట్యూడ్ బుక్లో చేనేతలకి కొన్ని రకాల ఉత్పత్తులు రిజర్వేషన్ చేయాలి, చేయకపోతే గ్రామీణ చేనేత రంగము, గ్రామీణ ఉపాధి రంగం కోనారిల్లిపోతుందని చెప్పి ఆ రోజుల్లో మహానుభావులు తీర్మానించి పుస్తకంలో రాశారు. దాని ఆధారంగా 1956 నుంచి 1985 వరకు మా పూర్వీకులు ఉద్యమాల ఫలితంగా రిజర్వేషన్ వచ్చింది. ఈ రోజు అది 11 రకాలుగా దిగింది. అంటే మీరాసేతి కమిటీ మళ్ళా దాన్ని 11 రకాలకే తగ్గించారు. ఈ 11 రకాలు కూడా ఇవాళ పవర్లూమ్ యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఇవాళ లినిన్ ఫ్యాబ్రిక్ తో షర్ట్స్ వస్తున్నాయి, లినిన్ శారీస్ వస్తున్నాయి, ఖద్దరు, ఈ ఖద్దరు కూడా పవర్లూమ్ మీద తయారయ్యేస్తున్నాయి. మరి ఒకప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదైతే చరకాల మీద తయారైన నూలు చేనేత మగ్గాల మీదే ఇవ్వాలి కానీ పవర్లూమ్కి ఇవ్వకూడదని వాళ్ళ ఒక యాక్ట్ ప్రత్యేకించి చేనేతల కోసం చేశారు.
1: ఇప్పుడు చరకా మీద నూలు మీకు సరిపోతుందా?
2: చరకా మీద నూలు సరిపోదు,
1: మిషన్ మీద వచ్చే నూలు మీరు కూడా వాడుతున్నారు కదా.
2: వాడుతున్నాం. దాన్ని మీరు డిసెంట్రలైజ్ స్పిన్నింగ్ కాన్సెప్ట్ లో తీసుకురావాలి. వికేంద్రీకరణ నూలు మిల్లులు ఆ విధంగా తీసుకొచ్చి కెమికల్ డైస్ కాకుండా ఆర్గానిక్ న్యాచురల్ కలర్స్ తో తీసుకురావాలి. న్యాచురల్ కలర్స్ తీసుకురావడం వల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్కి ఉపాధి ఉంటుంది, పర్యావరణానికి సంబంధించి మనకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే వస్తున్నటువంటి చర్మవ్యాధులకి శారీరకంగా వస్తున్న రుగ్మతలకి పరిష్కారంగా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చేనేతలకి కూడా అది మార్కెట్ సౌకర్యం ఎక్కువ కల్పిస్తుంది. ఉదాహరణకి యూరప్ దేశాలంతా కూడా చేనేత మీద ఇవాళ బాగా న్యాచురల్ కలర్స్ వాడుతున్నారు. ఈ పర్యావరణానికి ప్రభావం వల్ల పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత తీవ్రతని తగ్గించాలి.

0: ఉత్తాపాన్ని తగ్గించాలనేది వరల్డ్ వైడ్గా యూనివర్సల్గా యునైటెడ్ నేషన్స్ అంతా కూడా తీర్మానాలు చేసింది.
1: చేనేత కార్మికులు మరో మార్గం లేక ఆ కెమికల్ రంగులు వాడుతున్నారా, లేకపోతే
0: ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక నేచురల్ డైస్ వినియోగించుకోలేకపోతున్నారు?
1: మీకు అందుబాటులోనే ఉంటున్నాయా అవి?
0: ఉన్నాయి. అది ఇవాళ కేవలం కొన్ని అంటే ఒక 50 100 అన్నట్టుగా ఎన్జిఓస్ ఎవరైతే ఫారిన్ మార్కెటింగ్ ని చేజెక్కించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే స్వచ్ఛంద సంస్థల ద్వారా జరుగుతున్నాయి. లేదంటే నిఫ్టీలోను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ వాళ్ళు అక్కడ చదువుకొని వచ్చిన పిల్లలు వాళ్ళ సొంతంగా స్టార్ట్అప్స్ ద్వారా ప్రభుత్వ సహాయంతో ఏదైనా చేస్తున్నప్పుడు వస్తున్నాయి. కానీ దాన్ని జనరల్గా అందరినీ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా దాన్ని ప్రోత్సహించాలనేటటువంటి లేదు.
1: చేనేత కార్మికులకి ప్రభుత్వ చేయూత అనే అంశం గురించి శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం వింటున్నాం. మోహన్ గారు, మీరు ప్రారంభంలో చెప్పారు ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు వేరు, అప్పుడున్న మార్కెట్ పరిస్థితులు వేరు, ఇప్పుడు ముడిసరుకు వేరు అని. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ప్రభుత్వం నుంచి మీకేం చేయూత అందట్లేదా?
0: ఇప్పుడు మాకు స్టేట్ యారన్ సబ్సిడీ ఇవ్వమని మేము అడుగుతున్నాం. లేదు, కేవలం ఈరోజు చేనేతలకి విద్యుత్ సౌకర్యం ఒకటి ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్.
1: ఓకే,
0: యారన్ సబ్సిడీ కదా, వృత్తి నిలవటానికి కావాల్సింది.
1: యారన్ సబ్సిడీ అంటే మీ ఉద్దేశం?
0: ఉదాహరణకి ఒక బండిల్ 1000 రూపాయలు ఖరీదు ఉంటే 20% దాంట్లో సబ్సిడీ ఇవ్వమని అడుగుతున్నాం.
1: సబ్సిడీ ఇచ్చిన తర్వాత జిఎస్టీ కూడా వేవ్ చేయాలి మరి అప్పుడు?
0: జిఎస్టీ కూడా వేవ్ చేయాలి, చేయాలని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తానని. జిఎస్టీ పెరిగింది మాకు. గతంలో 1000 రూపాయల లోపల ఉన్నటువంటి వస్త్ర ఉత్పత్తికి జిఎస్టీ లేదు, 2500 దాటితే జిఎస్టీ.
1: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందిస్తుందండి?
0: కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా యారన్ సబ్సిడీకి సంబంధించి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాకు గతంలో 400 కోట్ల రూపాయల వరకు కేటాయింపులు ఉండేవి, బడ్జెట్ కేటాయింపులు ఉండేవి, అమలు జరిగింది కూడా. ఇప్పుడు క్రమంగా అది తగ్గుతూ 200 కోట్ల రూపాయలకు వచ్చింది బడ్జెట్ కేటాయింపు. దానిలో కూడా 120 కోట్లకు మించి బడ్జెట్ రిలీజ్ కావట్లా. అంటే దానికి ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్లు ఇవ్వాలి. సంక్షేమ పథకాల అమలుకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నిటికీ కూడా 10% నుంచి 20% వరకు స్కీమ్ను బట్టి వాళ్ళ కాంపోనెంట్ ఉంది, మ్యాచింగ్ గ్రాంట్ ఉంది. ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్రంలో ఎక్కడ సమతూకంలో లేదు, మిగిలిన అన్ని స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఎన్రిగా ప్రోగ్రామ్ ఇప్పుడు వికసిత భారత్ లో భాగంగా చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 5500 కోట్ల రూపాయలు రోజువారీ వేతనం 100 రోజులు పని దినానికి ఇచ్చింది. ఈ సంవత్సరం తగ్గినప్పటికీ 4300 కోట్ల రూపాయలు ఇవాళ వేజెస్కే ఇస్తుంది. వాళ్ళు కల్పించే పని దినాలన్నీ గత సంవత్సరం వరకు 100 రోజులు అయితే ఇప్పుడు 125 రోజులు చెప్తున్నారు. అదే చేనేత కార్మికులకు సంబంధించి నువ్వు 400 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా సబ్సిడీకి ఒక 200 కోట్ల రూపాయలు యారన్ సబ్సిడీకి ఇస్తే థ్రిఫ్ట్ సేవింగ్స్ లాంటివి పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ కింద వేవర్ ఒక 18 పైసలు వేసుకుంటే, స్టేట్ గవర్నమెంట్ ఒక 18 పైసలు వేసుకుంటే వాళ్ళకి ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సొమ్ముని వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ప్రోత్సాహం ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ ఒక పద్ధతిలో చేస్తుంది కొంతమేరకు.
1: ఇప్పుడు మీరు ఎలాగో పక్క రాష్ట్రం గురించి చెప్పారు కాబట్టి పక్క రాష్ట్రంలో పర్టికులర్గా వాళ్ళ రాష్ట్ర పండుగకి చేనేత కార్మికుల నుంచి తయారు చేసిన చీరలు కానీ పంచలు కానీ పంపకాలు జరిగినాయి. ఇక్కడ మన రాష్ట్రంలో అలాంటి ప్రతిపాదనలు ఏమైనా పెట్టారా?
0: అవును, తమరు చెప్పినట్టుగా బతుకమ్మ చీర ఒక పథకం తమిళనాడు రాష్ట్రంలో కూడా జనతా చీరలు తయారు చేయించి ఒక పండగ రోజు వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ బడ్జెట్ 800 కోట్ల రూపాయలు దాకా ఉంది ఆ చీరలకి.
1: ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఒకసారి పంచినట్టున్నారు కదా, అలా
0: అప్పుడు జనతా స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అమలు చేసింది. అది వచ్చేటప్పటికి 20 సూత్రాల పథకం అమలులో భాగంగా జరిగింది. 20 సూత్రాల పథకం ఎప్పుడైతే పోయిందో ఆ పథకం కూడా
1: 20 సూత్రాల పథకం ఇప్పుడు కూడా ఉంది కదా.
0: 20 సూత్రాల పథకం ఉన్నా చేనేతకి ఆ విధంగా లేదు. అప్పుడు ప్రభుత్వమే ప్రొడక్షన్ సెంటర్స్ పెట్టింది, సహకార రంగమే కాకుండా దానికి అదనంగా ఎక్కడైతే నేయటానికి సిద్ధంగా ఉన్నారో తయారు చేయడానికి వీవర్స్. అయితే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మినిమం ఈ 5000 రూపాయలు వేతనం కంటే తక్కువ నెల సంపాదించే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన భద్రత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. జనరల్గా స్కీమ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, మీకు 5 లక్షల వరకు ఎటువంటి ఆపరేషన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు, స్టేట్లో కూడా మీకు ఆరోగ్యశ్రీ ఉంది చేసుకోవచ్చు అంటున్నారు. వృత్తికారులకి వృత్తికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి. ఆ రుగ్మతలకి మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా గుండె ఆపరేషన్కి అయితే నీ ఆరోగ్యశ్రీ పనికి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ పథకం పనికి వస్తుంది. అవుట్ పేషెంట్గా ఎవరికి పనికిరాదు, అది సీజనల్ డిసీజెస్, వాతావరణాన్ని బట్టి వచ్చే రుగ్మతలు ఏమైతే ఉన్నాయో దగ్గు జలుబు జ్వరము ఇటువంటివి, వాటికి నువ్వు ప్రైవేట్గా ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఒక జ్వరం వస్తేనో ఒక జలుబు చేస్తేనో కనీసం ఫ్యామిలీలో ప్రతి సీజన్కి 30-40 వేల రూపాయలు కుటుంబం ఖర్చు పెట్టాలి, అక్కడే అప్పులు పాలవుతున్నారు.
1: మోహన్ గారు, మీరు శారీరక రుగ్మతలు చేతి గుత్తులు వారికి అన్నారు కదా, చేనేత కార్మికులకు వచ్చే

0: ఫీవర్ కుటుంబానికి 50,000 రూపాయలు తగ్గకుండా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ ని అమలు చేయండి. గతంలో మాకు 2014 వరకు ఉన్నది, అప్పుడు 15,000 రూపాయలు, ఇప్పుడు తీసేశారు 2014 నుంచి అది లేదు.
1: అయితే ఎలాంటి స్కీమ్ పెడితే ఇప్పుడు ఒక కుటుంబం ఒక మగ్గం మీద 6 ఆధారపడి జీవిస్తున్నారు, ఒక చిన్న కుటుంబం మగ్గం మీద బతకాలి అంటే వాళ్ళు 3 నుంచి తీసుకొచ్చి ఆ వస్తువును ఉత్పత్తి చేసి మళ్ళీ మార్కెట్కి చేసుకుని. ఇప్పుడు చేనేత జన సమైక్య ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా, మీరు ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి ఇప్పుడు ఎగ్జిబిషన్ జరిగిన చోట లేకపోతే జాతరలు జరిగిన చోట స్టాల్స్ పెడతారు కదా, మీకంటూ ఒక స్టాల్స్ ఇస్తారు కదా, ఆ స్టాల్స్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేనేత కార్మికులకు సంబంధించింది ఈ స్టాల్ ఇక్కడే వాడుకో, ఇక్కడే మేము అమ్ముతాం మా ప్రొడక్ట్స్ అన్ని అని, అలాంటి యాక్టివిటీస్ మీరేం చేయట్లేదా?
0: అంటే మేము మా యూనియన్ తరపుగా మేమేం చెయ్యం. ఇవాళ చేనేత సహకార సంఘాలన్నీ కూడా ఆ విధంగా పోతున్నాయి, మాస్టర్ వ్యూవర్స్ కొంతమంది అట్లా చేస్తున్నారు. అంటే ఉదాహరణకి ఢిల్లీ హాత్ సమితి అని, మీకు ఢిల్లీలో ఢిల్లీ హాత్ పెద్ద ఫేమస్ అది, అట్లానే దస్తకార్ నేచర్ బజార్ అని నడుపుతారు ఢిల్లీ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి ఏపీలో తెలంగాణలో వచ్చేప్పటికి దస్తకార్ ఆంధ్ర వాళ్ళు నడుపుతారు. అట్లానే శిల్పారామంలో కూడా పెద్ద పెద్ద వెల్ నోటెడ్ ప్లేసెస్లోని విజయవాడలో కూడా ఎక్కువ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఎగ్జిబిషన్స్ జరగటం
1: ఇప్పుడు ఏపీలో ఏపీ దస్తక ఆంధ్ర ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు పర్టికులర్ గా చేనేత కార్మికుల దగ్గర నుంచి తీసుకోవాలి కదా
0: తీసుకుంటారు
1: ఉత్పత్తులు, మరి అప్పుడు గిట్టుబాటు ధర రావట్లేదు అంటారా?
0: సరే, అది ఒక ఎన్జిఓ ఒక 50 పరికల్పించడం అంటే చాలా గొప్ప విషయం, అప్పటికి చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు. కానీ ఇక్కడ భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి 36 లక్షల పని ఉత్పత్తిని చేయాలంటే ఇది మాస్ మార్కెట్.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఏమేం పథకాలు నడుస్తున్నాయి, ఇప్పుడు వాటిని ఏమి మార్పు చేయాలంటారు?
0: కేంద్ర ప్రభుత్వంలో ఒకే ఒక్క పథకం 200 కోట్ల రూపాయలు కేటాయించారు, అది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే హెడ్ కింద వస్తుంది. దానిలో 50% ఇస్తారు, 15% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది ప్రమాణమే 11-13% చేనేతల వరకే చేరుతుంది. రిమైనింగ్ మరి ఏంటి పరిస్థితి, 87% రిమైనింగ్ వేవర్స్ ఏమి చేయాలి? ఈ సబ్సిడీకి నోచుకోవట్ల వాళ్ళకి అందట్లా, మరి మిగిలిన వాళ్ళకి నూలు వాళ్ళకి సబ్సిడీ అది మరి 87% అట్లా మిగిలిపోయి ఉంది కదా, అందుకని ఆ బడ్జెట్ని పెంచాలి. బడ్జెట్ని పెంచడం ఒకటి, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఒకటి అమలు చేయాలి కేంద్రం కానీ రాష్ట్రం కానీ. అట్లానే ప్రైవేట్ మన ఇప్పుడు మేము చెప్పినట్టు సీజనల్ డిసీజెస్ని ఆ బారి నుంచి ఆర్థిక ఊబిలో కూరుకుపోకుండా ఉండటం కోసంగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ని 50,000 రూపాయలకి పెంచాలి. అంతేకాకుండా మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఇవాళ చేతి ఉత్పత్తికి మిల్లు ఉత్పత్తికి పోటీ నడుస్తుంది, అది అంతర్జాతీయ పోటీ ఉంది, మల్టీనేషనల్ కంపెనీస్ కూడా అది ఫేస్ చేస్తున్నారు, మా అట్లానే ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రియలిస్టులు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువగా ఏ రంగం ఉపాధిని చూపిస్తుంది, నిరుద్యోగాన్ని ఏ రంగంలో అయితే మనం ప్రోత్సహిస్తే నిరుద్యోగాన్ని తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయనేది ప్రభుత్వం పాలసీదారులు ఎవరైతే ఈ ప్లానింగ్ చేస్తారో వాళ్ళు దృష్టి పెట్టాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రొఫెసర్ జిసి మన్నా, ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, వాళ్ళు చేనేత మీద ఆయన పర్యవేక్షణలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ బీహార్ ఆర్గనైజేషన్ కలిపి ఒక సర్వే చేశారు 5 3 ప్రయత్నం చేశారు, అది 2025 ముగిసింది.
1: డాక్టర్ మన్నా గారు కొలాబరేషన్ విత్ గవర్నమెంట్, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ
0: కొలాబరేషన్ విత్ క్రాస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ బీహార్, అంటే దాదాపు సెమీ గవర్నమెంట్ సిస్టమ్. వాళ్ళు చేసింది రిలీజ్ ఎప్పుడు చేశారు రిపోర్ట్ అంటే మొన్న May 18 నేను కూడా అటెండ్ అయ్యాను, నాకు కూడా ఇన్విటేషన్ వస్తే నేను వెళ్ళాను. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 66 లక్షల చేనేతలు ఉన్నారు, మరి యూనిట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు ఒక కంపారిజన్ ఇచ్చారు MSME సెక్టర్లో ఎట్లా ఉంది, చేనేతలు ఎట్లా ఉంది అనేది, చేతి వృత్తులకి సంబంధించి కూడా ఇచ్చి 270 రూపాయలు మినిమం వేజెస్, గవర్నమెంట్ నిర్ణయించిన మినిమం వేజెస్ కంటే తక్కువ వీళ్ళు సంపాదిస్తున్నారు. ఈ 270 రూపాయలు కూడా ఎంతమందితో వస్తుంది, కుటుంబంలో 3 కాబట్టి ఒక మనిషికి ఎంత వస్తుంది, అది వ్యవసాయ కూలి బయటికి వెళ్తే 400 రూపాయలు మినిమం తెచ్చుకుంటున్నాడు. వ్యవసాయ కూలి కాకపోయినా పనికి ఆహార పదానికి నువ్వు 125 ఇస్తే నువ్వు 300 రూపాయలు 310 రూపాయలు నువ్వు 325 రూపాయలు ఇస్తున్నావు. వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఉన్నాయి, బాల్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అన్ని చోట్ల అమలవుతున్నాయి లేదని ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళకి ప్రమాదం జరిగితే హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఇక్కడ ఏదీ లేదు. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి పథకాలు పెట్టామని చెబుతున్నప్పటికీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు అసంఘటిత కార్మికులకు సంబంధించి చేతివృత్తుల వాళ్ళకి

0: పేదరికతకి పథకాలు లేకపోవటం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి.
1: సార్, మీరు ఇన్సూరెన్స్ పెట్టాలి, థ్రిఫ్ట్ డిపాజిట్స్ ఉంచాలి, తర్వాత జిఎస్టీ వేవ్ చేయాలి, ఆర్ఎన్ సబ్సిడీ 15% నుంచి 20% పెంచాలి,
0: సెంట్రల్ గవర్నమెంట్ పెంచాలి, స్టేట్ గవర్నమెంట్ 20%
1: ఇవ్వాలి, ఇవన్నీ చెప్పారు. మరి ఒక ఖరీదైన చీర ఎవరు నేస్తారు, దానికి పెట్టుబడి ఎవరు పెడతారు, దాని లాభం ఎవరికి పోతుంది, ఈ విషయాలు మీరు ఎక్కడ ప్రస్తావించాల? ఎవరైనా ఇప్పుడు ఒక మగ్గం మీద 2 లక్షల చీర నేసారు అనుకుందాం, 2 లక్షల చీర నేరుగా ఇప్పుడు షాపింగ్ మాల్లోకి వచ్చేసరికి 2,20,000 దాని మీద రేటు ముద్రించి ఉంది అనుకుందాం, దానికి ముడిసరికి ఎంత అవుతుంది, దాని ఏ మగ్గం మీద నేస్తుంది, పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ నేను అడిగేది, అప్పుడు అన్ని మగ్గాలు అలానే ఉన్నాయంటారా మీరు?
0: లేదు, అంటే మీకు అట్లా చూస్తే 20,000 పైనుంచి, అంటే 20,000 నుంచి 50,000 లోపల నెలకి సంపాదించే మగ్గాలు 1683 ఆంధ్ర రాష్ట్రంలో, అంటే అది ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి లాంటి చోట 100ల సంఖ్యలో ఉండే మగ్గాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 1 లక్షకు పైన చీర ఉప్పాడలో తయారవుతుంది, ధర్మవరంలో తయారవుతుంది, వెంకటగిరిలో తయారవుతుంది. ఒక గజం నేయటానికి 3-5 రోజులు పడుతుంది, లేబర్ 10 గంటలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు వేజెస్ ఎవరికి పోతుంది, ఈ మధ్య వచ్చిన ఆదాయం, అంటే ప్రొడక్షన్ కాస్ట్కి సేల్ కాస్ట్కి మీరు తేడా ఎక్కడ పోతుంది అంటున్నారు, మిడిల్ మెన్కే పోతుంది. ఆ మిడిల్ మెన్కి పోతుందంటే ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు బతుకు తెరువు కోసం నేను ఎక్కడో చోట కూలికి వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు ఆ పెట్టుబడి పెట్టిన ఆయన లాభం ఆయన చూస్తున్నాడు. అందుకే సొసైటీలకి ఒక సభ్యుడికి 3,000 రూపాయలు కేటాయించి నాబార్డు ద్వారా, నాబార్డు రీఫైనాన్స్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ వచ్చేట్టు చేయాలనేది నేను రీసెంట్గా 18 మార్చి పోయి నేను నాబార్డు వాళ్ళని, ఆర్బీఐ వాళ్ళని కలిసి ఇచ్చాను, దాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు.
1: ఒక 3,000 రూపాయలు
0: వాళ్ళకి షేర్ క్యాపిటల్ కింద,
1: షేర్ క్యాపిటల్ ఇమ్మంటారు,
0: షేర్ క్యాపిటల్ వస్తే షేర్ క్యాపిటల్కి వాళ్ళు 6 రెట్లు ఇస్తారు కదా. అట్లా మనం సహకార వ్యవస్థలోకి తీసుకొచ్చి ఆర్గనైజ్డ్ సెక్టర్గా దీన్ని డెవలప్ చేసి తమరు చెప్పినట్టు మార్కెటింగ్లో కూడా కలెక్టివ్గా చేయగలుగుతారు. ఇప్పుడు డయింగ్ ఎవరి కాలకు మీరు నూలు ఇచ్చి నువ్వు డయింగ్ చేసుకో, నువ్వు మార్కెట్ చేసుకో అంటే చేనేత కార్మికుడు అది చేయలేడు. ఇది చాలా సంబంధాలతో కూడినటువంటి విషయం. కలెక్టివ్గా ఉండే సిస్టాన్ని మనం వాళ్ళకి అడాప్ట్ చేయాలి, అలవాటు చేయాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్స్ మనం ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినప్పుడు అది సాధ్యపడుతుంది. వాళ్ళకి నిజంగా రేటు 5,000 రూపాయలు మగ్గం నెలకి సంపాదించేవాడు 10 నుంచి 12,000 రూపాయలు సంపాదిస్తాడు, 15,000 రూపాయలు సంపాదించేవాడు 25,000 సంపాదిస్తాడు. ఎందుకంటే 3-4 దశల్లో మిడిల్ మ్యాన్ సంపాదన పెరిగింది. వాస్తవం చెప్పాలంటే ఒక మగ్గం మీద చేనేత కార్మికుడు సంపాదిస్తున్నది ఎంత అయితే ఉందో అంత మాస్టర్ వీవర్ సంపాదిస్తున్నాడు అదే మగ్గం మీద, కేవలం తన పెట్టుబడి, ఆయన బ్యాంకు లోన్ తీసుకొని లేదా బయట వడ్డీకి తెచ్చుకొని ఏదైనా కానీ. మరి ఈ పరిస్థితిని ఎవరు దీన్ని తొలగించాలి, బాధ్యతగా ప్రభుత్వం చూడాలి.
1: చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత, ఈ అంశం గురించి మాచర్ల మోహన్ రావు గారు చాలా విషయాలు మనతో ప్రస్తావించారు. వారు చెప్పిన వాటిల్లో ఆర్ఎం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20%, అలాగే జిఎస్టీ మినహాయింపు, తర్వాత షేర్ క్యాపిటల్ కనీసం 3,000 రూపాయలు ఇస్తే దానికి అనుబంధంగా వీళ్ళు 6% ఇత్యాది విషయాలన్నీ మనతో పంచుకున్నారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు చేనేత కార్మికులకు ప్రభుత్వ చేయూత శ్రీ మాచర్ల మోహన్ రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాము.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కందరీగ చిత్రానికి కార్తీక్, సుచిత్ర పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్టపతి విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జులై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్జీ తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సాంప్రదాయ పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని, ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే ఇబ్బందులను రైతులు అధిగమించాలని కోరుకుంటున్నట్టు, ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిర్లు పండించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏర్వాక పుణ్యమని, నేల తల్లికి ప్రణమెల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా లాంఫారంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు ఎరువుల కొరత లేదని, ప్రత్యేక యాప్ ద్వారా 20 రోజుల్లో 15,47,951 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూర్తులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి 62,19,648 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు పింఛన్ లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3,12,000 రూపాయలు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మొత్తం 68,598 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ విలేకరులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని ఎఫ్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడవలసి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రేపు ఎఫ్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఉన్న పొగాకు

0: వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని మంత్రి చెప్పారు. ప్రతి కంపెనీ వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ
1: ప్లాట్ఫామ్ లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు. వాళ్ళు కూడా 29 మంది ఉన్నారంట. వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందదు.
0: రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని రవినాయుడు ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని నిర్మించామని రవినాయుడు వివరిస్తూ
2: ఈ రోజు ఒలింపిక్ స్టాండర్డ్స్ తో బాక్సింగ్ రింక్ ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది విద్యా నిలయం. వేలాది మంది విద్యార్థులు క్రీడాకారులు బాక్సింగ్ లో రాణించాలనే తపన ఉంది. ఒలింపిక్స్ లో ఏదైతే బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింక్ ను చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి క్రీడాకారులకు అది అందుబాటులోకి వస్తుంది.
0: నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో గణాంకాల ప్రాధాన్యం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు జాతీయ అభివృద్ధి ప్రణాళికల్లో గణాంకాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫర్ ఆల్ డిజిటలైజేషన్ను ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులు ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలను అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేసి సహకరించాలని ఆదేశించారు. ఆయన నిన్న విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ఇతర అధికారులకు ఎదురవుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జీలక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈ దుర్గాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన APAIMS2 పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు, పంటలకు సంబంధించిన ఇతర సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో ఒకతవరకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
7: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే శ్రీమతి కె పద్మజారాణి గారితో పరిచయం వింటారు.
8: పద్మజారాణి గారు నమస్కారం అండి.
9: నమస్కారం అండి.
8: మీరు ఇక్కడ విజయవాడలో ఉంటూ ఎన్నాళ్ళుగానో డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా పనిచేస్తూ ఉన్నారు కదండి. మీరు మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారండి?
9: మా సంఘంలో 10 మంది ఉన్నామండి. 10 మంది 10 రకాలుగా స్వయం ఉపాధిగా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా అంటాము. ఆ రకంగా చదువుకున్న వాళ్ళం, చదువుకోని వాళ్ళకి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందనే విషయంగా చెప్తూ ఉంటాం. ఏ చేసుకుంటే సులువుగా ఉండి చీప్ అండ్ బెస్ట్ గా చేసుకోవటం ఎలాగూ, ఎందుకంటే ఇంట్లో గృహిణిగా ఉంటూ బాధ్యత నెరవేరుస్తూ మనం విడిగా చేసుకోవటం కదా. అందుమూలంగా దాని గురించి వాళ్ళకి ఖాళీ సమయంలో ఏ విధంగా చేసుకోవాలనే విధంగా నేను కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇచ్చానండి. ఏ
8: చేసుకుంటే ఎప్పుడు ఏర్పాటు చేశారండి?
9: మా సంఘం ఏర్పడి 15 ఏళ్ళు అయిందండి.
8: 15 ఏళ్ళు అయిందండి. ఒక 10 మంది సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్నారు.
9: అవునండి.
8: ఎంతమంది ఉండాలండి సంఘం ఏర్పడాలంటే?
9: డ్వాక్రా సంఘంలో 10 మంది ఉండాలండి. 10 మందికి గవర్నమెంట్ వాళ్ళు డ్వాక్రా మహిళలుగా మనం పొదుపుగా బ్యాంకులో దాచుకున్న డబ్బులు 6 నెలలు దాచుకుంటే అయిన డబ్బులకి ఉంచి దాన్ని బట్టి మనకు లోన్ ఇస్తారండి. తర్వాత ఆ లోన్ కంప్లీట్ అయిపోయిన దానికి 25 పైసలు ఇంట్రెస్ట్ గా ఉంటుందండి. ఆ లోన్ ఫినిష్ అయిపోయిన ఇంకో మాట లోన్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా అదంతా ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకుని నేనుగా ఫస్ట్ 4 పాల ప్యాకెట్ తీసుకొచ్చి అమ్మటంగా పెట్టుకుని, ఎందుకంటే మాకు ఫస్ట్ గా లోన్ ఇచ్చింది 3,000 రూపాయలు మాత్రమే. ఆ 3,000 రూపాయలతో ఎలా చేయాలి, 10 మంది ఉన్నాం కదా, 10 మంది ఏ విధంగా చేస్తుంది అనే విధంగా నేను మాత్రం 3,000తో పాల ప్యాకెట్లు నాకు నేనుగా ఓన్ గా పెట్టుకోవాలి అన్నా కూడా దానికి 10,000 డిపాజిట్ కట్టాలి. 10,000 డిపాజిట్ కట్టే కెపాసిటీ నా దగ్గర చదువుగా ఉంది తప్ప కట్టే కెపాసిటీ లేక నాకు నేనుగా కొన్ని ప్యాకెట్లు కొనుక్కుని సేల్ చేయడం మొదలు పెట్టాను. వాళ్లే నాకు 1 ప్యాకెట్కి 1.5 రూపాయలు చొప్పున నాకు ఇచ్చేవాళ్ళు. నేను సైడ్ బిజినెస్ గా జస్ట్ ఇది పెట్టుకున్నాను. ఎందువల్ల అంటేనండి, ఆల్రెడీ నేను ఎంబీఏ బీడీ చేసిందాన్ని నేను. అందువల్ల ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండే ఖాళీ సమయంలో, ఉదయం సాయంత్రం ఖాళీగా ఉంటుంది నా ఖాళీ సమయంలో, ఈ విధంగా అన్ని రకాలుగా నాకు నేనుగా చూసుకునేదాన్ని. ప్లస్ ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగినా కూడా, మంచి చెడు అడిగినా కూడా చెప్తూ ఉండేదాన్ని. దాంట్లో ఏది మంచిగా చేసుకుంటే బాగుంటుంది ఏమిటి అనేది చెప్పేవాళ్ళము. చదువు లేని వాళ్ళకి వయోజన విద్యగా కూడా నేర్పుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మెయిన్ గా వాళ్ళకి రాయటం పెద్దగా రావక్కర్లేదు, చదవడం

0: అనేది కంపల్సరీగా రావాలి కాబట్టి చదువు గురించి మీరు అక్షరాలు కూడబలుక్కు నిదానంగా చదవటంగా నేర్పున్నామండి. అలా నేర్పటం మూలంగా వాళ్ళు కూడా సంతకం పెట్టే వరకు వాళ్ళు వచ్చారు. సంతకం పెట్టడం మూలంగా వాళ్ళు చేతి వ్రాత అది నేర్చుకుని ముందుకు వెళ్ళటమే కాకుండా డ్వాక్రా మహిళలుగా ఉండి ఏ ఏ రంగంగా వాళ్ళు తీసుకుంటే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు దేంట్లో రాణిస్తారో ఆలోచించి దాని వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను వాళ్ళకి సలహా ఇవ్వడం జరుగుతూ ఉన్నదండి. ఈ 15 సంవత్సరాల్లో రోజు రోజుకి మాది డెవలప్ అయ్యింది తప్ప డెవలప్ కాకుండా లేదండి. ఒక టైలరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు మాలో. ఆ టైలరింగ్ చేసేవాళ్ళకి కొంచెం వాళ్ళకి అది కష్టంగా ఉంది, కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళే కదా. ఆ విధంగా అవడంతో ఈ మధ్యన థ్రెడ్తో బ్యాంగిల్స్ తయారు చేయడం, గొలుసులు తయారు చేయడం అటువంటిది వచ్చింది. దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంటర్నెట్ లో అవన్నీ చూస్తున్నారు.
1: తయారు
0: చేయడం ఎలా కానీ వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉంటుంది, హిందీలో చెప్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు కదా. అందరు విడిగా తెలుగులో కూడా చెప్పి చేయటం విధానంగా మేము కూడా
1: అవన్నీ కొనుక్కోవచ్చుకోవాలి.
0: దారాలు మెటీరియల్ కొనుక్కోవచ్చు, కొందాలు కొనుక్కోవచ్చుకోవాలి, చిన్న చిన్న గజ్జలు లాంటివన్నీ కొనుక్కోవచ్చుకొని చేయాలన్నమాట. దాంట్లో హ్యాంగింగ్స్ చెవులకు పుట్టిన చెవిరింగులు లాంటివి, దుద్దులు లాంటివి తయారు చేయొచ్చు. మెళ్ళో వేసుకునే గొలుసులు అవి కూడా తయారు చేయొచ్చు. చిన్న చిన్న పూసలు అవి పెట్టి చాలా బాగా ఉంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. కానీ అవి కాస్టిక్వి కాదు, బంగారం వల్ల మనం తడపచ్చు. కానీ దీంతో తయారు చేస్తే చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్ వన్గా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. కొంచెం తడిపడినా కూడా పాడైపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా
1: ఉంటాయి. అవి తయారు చేసిన దాన్ని మార్కెటింగ్ ఎలా చేస్తారండి?
0: మార్కెటింగ్ చేయడం అంటే నేను ఎంఏలో బిజినెస్ ఎకనామిక్స్ చేస్తున్నానండి. అందులో వాళ్ళు ఇంత ఖర్చు అయింది కదా, దీనికి ముందే ఇంత రావాలి అనుకుంటే రాదు అని చెప్పి నేను వాళ్ళకి సలహా ఇచ్చాను అనమాట. అందరూ 10 రూపాయలు కానీ మనం 9 రూపాయలకే అమ్ముదాం, రావాల్సిన డబ్బులు వస్తుంది. 3000 ఖర్చు పెట్టాం, 3000కి 3000 వస్తుంది. లాభం ఆశించకుండా మనం చేస్తామనుకోండి, చేస్తే ఉండబడి మన దగ్గరికి వాళ్ళు వస్తారు, అప్పుడు లాభంగా తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఎంత ఖర్చు అయిందో అంతకే అమ్మటంగా కూడా పెట్టాం అనమాట. అలా పెట్టడం మూలంగా అవునండి, లాభం చూసుకోకుండా అమ్మటం మూలంగా మన దగ్గరికి ఇంకోసారి వెళ్ళకుండా మన దగ్గరికి రావటంగా మొదలు పెట్టారండి.
1: ఇంకా మీ సంఘంలో సభ్యులు ఇంకేమేం చేస్తారండి?
0: ఇంకోళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్నారు అనమాట. ఒకళ్ళు పచ్చళ్ళు తయారు చేస్తే ఒకళ్ళు పొడులు తయారు చేస్తారు అనమాట. ఆ రెండు కలిసి ఒక దగ్గర ఒకే ప్రాంతాల్లో ఉండి చేస్తూ ఉంటారు అనమాట. పచ్చళ్ళు అంటేనేమో ఊరకాయ పచ్చళ్ళుగా ఉంటాయి, సీజనల్ గా వచ్చే ఉంటాయి. ఇవాళ సీజనల్ కాకుండా ఏ సీజన్ లో అయినా కూడా అన్ని రకాలు దొరికే విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్ గా, ఎందుకంటే ఇప్పుడు హాస్టల్స్ కి దాన్ని కూడా సప్లై చేస్తూ ఉన్నామండి మేము. హాస్టల్స్ చిన్న చిన్న హాస్టల్స్ గా ఉండే ఉన్నాయి, చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా ఈ మధ్య పెడుతూ ఉన్నారు, వాటిలో కూడా మేము పంపిస్తూ ఉన్నామండి.
1: అంటే పచ్చళ్ళు పళ్ళు ఇంటి దగ్గర తయారు చేస్తాం.
0: అవును, ఇంటి దగ్గర తయారు చేస్తాను, ఫ్రెష్ గా అప్పటికప్పుడుగా తయారు చేసి అడుగుతూ ఉంటారు కొంతమంది. ఊరగాయ పెట్టిన పోయినా కూడా పాత పోయినా పర్వాలేదు, మాగిన కొద్దీ రుచి ఎక్కువ అని చెప్పి అడిగి.
1: ఊరగాయలు
0: ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టుకుని తయారు చేసి చాలా పదిలంగా దాచుకోవాలండి. ఉండిలిన తడి తగిలిన చిన్నపిల్లలకి వాళ్ళకి దొరకకుండా
1: అందుబాటులో,
0: అందువల్ల పాడైపోకుండా ఉండే విధంగా దాచుకుని చేసుకుంటూ ఉంటామండి. స్పెషల్ రూమ్ గా కూడా ఉంటుంది, మేము కూడా అది బాగుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి వాళ్ళకి ఇస్తాను తప్ప ఇంకో రకంగా ఇచ్చే అవకాశం లేదండి. పచ్చళ్ళు పొడుల్లో కంది పొడి, శనగపొడి, కరివేపాకు పొడి, ధనియాల పొడి, శనగపప్పు తీసే కార పొడి అవన్నీ చేస్తూ ఉంటామండి. పచ్చళ్ళగా విసిరావకాయ, ఊరగాయ గానేమో మామిడికాయ, ఆవకాయ, మాగాయి, గోంగూర పచ్చడి, చింతకాయ, విసిరికాయ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారండి. చేస్తున్నవి సేలి మధ్యన కొంచెం కొంచెం పెరుగుతాయి, డే బై డే డెవలప్ అవుతుందండి. అంతేకాకుండా మా ఫ్రెండ్స్ లో కొంతమంది పిండి వంటలు గానండి, పిండి వంటలుగా అంటే చీప్ అండ్ బెస్ట్ గా వచ్చేవి, బయట ప్రాంతంలో అది కొంచెం ఎక్కువ కాస్ట్ అయినది, మా ప్రాంతంలో కొంచెం తక్కువగా ఉంది, లాభం ఎక్కువ ఆశించకుండా కొంచెంలో పోయేట్టుగా
1: అమ్ముతుంది.
0: స్నాక్స్ గా అది తీసుకునే విధంగా, అంతేకాకుండా పొద్దున్నే 10 o'clock వాళ్ళకి లేజర్ ఉంటుంది, ఆ లేజర్ టైమ్ లో కూడా పిల్లలకి తీసుకునే విధంగా స్నాక్స్ గా తీసుకునే విధంగా చెక్క లాంటివి, చేగోడీలు అని, లేదా ఇప్పుడు కొత్తగా వస్తుందండి తీపి సమోసా, స్వీట్ సమోసా అంటారు అనమాట, ఆ స్వీట్ సమోసాను అటువంటివన్నీ చేస్తూ ఉన్నాడు. కొబ్బరి బూరెలని, గవ్వలని అవన్నీ చేసి ఇస్తున్నామండి, అవి కూడా బాగానే సేల్ అవుతున్నాయి. బయట కాస్ట్ 50 rupees అంటే మేము 40-30 rupees కే ఇస్తున్నాం అనమాట. ఎందువల్లంటే మేము శ్రమని నమ్ముకుని ఉన్నాము, 2 రోజులు డెవలప్ అయిన ఉద్దేశం చీప్ అండ్ బెస్ట్ గానే ఇస్తూ ఉన్నామండి. ఈ విధంగా మాకు కొంచెం కనిపించింది కూడా రుచికరంగా ఉంది, ప్లస్ తక్కువ రేటు గా కూడా ఉంది అని చెప్పి
1: శుచిగా శుభ్రంగా చేసిస్తే కొనేవాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తారు కదా.
0: అవునండి, ఆ విధంగా శుచిగా శుభ్రంగా కూడా, అంతే కూడా చీప్ గా కూడా ఉంటుంది, చౌకగా కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం నుంచి వచ్చి చాలా మంది కూడా కొనుక్కుంటూ ఉన్నారు. అది మాకు ఆనందంగా ఉంది, మన ప్రాంతం వాళ్ళు మనకు కొంటాం కాదు కదండి, పక్క ప్రాంతం వాళ్ళు కొంటే ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది కదా. అంతేకాకుండా శారీ పెయింటింగ్ కూడా నేర్పిస్తున్నామండి, నేర్పించడం మాకు 30-40 days లో నేర్పే కోర్సు ఉందండి. ఆ కోర్సు లో ఫ్రీగా నేర్పిస్తారు, కాకపోతే మనకు సామాన్లుగా మనం తీసుకెళ్లాలన్నమాట. శారీ పెయింటింగ్ ఫస్ట్ గానే శారీస్ తీసుకెళ్లిపోయేంత సీన్ ఉండదు, జస్ట్ ఒక కర్చీఫ్ లాంటిది
1: లేదా
0: పాత బట్టల మీదుగా చేయటంగా నేర్పిస్తున్నారు పెయింటింగ్. ఆ పెయింటింగ్ లో కూడా కొంచెం రాణించిన వాళ్ళు 10 మంది వెళ్తే ఎంతలైనా 700 మంది రాణిస్తున్నారండి. తత్మా ఉన్న 2 ముగ్గురు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళకి వచ్చిన ఐడియా

0: వీళ్ళకి రాని ఐడియా వాళ్ళకి వచ్చి రకరకాల హెల్ప్ చేయడం మూలంగా దాంట్లో కూడా కొంచెం ముందుకు వెళ్ళామండి. శారీస్ గా కొనేవాళ్ళం ఒకళ్ళం, అయితే పెయింట్స్ కొనేవాళ్ళం ఒకళ్ళగా పెట్టుకుని ముగ్గురు కలిసి చేసుకోవాలండి. పెయింటింగ్ అనేది ముగ్గురు చేస్తే కానీ కుదరదు, ఎందుకంటే అండి పెయింట్ కొనేందుకు డబ్బులు కావాలి, శారీస్ డబ్బులు కావాలి. శారీ కొనేది ఒకళ్ళు, పెయింటింగ్ కొనేది ఒకళ్ళు, తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు, దాని మీద పెయింట్ వేసేవాళ్ళు, శారీ మీద పెయింట్ వేసేవాళ్ళు ఒకళ్ళు. మూడింటికి ఎంత అయింది అని చూసుకుని లాభం ఆశించకుండానే అయ్యే ఖర్చుకి మాత్రమే తీసుకున్నది పదం, లాభం మాత్రం ప్రస్తుతం ఆశించట్లేదండి. ఇంకోటి కూడా చూస్తున్నా వేరే ప్రాంతంలో ఎంత రేట్లో ఉంది, మన ప్రాంతంలో ఎంత రేట్లో అయితే మనకు జనాలు వచ్చి తీసుకుంటారు అనే ఉద్దేశంగా చూసుకుని మేము చేస్తున్నామండి.
1: అంటే ఒక రూపాయి తక్కువైనా మనకి ఎక్కువ సరుకు పోయేటట్టుగా ఉంటే బాగుంటుంది కదా.
0: అవునండి, సరుకు ఎక్కువ వెళ్ళాలనే ఉద్దేశం మేము ఇచ్చే కారణం కూడా అదే. అక్కడ రూపాయి అయితే మా 10 రూపాయలకి ఇచ్చేట్టుగా కూడా చూసుకున్నాం. చూసుకోవడం వల్ల ఏంటంటే మనకు సరుకు ఎక్కువ అవుతుంది అవటం మూలంగా లాభం వచ్చినట్టే లెక్క. మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పోవటం వల్ల ఆటోమేటిక్ గా లాభం వచ్చినట్టే కదా.
1: ఆటోమేటిక్ గా మనకి బిజినెస్ అదే పెరిగిపోతుంది.
0: అలాగే పెరిగిందండి. అంతేకాదు పాల కేంద్రంగా కూడా పెట్టుకున్నాం.
1: అంటే ఎలా చేస్తారండి?
0: దాంట్లో ఎందుకంటే డిపాజిట్ కట్టే పొజిషన్ నాకు కూడా ప్రస్తుతం వచ్చింది కాబట్టి. డిపాజిట్ గా 10,000 కట్టాలండి. 10,000 కట్టాము. దాంట్లో నేను ఫ్రమ్ ద బిగినింగే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉండటం మూలంగా కార్డు సిస్టమ్ గానే నేను 20-30,000 దాకా కార్డుగా కొంటున్నానండి. అంటే పాలల్లో రకరకాలుగా దాన్ని బ్లూగా గ్రీన్ గా రకరకాల చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఆ రేట్స్ ని బట్టి అదే రేటు ఉంటూ ఉంటుంది. నేను మెయిన్ గా ఉంటాను, నా కింద అసిస్టెంట్స్ గా ఇద్దరు ఉన్నారండి. డోర్ డెలివరీ చేయడానికి ఇద్దరు
1: తీసుకెళ్లే
0: ఇంటికి సప్లై చేయమనే వాళ్ళకి దానికి సప్లై ఛార్జీ తీసుకుంటాం. ఆ ఛార్జీ తీసుకుని మాకు వచ్చిన వాళ్ళకి ఇస్తాం అనమాట. అంటే నాకు అసిస్టెంట్ గా ఉండే వాళ్ళకి డోర్ డెలివరీ ద్వారా వచ్చింది, ప్లస్ మాకు వచ్చింది కూడా వాళ్ళకి ఇస్తాం.
1: అంటే ఇక్కడ మీకు లీటర్ ఎంత మిగులుతుందండి?
0: లీటర్ గా కాదండి, అక్కడ వాళ్ళు మాకు ఇచ్చేది లీటర్ గా కాదు, కమిషన్ గా ఇస్తారు అనమాట.
1: అలాగే మనం ఎన్ని వందలు చేసుకుంటే అంత కమిషన్ మనకు
0: అట్టా వస్తుంది. అది అవ్వాలంటే కొంచెం టైం కూడా పడుతుందండి. ప్రస్తుతం పాల కేంద్రం డెవలప్ అయింది పర్వాలేదు, అంతే అక్కడ పేపర్ ప్లేట్స్ కూడా తయారు చేస్తున్నాండి.
1: అంటే ఈ మధ్య కాలంలో ఈ ప్లాస్టిక్ పదార్థాలు ఎక్కువగా వాడొద్దని చెప్తున్నారు కదా.
0: అందులో డిస్పోజబుల్ గా ఉంటుంది పేపర్ అనేది, మట్టిలోకి వెళ్ళిపోయినా కూడా నేల దెబ్బతింది కదండి, వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో. పేపర్ గ్లాసులు అంతే కాదండి, ఇప్పుడు మరి థర్మోకోల్ తో చేసినవి కూడా ఉంటున్నాయండి. థర్మోకోల్ కూడా పర్వాలేదు అన్నారు, వాడటానికి పర్వాలేదు, గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి థర్మోకోల్ తో తయారు చేసిన కూడా యూజ్
1: చేస్తున్నాం. తయారు చేస్తున్నారండి.
0: అంటే నలుగురం కలిసి డ్వాక్రాగా అంటే మాకు కుదరలేదండి, విడిగా పర్సనల్ గా లోన్ తీసుకున్నాం అనమాట. విడిగా ఎక్కువ చేస్తా అంటే అందరం కలిసి అందరి డబ్బులు కలిపి ఒక ఇదిగా పెట్టుకుని, అంటే మా గ్రూప్ గా కాదు పక్క గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. మాకు వాళ్ళు చేస్తే వాళ్ళకి మేము చేయడం, ఇచ్చి పుచ్చుకునే విధానంగా హెల్ప్ గా అనమాట. నా సామాన్లు అమ్మి పెడతారు, వాళ్ళ సామాన్ నేను అమ్మి పెట్టాం అనమాట. ఆ విధంగా సేల్ చేయడం మ్యూచువల్ గా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విధంగా వాళ్ళు పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారు, థర్మోకోల్ తో చేసిన ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, మీల్స్ ప్లేట్స్, టీ కాఫీ గ్లాసెస్, ప్లస్ వాటర్ గ్లాసెస్ అవన్నీ తయారు చేస్తూ ఉంటారండి. అవి కూడా చాలా బాగానే వాళ్ళకి రన్ అవుతుంది, ఎందుకంటే మా ఇంటి దగ్గరగా ఉండే షాపులకి వాటికి కూడా మేము సప్లై చేస్తూ ఉన్నాము. ఉన్నంతలో పర్వాలేదండి, బాగానే ఉన్నది. ఇన్ ఫ్యూచర్ బాగుంటుంది ఉద్దేశంతో, ఎందుకంటే మేము ఖాళీ టైంలో తప్ప ఫిట్ టైంలో చేయట్లేదు కదా.
1: అందువల్ల ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, పిల్లల సంగతి, భర్త సంగతి, అత్తమామల సంగతి అన్ని చూసుకుంటూ ఖాళీ సమయంలో ఇలాంటి పనులు చేస్తాం.
0: దానికి కూడా తొందరగా చేసుకుని ఆ టైం గా పెట్టుకున్నాను. టైం అంటే ఏదో టైం లో వస్తే అందరికి కుదరదు కదండి. అందరూ ఒక టైం కుదుర్చుకుని ఆ టైం లో అందరం ఒక చోట కలుసుకుని ఈ రోజు ఈ విధంగా చేసుకుందాం అని చెప్పేసి ముందు రోజే అనుకుని చేసుకుంటూ ఉంటున్నామండి. ఈ విధంగా చేసుకోవడం మూలంగా టైము సద్వినియోగం అవుతుంది, లేకపోతే చాలా కష్టం కదండి. పేపర్ ప్లేట్స్ అది కూడా బాగుందండి. అంతేకాకుండా మసాలా దినుసులుగా మనకు ఈ మధ్య కాలంలో లవంగాలు, ఏలక్కాయలు కూడా 2-2 రూపాయల ప్యాక్స్, ఎందుకంటే పెద్ద పెద్ద కొనుక్కుంటే తొందరగా పాడైపోతున్నాయి ఉద్దేశంతో అందరూ కూడా ఏలకులు, లవంగాలు, ధనియాలు అటువంటివన్నీ కూడా ఎక్కువగా కొనరు. 2 రూపాయల ప్యాక్స్, 5 రూపాయల ప్యాక్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటివి కూడా అమ్ముతూ ఉన్నామండి. అవన్నీ కూడా ఎట్లా అంటే చిన్న చిన్న ప్యాక్స్, ఒక షీట్ ఉంటుంది, అట్టముక్క ఉంటుంది, ఆ అట్టముక్క మీద చిన్న చిన్న కవర్ లో దానికి డబ్బులకి తగ్గ పదార్థం దాంట్లో వేసి ప్యాక్ చేయడం జరుగుతుంది. ఆ షీట్ అంతా అమ్మితే వాళ్ళకి ఎన్ని ఉంటే అన్నిటికీ 1 రూపాయి లాభం వచ్చేట్టు, 10 రూపాయల లాభం వచ్చేట్టు. షీట్ మొత్తానికి 12 ఉంటాయండి, 12లో ఎంత లేదన్నా వాళ్ళకి 8 రూపాయల లాభం వచ్చేట్టుగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఉన్నదానికి కొంచెం రావాలి కదండి, అదొక వచ్చేట్టుగా చూసుకుని.
1: ప్రొడక్ట్స్ బాగానే పోతున్నాయండి?
0: బాగానే పోతుంది. మెయిన్ గా షాపులకు ఎక్కువగా వేస్తున్నామండి. షాపులకు వేయడంలో మేము కొంచెం ఇతర వాళ్ళకంటే మేము కొంచెం తక్కువగా వేయడం మూలంగా మా ప్రొడక్ట్ తొందరగా తీసుకోవడం జరుగుతుందండి. ఇది వేరే గ్రూప్ వాడితే మేము చేస్తున్నామండి. ధనియాలు, గసగసాలు అటువంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుపోతుంది. జీడిపప్పు లాంటిది కూడా ఇస్తున్నామండి, ఎందుకంటే జీడిపప్పు కూడా ఎక్కువ కొనాలంటే ఎవరి వల్ల కాదు, అది కాస్ట్లీ థింగ్ కదా. అందువల్ల అది కూడా కొంచెం చీప్ అండ్ బెస్ట్ గా 5 రూపీస్ లోపల వచ్చేట్టుగా చూస్తూ ఉన్నామండి. అందుకంటే మా వాళ్ళు కొంతమంది, ఇప్పుడు నేనే మిల్క్ బూత్ రన్ చేస్తున్నాను, దాంతో పాటుగా ప్రతి ఒక్కరు టీ పొడి ఉందా, కాఫీ పొడి ఉందా అని అడుగుతున్నారు. అటువంటివి కూడా చిన్న

0: చిన్న ప్యాక్స్ 2 రూపీస్వి 5 రూపీస్ ప్యాక్స్ ఉంటూ ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తున్నామండి వాళ్ళకి గాను. షాంపూ లాంటివి మాకు స్వయంగా తయారు చేసేవి కాదు అవి, కాకపోయినా కూడా విడిగా మేము హోల్సేల్ గా తీసుకొచ్చేసి వాళ్ళకి మామూలు రేటుకి ఇస్తున్నాం. ఇప్పుడు దారాలతో చేసిన వస్తువులు మాత్రం అందరికి బాగా
1: నచ్చుతుంది,
0: కాలేజ్ స్టూడెంట్స్ కి వాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయండి.
1: మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలి అని అనుకుంటే గనక వాళ్ళలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఎలా వాళ్ళు ముందుకెళ్ళాలి?
0: ముందుకు వెళ్ళాలి అంటే ఇతరులతో పోటీ కూడా పెట్టుకోవాలండి. పోటీ పెట్టుకున్నా కూడా వాళ్ళకంటే కొంచెం తక్కువ ధరకి ఇస్తూ ఉండాలి. పోటీగా అంటే మీరు చేస్తున్నారని మీకంటే ఎక్కువగా చేయాలని అనుకోవాలి, కానీ అట్ట అని మిమ్మల్ని పడగొట్టాలని చెప్పి అనుకోకూడదండి. నా పని అయిపోయింది, మీ పని మిగిలిపోయింది, మీ హెల్ప్ చేయాలి.
1: ఎలాంటి లక్షణాలు ఉండాలి స్త్రీకి ముందుకెళ్ళాలంటే?
0: ముందుకు వెళ్ళాలి, ఇంటి వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉండాలండి. ఇంటి వాళ్ళ కోఆపరేషన్ ఉండాలి, వాళ్ళకు మనం చేయాలి, మనకు వాళ్ళు కోఆపరేట్ చేసుకుని ముందుకు వెళ్ళామనుకోండి ఏ పనైనా చేయొచ్చండి. కాకపోతే సామాన్లు తెచ్చుకోవడానికి మాత్రం టైం పడుతుందండి. దేనికైనా హోల్సేల్ షాప్ లో కొనాలంటే కొంచెం దూరం, లేడీస్గా మాకు ప్రస్తుత వెహికల్స్ ఏమీ లేవు, లేకపోవడం మూలంగా బస్సులో వెళ్ళి రావాలి అది అంటే కొంచెం టైం అది పడుతుంది. దాని గురించి ఏదైనా వెహికల్ గా తీసుకుని అందరం కలిసి వెళ్లే విధంగా అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. దానికి కూడా గవర్నమెంట్ లోన్స్ అది శాంక్షన్ చేసి అనుకోండి కొంచెం ముందుకెళ్లే అవకాశం అది ఉంటుందండి. దీనిలో ఇంకా టైలరింగ్ కూడా చేస్తున్నారండి మా వాళ్ళుగా, ఇంకా శారీ ఫాల్స్ గా కుట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకో చోట వెళ్ళకుండా ఫాల్స్ కూడా నేనే అమ్ముతాను అని చెప్పేసి వాళ్ళు 10 రూపీస్ కి వస్తే 12 రూపీస్ కి మాకు అమ్ముతూ వాళ్లే పుట్టి చూపిస్తున్నారండి రకరకాలుగా. ఎందుకంటే ఈ మధ్యన స్వయం ఉపాధి దాంట్లో మాకు కొంతమందికి చూయింగ్ మిషన్స్ ఇచ్చారు. ఆ మిషన్స్ లో మామూలు మాన్యువల్ ఒకటి ఉంది, కరెంటు మిషన్, 2 రకాలు ఉన్నాయండి. కరెంటు మిషన్ నేను మెయిన్ గా తీసుకున్నామంట, దాంట్లో నేను జిగ్ జాగ్ చేస్తాను, చిన్న చిన్న ఎంబ్రాయిడరీ చేస్తే మన కాలుతో తొక్కే పని లేదు, జస్ట్ హ్యాంగింగ్ గా ఉంటుంది అనమాట, హ్యాండ్ తప్పించుకునే విధంగా ఉంటుంది కాబట్టి తేలిగ్గా చేయించండి. చాలా బాగుంది అది, 10,000 దాకా అయింది, గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇప్పించారు. ఆ లోన్ గా ఆ లోన్ మేము కట్టేసేయటం కూడా అయిపోయిందండి. కట్టడం మూలంగా ఇప్పుడు మా దగ్గరికి అందరు వచ్చి చేయించుకున్నారు. జిగ్ జాగ్ చేయడానికి ఎంత, దాంట్లో ఎంబ్రాయిడరీ చేయటం ఉంటుంది, కట్ చేయటం కూడా దాంట్లోనే ఉంటుందండి. దానికి డెమో కూడా వాళ్ళు వచ్చి చూపించారు, ఆ విధంగా అన్ని రకాలు చేస్తున్నామండి. ఈ పెయింటింగ్ కి మాత్రం కొంచెం టైం పడుతుంది అండి, శారీ పెయింటింగ్ కి మాత్రం అది ఆరాలి అది అంటే ఎండాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా మా చిన్న చిన్న ఇల్లు అవటం వల్ల ఎండ పెట్టాలి అని కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు దారాలకు మాత్రం చాలా ప్రాముఖ్యం ఎక్కువగా ఉందండి, పచ్చళ్ళు పొడిలో కూడా పర్వాలేదు. అంతేకాకుండా ఈ మధ్యన దేవుడికి మనం రకరకాల దండలు వేస్తూ ఉంటున్నాం కదండి, ఆ దండల్లో కాటన్తో పత్తి అంటాం, దాన్ని దేవుడికి పెట్టిన పత్తి అంటాం, ఆ పత్తితో ఒక చిన్న గోళీ ఆకారంగా చేసి పెట్టి దాని తర్వాత చిన్నగా తిప్పాం అనుకోండి ఒక దారం లాగా అవుతుంది. తర్వాత ఒక కలర్ వేయటం, కలర్ అంటే పసుపు కానీ గంధం కానీ కుంకం కానీ పెట్టాను. ఒక్కదానికి ఒక్కొక్క వచ్చేదానికి ఒక పుస్త తర్వాత వచ్చే సన్నదానికి దానికి ఎరుపు, ఒకదానికి పసుపు, ఒకదానికి గంధం కలర్ పెట్టామనుకోండి, ఒకదానికి నీలి మందు కలర్ కూడా పెట్టామండి. పెట్టడం వల్ల చాలా అందంగా వచ్చిందండి. అటు దండలు కూడా దేవుడిగా కొంటూ ఉంటున్నారు, ఎందుకంటే వారానికి కూడా మార్చేసే వాళ్ళు ఉంటారు, ప్రతి శుక్రవారం గురువారం మార్చేవాళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా బాగా మాకు రన్నింగ్ లోకి వచ్చిందండి. ఇడ్లీ పిండి, అట్ల పిండి అటువంటివి కూడా మా గ్రూప్ లో ఇంకోళ్ళు చేస్తున్నారండి.
1: అంటే ఎక్కువ మొత్తంలో చేసి ప్యాక్ చేసి అమ్ముతారు,
0: ప్యాక్ చేసి అమ్ముతున్నామండి. కొంతమంది ప్యాకింగ్ కాదు, మాకు ప్యాకింగ్ అవ్వలేదండి, అయినా గిల్లున్న పెట్టివాడిని అడుగుతారు, వాళ్ళకి అంత అవసరం అనమాట. ప్యాకింగ్ చేసే టైం మాకు లేదండి, చేయాలి టైం పెడుతుంది, ఆ టైం అక్కర్లేదండి, మాకు గిల్లున్న పెట్టించేసండి అంత డిమాండ్ గా వచ్చి అడుగుతున్నారు అనమాట. అది ఆనందం కలిగిందండి మాకు, మనం చేసిన పని అందరూ మెచ్చు ఫ్రిడ్జ్ లో పెడతామండి. సామాన్యంగా ఏ రోజు ఆ రోజు పోయేట్టుగానే చూస్తాం, ఆ రోజుకి ఆ రోజు అయితే మనం పెట్టక్కర్లేదు. వేసవి కాలంలో ఫ్రిడ్జ్ లో వాడాలి తప్ప విడి కాలంలో అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు.
1: అంటే చేసిన చేసినట్టు అయిపోతాయి,
0: సామాన్యంగా అయిపోతాయి. అవు అని డౌట్ వస్తే మాత్రం పెడతాం తప్ప సామాన్యంగా కొంచెం తక్కువే చేస్తామండి. ఇవాళ అయిన సేల్ని బట్టి రిపెంచుకుంటామండి, లేకపోతే నిర్మమటంగా లేవు అని చెప్పేస్తాం. మళ్ళీ ఉన్నాయి అని చెప్పి పాడైపోయి నిన్నటి ఇచ్చాం అనుకుని తప్పు కదా, అటువంటివి ఏదైనా మిగిలిన ఉంటే మేము ఇంట్లో వాడుకుంటాం తప్ప బయట వాళ్ళకి ఇవ్వండి.
1: మరి మీరు మహిళలకు ఏం సలహా ఇస్తారండి ఈ స్వయం ఉపాధిలో రాణించాలంటే, వాళ్ళకి ఏమని చెప్తారు మీరు?
0: మన ఇంట్లో వంటింటి కుందేలుగా ఉండటం సబబు కాదండి, ఎందుకంటే 4 రాళ్ళు భర్త తీసుకొస్తూనే ఉన్నారు రైటే, కానీ మనంగా కూడా ఏదైనా ఒక చిన్న పని చేసాం అనుకోండి ఒక సొమ్ము పొదుపుగా పక్కన పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖాళీ టైంలో వృధాగా వేస్ట్ చేయకుండా మనం చేసే పనిగా ఈ పనే కాదు ఏదో ఒక పని చేసి, ఎందుకంటే గ్వాక్రా గ్రూప్ లో ఉండమంటున్నారు కాబట్టి మన డబ్బులుగా స్పెషల్ గా పెట్టక్కర్లేదు, వాళ్ళు అప్పుగా వాళ్లే ఇస్తున్నారు. ఆ లోన్ కట్టడం కూడా తేలికే, ఎందువల్ల అంటేనండి మనకు వచ్చే లాభాన్ని లోన్ గా కట్టినా కూడా మనకు అయిపోతుంది, ఒక నెల కష్టం తప్ప తత్మా నెలంతా చాలా తేలిక నా ఉద్దేశం అండి. ఈ విధంగా ఒక మాట లోన్ తీసుకుంటే ఒక 6 నెలల్లో తీర్చేసుకున్నాం, ఆ తర్వాత మన లాభాలే వస్తాయండి. ఒకే మాట ఎక్కువ లాభం రాదు, కొంచెం కొంచెం కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ముందుకు వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు డ్వాక్రా గ్రూప్ లో చేరాలని నా ఉద్దేశం అండి.
1: కాబట్టి పద్మశ్రీ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహిళల ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ భర్తకు కూడా చేదోడు వాదోడుగా వేణీళ్ళకి చన్నీళ్ళు అంటూ ఉంటారు కాబట్టి, అతని సంపాదనతోనే ఈ కాలంలో మనం బతకడం కష్టం కాబట్టి మన వంతుగా కూడా కొంత చేయూతను అందిస్తే కనుక కుటుంబం సాఫీగా జరిగిపోతుంది కాబట్టి మహిళలందరూ కూడా

0: ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు మీరు చాలా రకాలు చెప్పారు, చాలా రకాల రంగాల్లో మహిళలు రాణిస్తున్న విషయాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాన్ని వాళ్ళు ఎన్నుకుని దానిలో గనక మంచి ఉన్నతిని సాధిస్తే గనక వాళ్ళ జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. నమస్కారం అండి.
1: స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే శ్రీమతి కె పద్మజారాణి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అల్పాహారం యొక్క ప్రాముఖ్యత గురించిన విశేషాలు వినండి. రాత్రి డిన్నర్ అయిపోయాక ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం లంచ్ చేస్తే సరిపోతుంది అని కనుక అనుకున్నట్లయితే మనం కడుపును 12 గంటల నుండి 15 గంటల వరకు మార్చివేయడం జరుగుతుంది. ఇలా ఎక్కువసార్లు కనుక చేసినట్లయితే రక్తహీనత, ఆరోగ్య సమస్యలు, అలాగే ఏ పని చేసినా ఊరికే అలసిపోవడం వంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే బ్రేక్ఫాస్ట్ను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నేటి ఆధునిక కాలంలో మన జీవన శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని కారణాల వల్ల రాత్రిళ్ళు లేటుగా పడుకోవడం, ఉదయం లేటుగా లేవడం ఇది మామూలు వ్యవహారం అయిపోయింది. మన ఆహారపు అలవాట్లు, ఉద్యోగాల కారణంగా ఇది పరిపాటి అయిపోయింది. ఉదయం లేటుగా లేవడంతో బ్రేక్ఫాస్ట్ని తినకుండా కాఫీ టీలు తాగేసి ఊరుకుంటున్నారు. దీనివల్ల శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు లభించక అలసట, పనిమీద మక్కువ లేకపోవడం, చిరాకు పెరగడం వస్తుంటాయి. అల్పాహారం మానేస్తే అనేక ఆరోగ్య మానసిక సమస్యలు వస్తాయని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక పరిశోధనలో తెలియజేసింది. సాధారణంగా రాత్రి మన నిద్ర సమయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇక ఉదయం లేచి ఆఫీస్కు వెళ్లాలని ఉరుకులు, పరుగులు మొదలు పెడతాం. ఈ మధ్యలో కడుపులో యాసిడ్స్ విడుదలవ్వడం మొదలవుతాయి. అప్పుడు కూడా మనం ఏమీ తినకపోతే కడుపులో మంట వచ్చి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి వస్తాయి. అందుకే ఉదయం మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం. ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటారు. పిల్లల్లో పెరుగుదల సక్రమంగా జరగాలన్నా, మెదడు చురుగ్గా పనిచేయాలన్నా కూడా బ్రేక్ఫాస్ట్ను తప్పనిసరిగా తినాలి. అది కూడా పోషక విలువలు కలిగినదై ఉండాలి. అలాగే బ్రేక్ఫాస్ట్ని ఎక్కువ తినాలి. వీలైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత పళ్ళు తినడం కూడా మంచిదే. మధ్యాహ్నం లంచ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే అన్నం 1 కప్పు తీసుకున్నట్లయితే పప్పు కూడా 1 కప్పు, కూర 1 కప్పు, పెరుగు అలాగే సలాడ్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇక డిన్నర్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి మన శరీరంలో జీర్ణక్రియ జరిగే వేగం తగ్గుతుంది. రాత్రి పడుకునే సమయానికి మనం ఆహారం తీసుకునే సమయానికి మధ్య 3 గంటల సమయం ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మనమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిర్దిష్ట సమయానికి తినడం, అది కూడా అతిగా కాకుండా తినడం, అలాగే జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండటం, ఆహారంలో పోషక విలువలు ఉండేలా చూసుకోవడం, తాజా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం, ఏ కాలంలో దొరికే పళ్లను తినడం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే అల్పాహారాన్ని స్కిప్ చేయకుండా ఉండాలి. వ్యాయామాన్ని తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, నడక, మెడిటేషన్ లాంటివి చేయడం, సరైన సమయానికి నిద్రపోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఇలాంటివి అలవాటు చేసుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారని ఆశిద్దాం.
2: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. President Draupadi Murmu to present gallantry awards at Rashtrapati Bhavan in New Delhi this evening. 3-decade pending Yamuna water sharing project between Haryana and Rajasthan gets approval today. Supreme Court refuses urgent hearing on PIL seeking court monitored probe into alleged financial irregularities in Ram Mandir donations case. CBSE exempts current class 10 batch from

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా తేనెల తేటల మాటలతో బృందగానం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మక.
7: లలిత గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే లలిత గీతం ఆలపించిన వారు తాడేపల్లి ఉదయలక్ష్మి. ఎన్ని సొంపుల రేఖ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు ఓగిరాల నరసింహమూర్తి, సుభద్ర. చినుకులో ఒక చిరుదివ్వే.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ

0: 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కేఎస్ ఉన్నికృష్ణన్, జి జానకి ఆలపించిన లలిత గీతం వింటారు, పల్లె పల్లెలో.

మీరింత వరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు, అంటే 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారం అవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట కుచ్ కుచ్ హోతా హై. ఈ చిత్రానికి కుమార్ సాను, అల్కా యాగ్నిక్ పాడారు. రచన సమీర్ అంజాన్, సంగీతం జతిన్ లలిత్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: ధడ్కన్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

తర్వాత మీరు వినబోయే పాట డూప్లికేట్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడారు. రచన జావేద్ అఖ్తర్, సంగీతం అను మాలిక్.

తర్వాత బాజీగర్ చిత్రానికి కుమార్ సాను, అనుమాలిక్ పాడిన పాట వింటారు. రచన దేవ్ కోహ్లీ, సంగీతం అనుమాలిక్.

0: ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట తాళ్ చిత్రం నుంచి. పాడినవారు అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్, రచన ఆనంద్ బక్షి, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఓం శాంతి ఓం చిత్రానికి షాన్, ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, రాహుల్ సక్సీనా పాడారు. రచన జావేద్ అఖ్తర్, సంగీతం విశాల్ శేఖర్.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించాలి. మన నెంబర్ మీకు తెలిసిందే, 0866-24888-12. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసేయండి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం, మన దేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి పదవి పొందిన వారు ఎవరు? మన దేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి పదవి పొందినవారు ఎవరు?

ఎస్, మరి ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడిగేశాను కదా, అందరూ నాకు తెలిసి అందరూ రైట్ ఆన్సరే పంపించుంటారు. సో ఎవరు పంపించారు, ఫస్ట్ ఎవరు పంపించారని చూద్దాం. సో ఫస్ట్ నాకు ముగ్గురి మెసేజెస్ అందాయి అన్నమాట, ఒకే టైంకి అందాయి. వాళ్ళు ముగ్గురు ఎవరు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి, మరి వీరు మెసేజ్, ఇంకా అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, అలాగే ఫణిరాజ్ నెల్లూరు నుంచి. వీరి ముగ్గురివి మెసేజెస్ ఒకే టైంకి వచ్చాయి, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమరు తాలూకా కర్ణాటక నుంచి, ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి, శ్రీ విష్ణు కైలాస్ మనోజ్ తనోష్, పండా లలితాదేవి శ్రీధరబాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాటిపర్తి గ్రామం నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఇంకా లీలా మహాలక్ష్మి గీతికా సిరి గహనా స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, బతిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఇంకా చలపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్, కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ,

సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి, దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ గుండుగొలం నుంచి, తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్, లతా సుహాస్ హోస్కోట నుంచి, జాపో భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, ఆత్మకూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, గురజాల వేణుబాబు కైకలూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, డాక్టర్ జి సంధ్యారాణి చరిత మాన్విత మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కూర్నవల్లి ఖమ్మం నుంచి హనుమంతరావు, నంద్యాల జిల్లా భానుముక్కుల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, కోట మన్మధరావు శోభారాణి ఉదయవంశీ హారిక మను రాజవోలు రాజమహేంద్రవరం నుంచి, ఇంకా శంకరాచారి ఖమ్మం నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, సమీనా నెల్లూరు నుంచి, దైద త్రివేణి చిన్మయీ ప్రీతం నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, సత్తిరెడ్డి అనపర్తి నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయోన్స్ నాగర్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య. ఇంత అయిపోయాక క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, సో ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నానండి. సో సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి, ఓకేనా? ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాష, ఇంకా ముంతా పెద్దన్న ఇంకా వారి మిత్రబృందం. ప్రశ్న మరలా చెప్పండి, సో ఆన్సర్ కూడా వచ్చేసిందండి. సో సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, ఇంకా సౌదామణి వసుంధర తుమా పద్మావతి ఇంకా వారి కుటుంబ సభ్యులు, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పాపినేపాలెం నుంచి శరత్ రెడ్డి, పులిపాటి వెంకటేష్ సత్యవతి లక్ష్మీకాంత్ రవళి రామకృష్ణ విహాన్ష్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. సో అందరూ రైట్ ఆన్సర్సే పంపించారు. సో ఇంకా రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు కృష్ణవేణి. సో అందరు రైట్ ఆన్సర్ పంపించారు, శ్రీ పివి నరసింహారావు గారు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు. సో అలా ఫుల్ ఆన్సర్ కూడా పంపించారు. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఇంకా ఈజీ. బుడుగు సీగాన పెసు నంబ, అందరికీ తెలుసు కదా, మరి ఈ క్యారెక్టర్స్ని సృష్టించిన వాళ్ళు ఎవరు? బుడుగు సీగాన పెసు నంబ ఈ క్యారెక్టర్స్ని సృష్టించిన వారు ఎవరు, ఆయన పేరేంటి?

క్వశ్చన్ ప్లీజ్ రిపీట్ ప్లీజ్ అంటున్నారు. బుడుగు, సీగాన పిసునంబ, ఈ రెండు క్యారెక్టర్స్ సృష్టికర్త ఎవరు?

0: You are my girl.
1: మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేశాను, బుడుగు సిగాన పెసు నంబ మరి ఈ క్యారెక్టర్స్ సృష్టికర్త ఎవరు అని. సో కొంచెం డిలే చేశారు కానీ దాదాపుగా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. సో ఎవరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారో చూసేద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వీరితో పాటుగా రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్, ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రమణ కొత్తపేట నుంచి. సో ఫుల్ ఆన్సర్ పంపించలేదండి, రాంగ్ ఆన్సర్ అంటే ఫుల్గా ఇంటి పేరు పంపించలేదు, జస్ట్ షార్ట్ కట్ నేమ్ ఒకటే పంపించారు. సో ఫుల్ నేమ్ పంపిస్తే బాగుండేది. అలాగే హాఫ్ నేమ్ పంపించారు, రైట్ టైంకే పంపించినా సరే హాఫ్ నేమే పంపించారు. గుంటూరు నుంచి కొత్తపేట నుంచి షేక్ మహబూబ్ సుబానీ. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరూ ఎవరో చూద్దాం. నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఇద్దరు రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా కాసల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, కె రవీందర్రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. అలాగే పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, గురజాల నుంచి వేణుబాబు, గురజాల వేణుబాబు కైకలూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఇంకా

రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి రైట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, వీరు చాలా చక్కగా ఆన్సర్ పంపించారండి. ఆన్సర్ ఏంటనేది నేను ఫైనల్గా ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్తాను, ఎందుకంటే ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో చిన్న కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్కి చాలా చక్కగా వీరు ఆన్సర్ అనేది పంపించారు. ఓకే, ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, అశోక్, రమ్య, దినకర్, దేవాన్స్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఇంకా పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం, సుబ్రమణి, పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఇంకా గుండుగొల్లం నుంచి వగ్వాల సత్యనారాయణ, ప్రభావతి, ఉషారాణి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, నాగర్పండు, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, లతా, సుహాస్, హోస్కోట, ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్, నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి, ఇంకా గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, హంపాపురం నుంచి లేట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. సో సారీ అండి, ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దైద త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం, శంకరాచారి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. ఇంకా సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకటభావన, తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, డాక్టర్ జి సంధ్యారాణి, చరిత, మాన్విత, మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా సత్యవతి, మాణిక్యాలరావు, కాకినాడ, దుర్గాడ నుంచి, పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి, ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇర్సుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కడప నుంచి వీరమ్మ, వినయ్, శ్రీదేవి, దినేష్, ఒంగోలు నుంచి, దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి, ఇంకా సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, పాపిన్యపాలెం నుంచి శరత్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా, పెద్దన్న, ఎస్. మరి వీరు అందరూ కూడా చక్కగా రైట్ ఆన్సర్ పంపించారండి. సో మరి ఇందాక చక్కగా ఎక్స్ప్లెనేషన్తో సహా పంపించారని చెప్పాను కదా. సో ఎందుకనంటే బుడగు, సిగాన, పెసునంబ అనగానే ముళ్ళపూడి వెంకటరమణ, బాపు అనే రెండు ఆన్సర్లు పంపించేస్తూ ఉన్నారు. అయితే ఈ క్యారెక్టర్స్ రాసినది ఎవరు అన్నదైతే ముళ్ళపూడి వెంకటరమణ. మరి వీరికి బొమ్మగా రూపం ఇచ్చిందైతే బాపు గారు. వీరిద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఆన్సర్స్ పంపించిన వాళ్ళల్లో చాలామంది దాదాపుగా ఒక 25% మెంబర్స్ ఏంటంటే ఇద్దరి మధ్య తేడా మరి తెలుసా తెలియదో తెలియదు కానీ రెండు పేర్లు పంపించేశారనమాట. సో ఎనీవే, సో రాత అయితే ముళ్ళపూడి గారిది, గీత అయితే బాపు గారిది. సో అలా చెప్పుకోవచ్చు అనమాట. సో అలా ఈరోజు ఈ రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, గిడుగు రామ్మూర్తి పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోయారండి. సో సారీ, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా ఆత్మకూరు నుంచి మురళి, లక్ష్మి, భట్టిప్రోల నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు, కడప నుంచి శ్రీదేవి, రామ్ ప్రసాద్. సో ఇవండి రైట్ ఆన్సర్స్ ఈరోజుకి. సో ఇది ఈరోజు యువలయ. మరి మీకోసం

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్. 10వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. వినండి అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: నమస్తే, ఆవో బయట. ఆజ్ అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ ఉపవాచక పాఠ పడాయంగే. ఈరోజు ఉపవాచక పాఠం అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, అంటే తన స్కూల్కి ఒక బహుమతి అనే పాఠాన్ని చెప్పుకుందాం. ఇస్ పాట్ కే లేఖక్ హై రితుభూషణ్, ఆ పాట పడో.
3: అపనే పురానే స్కూల్ మే వహ ఏక్ మేధావీ ఛాత్ర రహా థా. పిఛలే 5 వర్ష సే వహ హర్ వర్ష్ కక్షా మే సబ్సే ఆగే థా. ఉసే కహానియోం కీ కితాబే పడనే కా షౌక్ థా. అతః ఉస్కీ అంగ్రేజీ ఔర్ హిందీ బహుత్ అచ్చీ థీ. ఉసే సామాన్య జ్ఞాన్ కీ పుస్తకే పఢనా భీ బహుత్ పసంద్ థా. ఔర్ ఇస్సే ఉస్కా విజ్ఞాన్ ఔర్ ఇతిహాస్ కా జ్ఞాన్ భీ వికసిత్ హో గయా.
4: తన పూర్వపు స్కూలులో ఒక మేధావైన విద్యార్థి ఉండేవాడు. గత 5 సంవత్సరాల నుండి అతడు తరగతిలో అందరికంటే ముందు ఉండేవాడు. అతనికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం.

0: అందువలన అతని ఇంగ్లీషు మరియు హిందీ చాలా బాగుండేది. అతనికి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం అన్నా కూడా చాలా ఇష్టం. దీనివలన సైన్సు మరియు చరిత్ర ఈ విషయాల్లోనూ జ్ఞానం అతనికి వికసించింది. గణితంలో అతడు మెజీషియన్, అంటే టీచరు బోర్డుపై ఏదైనా ప్రశ్న వ్రాయడానికి ముందే దాని జవాబు చెప్పడానికి చేయి ఎత్తి తన ఉత్సాహాన్ని చూపించేవాడు. ఆగే దేఖో, పురాణ స్కూల్ మే ఉస్కే బహుత్ సారే మిత్ర తే ఔర్ సభీ అధ్యాపక్ భీ ఉసే పసంద్ కియా కర్తే తే వహ సబ్సే ఖుషీ ఖుషీ మిల్తా ఔర్ ముస్కురాకర్ హలో కహతా. జబ్ భీ కోయి కఠినాయి మే హోతా తో రాజు సబ్సే పెహలే ఉస్కీ మదద్ కే లియే పహుంచ్ జాతా. పాత స్కూల్లో అతనికి చాలా మంది మిత్రులు ఉన్నారు. అందరు టీచర్లు అతనంటే చాలా ఇష్టపడేవారు. అతడు అందరితో ఆనందంగా కలిసేవాడు. హలో అని నవ్వుతూ పలకరించేవాడు. ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా అందరికంటే ముందుగా రాజు వారికి సహాయం చేయడానికి వచ్చేవాడు. ఉస్కే పురాణ స్కూల్ మే కభీ కిసీనే ఉస్కీ కమ్జోరికి ఓర్ భీ ధ్యాన్ నహీ దియా ఉస్కీ టాంగే బహుత్ పతలి ఔర్ దుర్బల్తి ఉస్కే ఘుట్నో మే శక్తి నహీ తి ఔర్ అధిక్ సమయ తక్ వే ఉస్కే శరీర్ కా భార బర్దాస్త్ నహీ కర్ పాతి తి అత వా జ్యాదా దేర్ తక్ కడా నహీ రా పాతా తా ఇసిలియే ఉసే కేల్నేకి మనాహీ తి. అతనిలో ఉన్న బలహీనతని ఎవరు గమనించలేదు. అతని కాళ్ళు చాలా సన్నగా బలహీనంగా ఉంటాయి. ఎక్కువ సమయం తన కాళ్లపై నిలబడలేడు. అందువలన అతన్ని ఆటలాడడానికి ఎవరు ఒప్పుకునేవారు కాదు. జబ్ భీ ఉన్కే స్కూల్ మే మ్యాచ్ హోతా రాజు అపరే సాథియోం కో ఖేల్తే హుయే దేఖ్తా ఔర్ జోర్ జోర్ సే ఉన్కా ఉత్సాహ బడాతా. జబ్ ఉస్కే మిత్ర మ్యాచ్ హార్నే లగ్తే తో రాజుకే ప్రేరణాదాయక్ శబ్దం సే ఉన్మే ఆశా కా సంచార్ హోతా ఔర్ వే నయీ స్ఫూర్తిస్తే ఖేల్నే లగ్తే. పాఠశాలలో ఏదైనా మ్యాచ్ జరిగేటప్పుడు రాజు తన మిత్రులు ఆడుతుంటే వాళ్లను తన మాటలు కేకలతో ఉత్సాహపరిచేవాడు. మిత్రులు ఓడిపోతున్నప్పుడు రాజు మాటలు వాళ్లలో ఉత్సాహాన్ని నింపేవి. అంతేకాదు వారికి కొత్త ఆశ మరియు స్ఫూర్తి వచ్చి వాళ్ళందరూ దాంతో ఆడేవారు. అభాగ్యపడు
1: సారీ రాత్ రాజు అప్నే పురాణే స్కూల్ కే విషయ మే సోచతా రహా ఔర్ ఉస్నే సచ్చే మన్ సే ప్రార్థనా కీ కి ఉస్కా నయా స్కూల్ భీ ఉస్కే పురాణే స్కూల్ జితనా హీ అచ్చా హో. వైసే రాజు యహ బాత్ బలి భాంతి జాంతా థా కి యది స్వర్గ్ మే భీ స్కూల్ హో తో వహ భీ ఉస్కే పురాణే స్కూల్ సే జ్యాదా అచ్చే తో నహీ హో సక్తా. ఉస్కే స్కూల్ చోడతే సమయ సభీ మిత్ర కితనే రో రహే తే ఉస్కే సంగీ సాథి అధ్యాపక్ గన్ ఔర్ యహా తక్ కి ప్రధానాచారి నే భీ ఉస్కే పితాజీ సే ఉసే వహీ చోడ్ జానే కా అనురోధ్ కియా థా.
0: తర్వాత ఏమైందంటే రాత్రంతా రాజు తన పాత స్కూల్ గురించి ఆలోచిస్తున్నాడు. తన మనసులో ప్రార్థించాడు తన కొత్త స్కూల్ కూడా తన పాత స్కూల్ లాగా మంచిగా ఉండాలని. రాజుకు తెలుసు స్వర్గంలో మరో స్కూల్ ఉన్నా అది తన పాత స్కూల్ కన్నా గొప్పగా ఉండదని. రాజు స్కూలు వదిలి వెళ్తున్న సమయంలో చాలా మిత్రులు అతన్ని చూసి ఏడ్చారు. తన మిత్రులు ఉపాధ్యాయులు చివరకు ప్రిన్సిపల్ కూడా తనని స్కూల్లో వదిలి వెళ్లమని తండ్రిని వేడుకున్నాడు. కానీ వాళ్ల మాటలు ఆయన తండ్రి పట్టించుకోలేదు. తండ్రి ట్రాన్స్ఫర్ అయ్యింది. తన ఒక్కగానొక్క కొడుకుని వదిలి వెళ్లడం అనేది ఎవరి ఆలోచన కూడా రాదు కదా. అగేపడు
1: అగలే దిన్ ప్రాత రాజు జల్దీ హీ ఉట్ గయా ఔర్ ఫటాఫట్ ఉస్నే అప్నీ వర్తీ భీ పెహన్ లీ.
0: తరువాత రోజు రాజు తొందరగా నిద్రలేచాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని స్కూల్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుని డ్రెస్ నాకు చాలా బాగుంది స్కూల్ కూడా ఖచ్చితంగా బాగానే ఉంటుంది అని అనుకున్నాడు. టిఫిన్ ఆ రోజు తినలేదు. అతను అర్థం చేసుకుని తల్లిదండ్రులు బలవంతం కూడా చేయలేదు. అతని తండ్రి తన బండిలో రాజుని స్కూల్ గేట్ దగ్గర దింపి నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. రాజు ధీరే ధీరే చెల్లేలగా క్యూంకి వహ తేజ్ నహీ చల్ సక్తా ఉస్కీ మధుర ముస్కాన్ కో లోగ్ గూర్తే రహే ఔర్ కుచ్నేతో ఉస్కీ టాంగోం కి ఓర్ సంకేత్ కర్కే హస్తే హుయే ఉస్కా మజాక్ భీ ఉడాయా కుచ్ క్షణం మే హీ పూరా మైదాన్ ఔర్ బరామదే కౌతూహల్ సే దేఖనే ఔర్ ఉస్కీ ఓర్ ఇషారా కర్కే హసనే వాలోం సే బర్ గయే. స్కూల్ కే అధ్యాపక్ భీ పాస్

0: ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है. अप्पुडु राजु नेम्मदिगा वेल्तुन्नाडु स्कूल्लो. కారణం అతను స్పీడ్గా నడవలేడు కదా. అతని మధురమైన చిరునవ్వును కొందరు తీక్షణంగా చూస్తుంటే మరికొందరు అతని కాళ్ళ వైపు చూపిస్తూ నవ్వుతూ అతన్ని పరిహసిస్తున్నారు. కొన్ని క్షణాల్లో అక్కడ మైదానం మరియు వరండాలు అంతా చాలా కుతూహలంతో అతని వైపు చూపిస్తూ నవ్వేవాళ్లతో నిండిపోయాయి. స్కూల్ టీచర్లు కూడా అతని పక్క నుంచి వెళ్లినా అతనికి ఏమీ జరగనట్లుగా వెళ్ళిపోతున్నారు.
1: जी अध्यापक जी, जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया. जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है. इस पर छात्रों को हंसी आई. मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी भी మహసూస్ నహీ కియా తా.
0: మొదటి పీరియడ్ మొదలైంది. ఉపాధ్యాయుడు రాజుని క్లాసులో చివరిని కూర్చోబెట్టారు. రాజు తన పరిచయం తెలియజేస్తూ తాను పల్లెటూరు స్కూల్ నుంచి వచ్చానని చెప్పాడు. అది విన్న అక్కడందరూ ఒక్కసారి గొల్లుమన్నవ్వారు. మధుర స్వభావం గల రాజు ఈ మాటలతోటి కోపం రాలా, అంతా సవ్యమవుతుంది, ధైర్యంగా ఉండాలి అని అతనిలో అతనుగా సముదాయించుకున్నాడు. ఆ రోజంతా అన్ని పీరియడ్లోనూ ఇదే తంత జరిగింది. రాజుతో కిసి అలగ్ హీ మిట్టీ కా బనావాత ఉసనే యా ప్రామాణిత్ కన్నే కా నిశ్చయ కియా తా కి గావోం కే స్కూల్ షహరోం కే బరాబర్ హీ అచ్చే హోతే హై. ఉస్ షామ్ రాజునే అప్నే మాతా పితా కో కుచ్ నహీ బతాయా. ఉన్కే జిజ్ఞాసపూర్ణ ప్రశ్నోం పర్ ముస్కురా కర్ రహ గయా, క్యోంకి వహ జూట్ భీ నహీ బోల్నా చాతా తా. రాజు విభిన్నమైన మట్టి, అంటే పల్లెటూరులో జన్మించాడు. అతడు గ్రామీణ పాఠశాలలు పట్టణ పాఠశాలలతో సమానంగా మంచిగా ఉంటాయని నిరూపించదలిచాడు. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళాక తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. వారు వేసిన ప్రశ్నలకు నవ్వి ఊరుకున్నాడంతే. కారణం వారికి అబద్ధం చెప్పడం అతనికి ఇష్టం లేదు. అగలా దిన్ ఉసే ఔర్ అగలా ఔర్ ఫిర్ మహీనే కా హర్ దిన్ ఉస్కే లియే ఐసా హీ రహా. ఉస్కీ కక్షా మే ఉస్కే హాత్ ఉఠానే పర్ భీ ఉసే ప్రశ్నో కా ఉత్తర్ నహీ దేనే దియా గయా. ఉస్కా కోయి మిత్ర భీ నహీ బన్ పాయా తా. ఆది చుట్టి మే జబ్ బాకీ సభీ లడకే ఖేల్నే జాతే తో వో కక్షా మే బైఠా రహతా. అబ్ తక్ పూరా స్కూల్ జాన్ గయా తా కి రాజు ఏక్ గంవార్ లడకా హై ఔర్ ఉసే అప్నే గావ్ కే స్కూల్ కా బడా గమండ్ హై. తదుపరి రోజు, దాని తరువాత తదుపరి నెలలో కూడా ప్రతిరోజు ఇలాగే ఉంది. క్లాసులో చేయి ఎత్తినప్పటికీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి రాజుకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. రాజుకి ఎవరు స్నేహితులు కూడా అవ్వలేదు. ఇంటర్బెల్లో అందరూ ఆడడానికి బయటికి వెళ్తే రాజు పాపం క్లాసులోనే కూర్చుండేవాడు. దాంతో స్కూల్ అంతా రాజు పనికిమాలిన వాడుగాను తన గ్రామంలోని స్కూల్లో చాలా గర్వంగా ఉండేవాడు అని పేరు పెట్టేశారు. ఆగే తుంపడు
1: జీ అధ్యాపక్ జీ, आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. राजू यह जानता था कि एक महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है, इसलिए उसने घर पर अधिक परिश्रम किया. आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसका पुराना गांव का स्कूल कोई कम नहीं था.
0: చివరకు రాజు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. క్లాసులో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు చేయి ఎత్తడం మానేశాడు. దీంతో టీచర్లు మరియు పిల్లలు రాజుపై దృష్టి పెట్టడం మానేశారు. ఒక నెల తరువాత తన వార్షిక పరీక్షలు ఉన్నాయని రాజుకి బాగా తెలుసు. దానికి ఇంటి దగ్గర చాలా శ్రమ చేశాడు. తన గ్రామ పాఠశాల ప్రస్తుత పాఠశాలకు ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించాలని నిర్ణయానికి వచ్చాడు. సబ్నే మాన్ లియా తాకి రాజుకు ఫెయిల్ హోనాయి హై. జైసే జైసే సమయ పాస్ ఆతా గయా సభీ లడకే పడ్నే మే వ్యస్త హోతే గయే పర్ రాజుకు కితాబే లియే దేఖ్కర్ ఉస్ పర్ హసనే ఔర్ మజాక్ ఉడానే కా సమయ

0: फिर भी निकाल ही लेते। राजू अब बहुत धैर्यवान हो गया था और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा। एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई। राजू 2 सप्ताह की छुट्टी के लिए गांव वापस गया। उसके बाद ही परीक्षा परिणाम निकलना था। अंदरू రాజు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని అనుకున్నారు. సమయం దగ్గర పడుతున్న కొలది పిల్లలందరూ చదువులతో బిజీ అయిపోయారు. కానీ రాజు చేతిలో పుస్తకాలు చూసి వారంతా నవ్వడం, అతన్ని గేలి చేయడం మాత్రం మానలేదు. రాజు చాలా ధైర్యవంతుడిగా మారాడు. మనసులో నవ్వుకుంటూ తన చదువును కొనసాగించాడు. 1 వారానికి పరీక్షలు పూర్తయ్యాయి. రాజు 2 వారాల సెలవుపై గ్రామానికి వెళ్లాడు. ఆ తరువాత పరీక్ష ఫలితాలు రావాలి. आगे क्या होता है तुम पढ़ो
1: जी. अध्यापक जी, परिणाम निकलने के पहले दिन राजू लौट आया और अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया। एक बार फिर वह कक्षा में प्रथम आया था। उसके पिताजी खुश थे, लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी। प्रथम आने पर इतना प्रसन्न कभी नहीं हुआ था, क्योंकि अब उसने अपनी स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया है।
0: परीक्षा ఫలితాలు వచ్చే ముందు రోజు రాజు తిరిగి వచ్చాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తన తండ్రితో పరీక్షా ఫలితాలు చూడడానికి వెళ్ళాడు. ఈసారి కూడా క్లాసులో ఫస్ట్ వచ్చాడు. అతని తండ్రి చాలా ఆనందపడ్డాడు. కానీ రాజు ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తను తన స్కూలుకు ఒక అందమైన సరియైన బహుమతి ఇచ్చాడు. దానికి అతని ఆనందానికి అవధులు లేవు. అచ్చా, ఆజ్ కా యహ పాట్ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఏ రామలింగేశ్వరరావు, విద్యార్థిని కావ్యశ్రీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జెట్టి బాబూరావు, హార్మోనియం షేక్ అబ్దుల్ సలీం బాబు.

అందుచేతనే ధనుంజయ, నేను నీకొక హితోపదేశము చేసేదను. చెలిమి యొనర్చినారమటు

అర్జున, నేను అనేక విధముల నయ భయంపుల బోధించినను. నీ ఒకంత ఇవి చెవిని పెట్టక సమరోత్సాహిగా పరతంత్ర ఉండవైతివి కదా. నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రానల జ్వాలల మ్రగ్గిరి నా చక్ర మహిమ ఇంచుక వినుము. నీలకంధర మహానిషిత శూలము దాటిగోర్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల వయోధ భయద నిర్గాదాలి సైచిన

0: మీరింతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జెట్టి బాబూరావు. హార్మోనియం సహకారం ఎస్కే అబ్దుల్ సలీం బాబు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు, 102.7 MHz పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

అందరికీ నమస్కారం. ఈనాటి ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. ప్రసార విశేషాల అనంతరం 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక విశేషమైన మహిళ గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. అలనాటి మధుర గీతం ప్రసారం. 7:15 వ్యవసాయ పాఠశాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఇప్పుడు రేపు అనగా 30/6/2026 మంగళవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకుందాం. 5:50 వందే మాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు, 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం ప్రసారం, 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 మనసింహపురి కేంద్రం

ప్రసారం అయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో ముందుగా స్వరార్చన, తదుపరి సింహపురి సమాచారం, అనంతరం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత పరిమళం ప్రసారం చేస్తాము. తదుపరి అన్వేషి కథానిక ప్రసారం అవుతుంది. 8:35 మనోరంజనీ కార్యక్రమం, 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం ఒక్కసారి వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన గురించి డి శ్రీనివాసరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తదుపరి అన్నం శివకృష్ణ ప్రసాద్ గారి రచన మరియు సమర్పణలో చిట్టి కర్తవ్యం కథానిక ప్రసారం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో జూన్ జూలైలో వేయదగ్గ ఉద్యానవన పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:04:53. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
2: దీనికి ఇంత తొందరొచ్చింది?
1: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీ కోసం
4: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
1: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మహానటి చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ప్రియాతి ప్రియమైన శ్రోతలు, మీకు నేను ఇప్పుడు ఏ మహోన్నతమైన వ్యక్తి గురించి చెప్పబోతున్నానో అర్థమై ఉంటుంది. నటనకు చిరునామా, తెలుగు సినీ జగత్తుకు గర్వకారణం, తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నటి. ఆమె పేరు చెప్పగానే అద్భుతమైన నటన, సహజమైన అభినయం, చిరునవ్వు, హావభావాలు పలికించడంలో అవన్నీ కూడా మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పటికి గుర్తొచ్చింది కదా మీకెవరో, ఆమె మన మహానటి సావిత్రి గారు. కార్యక్రమంలో ఇప్పుడు మాయాబజార్ చిత్రం నుంచి ఘంటసాల సావిత్రి గారి గళంలో ఏ అద్భుతమైన పాట విందామా?
1: తుందది నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకినలేదు కదా,

0: రెండు వెతకిన లేదు కదా నీ అంద చందాలింక నావే కదా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా
1: చూడందా
0: దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆద్య పుత్రుడనింక నేనే కదా ఆజపుత్రుడనింక నేనే కదా మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి ఆహా సుందరి ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతకిన లేదు కదా మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి ఆహా సుందరి ఓహో సుందరి
1: రేపటిదాకా ఆగాలి.

0: సుందరి
1: తెచ్చితేలా పెద్దలున్నారు
0: పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముట్టలించనాలే కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకిన లేదు కదా నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం మహానటి సావిత్రి జీవిత విశేషాలను తెలుసుకుంటూ మనకిష్టమైన పాటలైతే వింటూ ఉన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: राजूता है जापानी ये पटलू न इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ వనితావాణి కార్యక్రమంలో మనం ఎంతో గొప్ప వ్యక్తిత్వము, దానగుణము కలిగినటువంటి మహానటి సావిత్రి గారి గురించి తెలుసుకుంటూ ఆమె నటించిన చిత్రాల నుంచి గీతాలైతే వింటూ ఉన్నాం. మహానటి సావిత్రి గారు, ఆమె అసలు పేరు నిస్సంకర సావిత్రి. డిసెంబర్ 6, 1934 గుంటూరు జిల్లాలో నటించారు, జన్మించారు ఈమె. డిసెంబర్ 6, 1934

సంవత్సరంలో. అట్లాగే తెలుగు మరియు తమిళ చిత్రాలలో పనిచేసిన భారతీయ నటి మరియు చిత్ర నిర్మాత, భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటీమణులలో ఒకరుగా పరిగణించబడే ఈమె తెలుగులో మహానటి అనే పేరును పొందారు. తమిళంలో నటిగాయర్ తిలగం అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారు. 1950 మరియు 60లలో దక్షిణ భారత చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకున్న వారిలో సావిత్రి ఒకరు. ఆమెను తరచుగా తెలుగువారు సినిమా రాణిగా పరిగణిస్తారు. కార్యక్రమంలో ఆమె నటించినటువంటి చిత్రాలు 250 పైగా చిత్రాలున్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం దేవత చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం వింటున్నాము వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహానటి సావిత్రి గారి గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సావిత్రి గారు 1936 డిసెంబర్ 6 గుంటూరు జిల్లాలోని చిరావూరు గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నృత్యం, సంగీతం, నాటకాలపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆసక్తే ఆమెను సినీ రంగంలోకి తీసుకొచ్చింది. సినీ జీవిత ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ఆమె ప్రతిభను గుర్తించిన దర్శకులు పెద్ద అవకాశాలనైతే ఇచ్చారు. ఆ అవకాశాలను ఆమె తన అసాధారణ నటనతో సద్వినియోగం చేసుకుని అతి తక్కువ కాలంలో అగ్రకథానాయికగా ఎదిగారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, దేవదాసు, అర్ధాంగి వంటి చిత్రాలు ఆమె నటనా వైభవానికి చిరునామాలుగా నిలిచాయి. మాయాబజార్ చిత్రంలో శశిరేఖ పాత్ర ఆమె నటన అద్భుతం. హాస్యం, ప్రేమ, అమాయకత్వం, భావోద్వేగం ప్రతి భావాన్ని ఎంతో సహజంగా పలికించారు. అలాగే మిస్సమ్మ చిత్రంలో ఆమె చూపిన హాస్య నటన ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సావిత్రి గారు కేవలం నటి మాత్రమే కాదు, ఆమె దర్శకురాలు, నిర్మాత కూడా. కొత్త ప్రయోగాలకు ముందుండేవారు. కళపై ఉన్న ప్రేమతో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఆమె జెమిని గణేష్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు సంతానం కూడా కలిగారు. కుటుంబ బాధ్యతలు, సినీ జీవితం రెండింటినీ సమతుల్యం చేయడానికి ఆమె ఎంతో కృషి చేశారు. సావిత్రి గారు సంపాదించిన సంపదలో చాలా భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఆమె ఎప్పుడూ కూడా ముందుండేవారు. అందుకే ఆమెను గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా గుర్తిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు గోరింటాకు చిత్రం నుంచి కేవీ మహదేవన్ గారి సంగీత సారథ్యంలో

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి. కార్యక్రమంలో భాగంగా మహానటి సావిత్రి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈమె జీవితంలో కొన్ని ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు తీవ్రంగా ప్రభావితం చేసినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి కళా ప్రతిభ ఎన్నటికీ మసకబారలేదు. 1981 డిసెంబర్ 26న సావిత్రి కన్నుమూశారు. కానీ ఆమె నటించిన పాత్రలు, ఆమె సృష్టించిన మధుర జ్ఞాపకాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆమె జీవితగాథ ఆధారంగా రూపొందిన మహానటి చిత్రం కూడా కొత్త తరానికి ఆమె గొప్పతనాన్ని మరింత చేరువ చేసింది. సావిత్రి గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. కష్టపడి పనిచేయడం, కళను ప్రేమించడం, విజయాన్ని వినయంతో స్వీకరించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి గొప్ప విలువలు ఆమె జీవితంలో మనకు కనిపిస్తాయి. కార్యక్రమంలో ఇప్పుడు గుండమ్మ కథ చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మహానటి సావిత్రి గురించి. తెలుగు సినిమా ఉన్నంతకాలం సావిత్రి గారి పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ఆమె నటనకు సాటి నటిమణులు చాలా అరదు. అందుకే ఆమెను అభిమానులు ప్రేమగా మహానటి అని పిలుస్తారు. ప్రియమైన శ్రోతలారా, మహానటి సావిత్రి గారి జీవితం మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక మహోన్నత ప్రయాణం. ఆమె కళ, ఆమె వ్యక్తిత్వం, ఆమె మానవత్వం తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈనాటి వనిత వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో యువత కోసం విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలనైతే విందాం. ముందుగా ఒక ఉద్యోగ సమాచారం. తెలంగాణ DIET సీనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ DIET సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య 86. పోస్టుల వివరాలు సీనియర్ లెక్చరర్స్ 23, లెక్చరర్స్ 16, లెక్చరర్ ఎడ్యుకేషన్ 2, లెక్చరర్ ఎడ్యుకేషన్ ఉర్దూ 4, లెక్చరర్ ఇంగ్లీష్ 3, లెక్చరర్ తెలుగు 8, లెక్చరర్ ఉర్దూ 1, లెక్చరర్ మ్యాథ్స్ 3, లెక్చరర్ మ్యాథ్స్ ఉర్దూ మీడియం 2, లెక్చరర్ సైన్స్ 3, లెక్చరర్ సైన్స్ ఉర్దూ మీడియం 2, లెక్చరర్ సోషల్ స్టడీస్ 3, లెక్చరర్ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం 2, లెక్చరర్ ఫిలాసఫీ 1, లెక్చరర్ సైకాలజీ 3, లెక్చరర్ ప్లానింగ్ స్టాటిస్టిక్స్ 2, లెక్చరర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ 3, లెక్చరర్ టెక్నాలజీ 2, లెక్చరర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 3. ఇక ఈ పోస్టులకు అర్హత వచ్చేసి

సీనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ ఎంఈడి చేసి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడి ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి 1/7/2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత వేతనం వచ్చేసి సీనియర్ లెక్చరర్కు 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. లెక్చరర్కు 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, సిబిఆర్టీ లేదా ఓఎంఆర్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ 24/6/2026, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 29/7/2026, పరీక్ష తేదీ వచ్చేసి 2026. ఇక మరింత సమాచారం కోసం సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ https://www.tgpsc.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.tgpsc.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో అన్వేషి చిత్రం కోసం చేతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి దీప్తి పార్థసారథి ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక విద్యా సమాచారం తెలుసుకుందాం. ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫెషనరీ ఆఫీసర్స్ పియు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత వయస్సు వచ్చేసి 1/4/2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు అయితే ఉండాలి. వేతనం వచ్చేసి ప్రారంభ బేసిక్ పే వచ్చేసి 48,480 రూపాయలు ప్లస్ అలవెన్సులు లభిస్తాయి. ఎంపిక విధానం 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2లో మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్. ఇక ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8/7/2026. ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసి 2026, మెయిన్స్ పరీక్ష 2026. ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ టెస్ట్ వచ్చేసి 2/1/2026 మధ్య ఎప్పుడైనా జరగవచ్చు. ఇక సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ https://sbi.banke.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://sbi.banke.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు 1 ఏప్రిల్ విడుదల ఈ చిత్రం కోసం మనో చిత్ర గారు ఆలపించినటువంటి ఈ అద్భుతమైన పాటనైతే వినేద్దామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ పోస్టులు. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషన్ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 86. పోస్టుల వివరాలు మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 1, సీనియర్ మేనేజర్ 36, చీఫ్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్లో 7 ఖాళీలైతే ఉన్నాయి. ఇక అర్హత వచ్చేసి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ లేదా డిప్లొమో లేదా సిఏ లేదా సిఎంఏ సిఎస్ సిఎఫ్ఏ వంటి అర్హతలు కలిగి ఉండాలి. ఇక అర్హత వయసు వచ్చేసి మేనేజర్కు 25 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. సీనియర్ మేనేజర్కు 28 నుంచి 25 ఏళ్ళు, చీఫ్ మేనేజర్కు 32 నుంచి 42 ఏళ్ళ మధ్య వయస్సు ఉండాలి. ఇక పే స్కేల్ వచ్చేసి నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960 రూపాయలు, గ్రేడ్ 3 పోస్టులకు 1,05,280 రూపాయలు, గ్రేడ్ 4 పోస్టులకు 1,20,940 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. ఇక ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 16/6/2026, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6/7/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://bankofindia, అంటే india.bank.in వెబ్సైట్ అడ్రస్. మరొకసారి https://bankofindia.bank.in ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు సఖి చిత్రం కోసం హరిణి కల్పన ఆలపించిన పాట, రచన వేటూరి, సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ప్రకటన విందాం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నాన్న ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల

0: ఆ 15 నిమిషాలకు మీ శుభోదయం సింహపురిలో తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీపీఎస్సీ గ్రూప్ ఏ గ్రూప్ బిలో 450 గజిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అర్హత వయస్సు పోస్టు ప్రకారం 30 నుంచి 50 ఏళ్ళు మించకూడదు. పరీక్ష ఫీజు వచ్చేసి 25 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలకు ఫీజు ఉండదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17/7/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://upsc.gov.in/. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://upsc.gov.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు బలగం చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాటనైతే వినిందామా?
2: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
2: राष्ट्रपति द्रौपदी मुर्मू इस समय राष्ट्रपति भवन में आयोजित दूसरे रक्षा अलंकरण समारोह में वीरता पुरस्कार प्रदान कर रही हैं।

0: through greater trade, investment, industrial cooperation, and resilient supply chains. He added that they also explored opportunities to deepen collaboration in manufacturing, startups, and emerging technologies for the shared prosperity of both the nations. India's industrial output growth, as measured by the Index of Industrial Production, or IIP, expanded by 5.1% in May this year on an annual basis. As per the data released by the Ministry of Statistics and Programme Implementation, or MOSPI, growth in the electricity and gas supply sector expanded by 9.9% during the last month. Manufacturing, as well as water supply, sewerage, and waste management sectors posted a 5.5% growth. However, mining and quarrying sector proved to be a laggard, decelerating by 1.6%. An Indian Army field hospital deployed in earthquake-hit Venezuela under Operation Amistad has become fully operational. It is providing free, round-the-clock medical services to the people of Venezuela. The Indian Embassy in Venezuela said an Indian medical team comprising experienced doctors has established a camp at the International La Rinconada racetrack in Caracas. It said the medical camp is now fully operational and services are open 24/7. Benchmark domestic equity indices ended almost 0.5% down today. Sensex fell 372 points to close at 76,728, while Nifty also dropped to settle at 23,946. And that is the end of this news bulletin.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలే
2: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
3: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వివరాలు. విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే 31వ సిఐఐ సదస్సుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీద కాకుండా వినూత్న ఆలోచనలు పంచుకునేలా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నంలో రేపు జరగనుంది. నగరంలోని ఒక స్థానిక హోటల్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మదన్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ఆచార్య టి శ్రీనివాసన్లు స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నట్టు తెలియజేశారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు

0: రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరాంధ్రలో రేపు పర్యటించనున్నారు. పర్యటనలో ముందుగా రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబిజీ రామ్జీ యోజనకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. జూలై 2వ తేదీన తిరుపతి నుంచి విబిజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియం గ్రామ్ సడక్ యోజన నాణ్యతలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం దక్కిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో 3.80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఈరోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఒంగోలులో 7.50 కోట్ల వ్యయంతో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని, మరో 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పాలనలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి సూర్య గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్లమైన 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1.20 లక్షల ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి దా అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది.
0: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో విత్తనాలు వేసి సాగు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాదని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. నగరంలోని చినగదిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంపీలకు కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. రోడ్లు ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంటు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను వినియోగిస్తున్నట్టు భరత్ వెల్లడిస్తూ,
2: మీరు కష్టపడి మీరు కమిటెడ్ గా చేస్తేనే ఈ స్కూల్ బాగుంటుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. నంబర్స్ పెరగడం అంటే సమాజంలో మీ మీద నమ్మకం పెరిగింది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ మేము చేయలేము, ఈ గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చేస్తుందనే ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. 40 లక్షలతో చేశారమ్మా ఇది. ఇది మీ దేవాలయం. మీరు మీ స్కూల్ ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీరందరూ డిసిప్లిన్డ్ గా స్కూల్ కి వస్తున్నారని వినడం నాకు హ్యాపీగా ఉంది. మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈరోజు పరిశీలించిన ఆయన, మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల

0: ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సిఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే? ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది,
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే శౌర్య పురస్కారాన్ ప్రాయచ్ఛత్. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌధరీ, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా ఆదయశ్చ పురస్కృతాః. హర్యాణా రాజస్థానయోర్మధ్యే దశకత్రయేభ్యః విలంబితాయాః యమునా జలవిభాజన వివాదస్య అద్య సమాధానం జాతం. సర్వోచ్చ న్యాయాలయేన రామమందిర దాన ప్రకరణస్య కథిత విత్తీయ అనియమితతాయాః న్యాయాలయ నిరీక్షణ అన్వేషణస్య త్వరా యాచికా నిరాకృతా. సిబిఎస్ఈ ఇత్యనేన సాంప్రతికాయ దశమవర్గాయ త్రిభాషా నీతిః నానివార్యేతి ఘోషితా. సర్వకారః వ్యాపారస్య సుగమతాం ప్రావర్ధయితుం పరిష్కార సూచనాతంత్రం ప్రవర్తయతి. SIR ఇతి స్వస్థనాత్ దెహల్యాం సమారప్స్యతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతీయః క్రీడకః కిదంబి శ్రీకాంతః US ఓపెన్ క్రీడాయాం పురుష ఏకల స్పర్ధాయాం రజత పదకం విజితవాన్. అథ వార్తాః విస్తరేణ. అద్య నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే 2020తమవర్షస్య ద్వితీయ రక్షా అలంకరణ సమారోహే రాష్ట్రపతిః ద్రౌపది ముర్మువర్య శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతీ. శౌర్య పురస్కారాః రక్షా సైన్యబలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షక బలానాం, రాజ్య కేంద్రశాసిత ఆరక్షకాణాం, కార్మికాణాం చ కృతే ప్రదీయంతే. ఏతి పురస్కారాః సశస్త్రబలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షిబలానాం, అన్య సురక్షా అభికరణానాం చ కార్మికాణాం అసాధారణ శౌర్య కార్యాన్ ఉద్దిశ్య ప్రదీయంతే. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌధరీ, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ బంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేందర్ పాల్ సింహశ్చ అతివిశిష్ట సేవా పదకం ప్రాప్తవంతః. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణనవర్యః, రక్షామంత్రి రాజనాథ్ సింహ, అన్య కేంద్రీయ మంత్రిణః, సశస్త్రసేనాయాః వరిష్ఠాః అధికారిణశ్చ అస్మిన్ అవసరే ఉపస్థితాః ఆసన్. రాష్ట్రపతిః ముర్ముహ్ వర్యా ఇతః పూర్వం అస్మిన్ మాసే 8 దినాంకే రాష్ట్రపతి భవనే రక్షా అలంకరణ సమారోహే ప్రథమ చరణస్య శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అఫ్రికాదేశస్య యాత్రాయాః తృతీయ దిన సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరస్థస్య నవశక్తి వినయగర్ దేవాలయం గత్వా ప్రార్థనాం కృతవాన్. సః తత్ర భారతీయ ప్రవాసిభిః అపి మిలితవాన్. పశ్చాత్ అద్య పీస్ పార్క్ ఇత్యత్ర స్థితాయాః మహాత్మా గాంధినః ప్రతిమాయాః ఉపరి పుష్పాంజలిమపి అర్పితవాన్. ప్రధానమంత్రి సెషెల్స్ దేశస్య త్రిదివసీయం సఫలం భ్రమణం సమాప్య భారతం

0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. ముందుగా ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో మన్మథుడు చిత్రం కోసం ఎస్పి చరణ్ గారి గళంలో ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. మత సామరస్యానికి ప్రతీకగా పేరుగాంచిన బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పండుగ జరగనుంది. స్వర్ణాల చెరువు వేదికగా జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. తొలి రోజునే లక్షలాది మంది భక్తులు దర్గాలో దర్శనం చేసుకున్నారు. కోరికలు తీరిన వారు రొట్టెలను వదలడం, కోరికలతో వచ్చిన వారు ఆ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. 2014-19లో బారాషాహీద్ దర్గా వద్ద నిర్వహిస్తున్న రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇచ్చారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గుర్తు చేశారు. శుక్రవారం రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారాయణ రాష్ట్ర అభివృద్ధి రొట్టెను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 412 సంవత్సరాల చరిత్ర ఉన్న బారాషాహీద్ దర్గాలో భక్తులు పెరుగుతున్నారని చెప్పారు. 2014లో 4 లక్షల మంది భక్తులు విచ్చేశారని, ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది భక్తులు రానున్నారని ఆయన తెలిపారు. కాగా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నెల్లూరు జిల్లా పరిధిలో ఆర్టీసీ 52 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇవి ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు తిరుగుతాయి. నెల్లూరు నుంచి కసుమూరుకు 20, నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి కసుమూరుకు 10 బస్సులు, వెంకటాచలం నుంచి కసుమూరుకు 2, నెల్లూరు నుంచి ఏఎస్పేటకు 8, ఆత్మకూరు ఏఎస్పేట నెల్లూరు మధ్య 12 బస్సులు నడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 17 బస్సులను ఏర్పాటు చేశారు. నెల్లూరు నుంచి చెన్నైకి 2, బెంగళూరుకు 4, కడపకు 3, హైదరాబాద్కు 5 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుకుగా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. గత బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలియజేశారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం ఎంతో కీలకమని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీన చిల్లకూరు మండలం పునపరివారి పాలెంలో పర్యటించే అవకాశం ఉందని, ఈ నేపథ్యం

లో అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా శనివారం చిలకూరు మండలం పునపరివారిపాలెంలో జాయింట్ కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమయం తక్కువ ఉందని అన్ని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన యానాది గిరిజన కుటుంబాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి బాండెడ్ లేబర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గత సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సంయుక్తంగా యానాది గిరిజన కుటుంబాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వే చేపట్టాలని సూచించారు. ప్రత్యేకంగా ఇసుక బట్టీల వద్ద బాల కార్మికులు బాండెడ్ లేబర్ ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉన్నందున అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు తమ పరిధిలోని ఇటుక బట్టి యజమానుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలనకు అత్యవసర సహాయ సేవల టోల్ ఫ్రీ నెంబర్ 1098ను విస్తృతంగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన నీట్ 2026 రీఎగ్జామినేషన్ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. నీట్ పరీక్షకు నెల్లూరు నగరంలోని 9 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 3500 మంది విద్యార్థులకు గాను 2758 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలానే గూడూరు పట్టణంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 499 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 437 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. నీట్ 2026 రీఎగ్జామినేషన్కు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసి పరీక్షలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి బ్యాంకర్లు మరింత చొరవ చూపాలని, రైతులకు విరివిగా రుణాలు అందించి వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా బ్యాంకర్లకు సూచించారు. గత బుధవారం కలెక్టరేట్లోని తెక్కనపరంగంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చేపట్టిన చర్యలను జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ కలెక్టర్కు వివరించారు. అనంతరం హిమాంశు శుక్లా మాట్లాడుతూ పశుసంవర్ధక, మత్స్య, కోళ్ల పరిశ్రమల వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా బ్యాంకులు రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా అర్హులైన ఎక్కువ మంది రైతులకు వీలైనంత వేగంగా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు. పరిశ్రమలకు భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. దొత్తలూరు మండలం పాపంపల్లి వద్ద అనంత టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో క్షిపణులు, మందుగుండు తయారీ సామగ్రి పరిశ్రమ స్థాపనకు ముందుకు రావడంతో గత మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ పరిశ్రమకు కేటాయించనున్న భూములను గత బుధవారం స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రెవెన్యూ అధికారులకు సూచించారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 750 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండడమే కాకుండా ఆక్రమణలో ఉన్న వాటిని స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. గత బుధవారం నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో 15వ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మతవల్లీలు మేనేజింగ్ కమిటీలను నియమించారు. అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని కోవూరులో 56, కందుకూరులో 24, రామాయపట్నంలో 34 ఎకరాలు అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని, అంగుళం కూడా వక్ఫ్ బోర్డు భూమిని వదిలేది లేదని ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. అంకిత భావంతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వైద్యులకు సూచించారు. గత సోమవారం నెల్లూరులోని తెక్కనపరంగంలో జిల్లా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపికైన 14 మంది వైద్యులకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నియామక పత్రాలను అందజేశారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆదేశాల మేరకు నిర్వహించిన వాకిన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయబడిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎంపిక కమిటీ ఆమోదంతో మొత్తం 8 మంది జనరల్ ఎంబీబీఎస్ వైద్యులు, 6 మంది స్పెషలిస్ట్ వైద్యులు ఎంపికై నియామక పత్రాలు పొందినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చారు.

0: అందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన నియామకాలు చేపట్టినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత మంగళవారం నెల్లూరులోని నుడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. 2,200 కిలోమీటర్ల విస్తీర్ణానికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తొలిదశలో 23 మండలాల్లో 3 స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకుని ఫైనల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో రహదారులు, జలవనరులు, నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార ప్రాంతాలకు సంబంధించి మ్యాప్ రూపొందించినట్లు పేర్కొన్నారు. నెల్లూరు రూరల్తో పాటు బుచ్చిరెడ్డిపాలెం, కావలి మండలాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాల నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. గత బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులకు నిబంధనల అమలుపై పలు సూచనలు చేశారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధానాన్ని ప్రజల్లో అలవాటు చేయాలని, ప్రతి గ్రామం, పట్టణంలో డోర్ టు డోర్ చెత్త సేకరణను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అధికారులు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పట్టణాల లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విన్నారు. సమర్పణ అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో శివరంజని చిత్రం కోసం సుశీలమ్మ గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం.

సంగీతంలో వివిధ కోర్సులు శిక్షణకు నెల్లూరులోని డాక్టర్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత నృత్య పాఠశాల దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. తక్కువ ఫీజుతోనే వివిధ రకాల శిక్షణలు తీసుకోవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వయలిన్, మృదంగం, కర్ణాటక గాత్రం, భరతనాట్యం, డోలు తదితర కోర్సులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రోటరీ క్లబ్ వద్ద ఉన్న డిఎస్ఆర్ కళ్యాణ మండపం పక్కన పాఠశాల ఉంది. విద్యార్థులతో పాటు మహిళలు, పురుషులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 1వ తేదీ నుంచి పాఠశాల తలుపులు తెరుచుకోనుంది. వివరాలకు పాఠశాలలోని అధికారులను సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపల్ మునికుమార్ తెలిపారు. జిల్లాలో తొలి రోజు ఆదివారం 95.05% మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డిఎంహెచ్ఓ వి సుజాత పేర్కొన్నారు. నెల్లూరు నగరం సెట్టిగుంట రోడ్డు ప్రాంతం వైవి మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్లో ఆదివారం చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 5 ఏళ్లలోపు చిన్నారులు 2,67,750 మంది ఉన్నారని, వీరిలో 2,54,510 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మొదటి రోజు వేయించుకొని చిన్నారులను గుర్తించి ఈ నెల 29-30 తేదీలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటి వద్దే చుక్కలు వేస్తారని వివరించారు. కార్యక్రమంలో డెమో కె కనకరత్నం, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె సహన, వైద్యాధికారులు ధనలక్ష్మి, మౌనిక, కార్తీక్, డిప్యూటీ హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విద్యా హక్కు చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న కుటుంబాలు పిల్లలు 828 మంది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలు పొందారు. ఈసారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం ఉచిత

వేషాలపై జిల్లా అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించడంతో చేరే వారి సంఖ్య పెరిగింది. మొదటి విడతలో 654, రెండో విడతలో 154, మూడో విడతలో 20 మంది, మొత్తం 828 ఉచిత సీట్లను పొందారు. నాలుగో విడత ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని నగర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు జేమ్స్ గార్డెన్లోని కేంద్రంలో చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 0 నుండి 5 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులందరికీ కూడా ఈ మందు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. బారా షహీద్ దర్గా ఆవరణలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తుల పిల్లలకు ఈ మందు వేశారు. కార్యక్రమంలో CHO జ్యోతి, డాక్టర్ ఉమామహేశ్వరి, డాక్టర్ జిజియాబాయి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు.

గూడూరు పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు దాతల ద్వారా ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు ఆదివారం నిత్యావసర సరుకులను అందించారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వీటిని పంపిణీ చేశారు. మయూర్ శ్యామ్ సంస్థ ఆధ్వర్య అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పట్టణంలోని స్ప్లాష్ దుస్తుల దుకాణం అధినేత పొనక మల్లికార్జున రెడ్డి తన తండ్రి ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం ప్రతి నెల ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: నాచురల్ పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచి అయినా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నానా. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చున్నానా.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు నేను చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందామా?

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:01. కార్యక్రమంలో అలనాటి మధుర గీతం కార్యక్రమంలో ఇప్పుడు తూర్పు పడమర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

అలనాటి మధుర గీతం వింటున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా

0: ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai, Pradhan Mantri Jan Arogya Yojana, has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country. And incorporates 62 crore people. And now India is the world's largest digital public infrastructure healthcare.
0: Pashchim Bengal, Sikkim Rashtrallo ee roju అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏది దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్

0: ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి.
2: అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోతున్నటువంటి అంశము చాలా ఆసక్తికరమైనది, మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎంతో ఉపయోగకరమైనది. అదే ఖరీఫ్ సీజన్లో చిరుధాన్యాలను పండించి ఆ తర్వాత రబీలో శనగ పంటను సాగు చేయడం. అంటే ఒకే భూమిలో సంవత్సరములో రెండు పంటలు, రెండు లాభదాయకమైనవి కావడము, రెండు ఆరోగ్యకరమైనవి, రెండు నేలకు మేలు చేసేవి. ఈ పంట విధానము, క్రాపింగ్ సిస్టమ్ నుండి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజుల్లో చిరుధాన్యాలకు మంచి మార్కెట్ డిమాండ్ అనేది ఏర్పడుతోంది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరముగా ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క ప్రాముఖ్యత అనేది బాగా పెరిగింది. మరోవైపు మన రాష్ట్రంలో శనగ 300,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండడము, తర్వాత శనగకు మంచి ధర ఉండడం అనేది ఉంది. ఈ రెండింటినీ కలిపి సాగు చేస్తే రైతులకు ఏడాది మొత్తము ఆదాయము వస్తుంది. ఇవి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పంట విధానము ఎందుకు ముఖ్యమనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన అనంతపురము, కడప, చిత్తూరు, కర్నూలు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పొడి భూముల్లో నైరుతి ఋతుపవనాల వర్షపాతము చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో దీర్ఘకాలిక పంటలు పండించడము చాలా కష్టము, నష్టము అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే తక్కువ వ్యవధిలో పక్వానికి వచ్చే చిరుధాన్యాలు ఇక్కడ ఎంతో అనుకూలము, తర్వాత సిఫారసు చేస్తూ ఉంటారు. ఈ సిరిధాన్యాలు 70-90 రోజుల్లో కోతకు వస్తాయి. అంటే జూన్ జూలై నెలల్లో విత్తితే సెప్టెంబర్ చివరికి లేదా అక్టోబర్ ఆరంభానికి పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత నేలలో నిల్వ ఉన్నటువంటి తేమను ఉపయోగించుకొని అదే నేలలో శనగను విత్తుకోవచ్చు. ఇదే ఈ పంట విధానం యొక్క గొప్ప సందేశం. భూమి ఖాళీగా ఉండదు మరియు రెండు పంటలు చేతికి వస్తాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే, శనగ అనేది లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట. అంటే గాలిలోని నత్రజనిని భూమిలో నిల్వ చేస్తుంది, అలాగే ముందు పండించే చిరుధాన్యాల వల్ల భూమిలోపల పోషకాలు తగ్గినట్లయితే శనగ ద్వారా నేల తిరిగి సారవంతమవుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి క్రాప్ రొటేషన్ యొక్క సిద్ధాంతం. ఖరీఫ్లో పండించదగినటువంటి సిరిధాన్యాల విషయానికి వస్తే, ఇప్పుడు ఖరీఫ్లో మనము ఏ చిరుధాన్యాలను పండించుకోవచ్చు అనేది మనం చూద్దాం. ప్రధానంగా 5 రకాలైనటువంటి సిరిధాన్యపు పంటలు ఉన్నాయి. అవి

కొర్రలు, సజ్జలు అంటే గంటెలు, అలాగే రాగులు లేక తైదలు, అలాగే సామలు మరియు ఆరికలు. వీటన్నింటినీ షార్ట్ డ్యూరేషన్ మిల్లెట్ క్రాప్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. వీటిని ఒక్కొక్కటి విడివిడిగా ఇప్పుడు మనము తెలుసుకుందాం. కొర్రలు, కొర్రలను ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటాము. అలాగే కొర్రలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి సిరిధాన్యపు పంట. ఎరువులు లేకుండా తగు మోతాదులో వాడుతూ తక్కువ నీటితో పండేటటువంటి పంట ఇది. విత్తే సమయం విషయానికి వస్తే జూను 2వ పక్షం నుండి జూలై 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అలాగే విత్తన మోతాదు ఎకరానికి 3 నుండి 4 కిలోలు. వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుండి 10 సెంటీమీటర్ల ఎడమ అనేది ఉంచుకోవాలి. మంచి యాజమాన్యముతో ఎకరానికి 8 నుండి 10 క్వింటాల వరకు దిగుబడిని మనము పొందవచ్చు. కొర్రలకు అనుకూలమైనటువంటి రకాలు మనం గమనించినట్లయితే సూర్యనంది, ప్రసాద్, అలాగే ఎస్ఐఏ 3156, మహానంది, రేనాడు, గరుడ, ఇలాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా 75 నుండి 85 రోజుల్లో పక్వానికి వస్తాయి. చీడపీడలు అనేది ఉధృతి తక్కువగా ఉంటుంది. ధర కూడా క్వింటాలకు 3000 నుండి 4000 వరకు మార్కెట్ రేటు ఉంది. అలాగే సజ్జలు లేదా గంటెలు, ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటారు. సజ్జలు అత్యంత కరువును తట్టుకునే పంట. ఇది ఇసుక నేలలు, తేలికపాటి ఎర్ర నేలలు, తక్కువ సారం ఉన్నటువంటి భూముల్లో కూడా బాగా పండుతాయి. విత్తే సమయం విషయానికి వస్తే జూన్ నుండి జూలై మధ్య వరకు విత్తుకోవచ్చు ఖరీఫ్లో. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 1.5 కేజీ నుండి 2 కేజీల వరకు విత్తన మోతాదు అనేది సిఫారసు చేస్తూ ఉంటాము. అలాగే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడముతో ఈ సాగు అనేది చేస్తూ ఉంటారు. దిగుబడి కూడా ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ళ వరకు ఉంటుంది. సిఫారసు చేయబడినటువంటి రకాలు వంగడాలు మన ఆంధ్రప్రదేశ్ మనం గమనించినట్లయితే కొత్తగా ఏపీహెచ్బి 126 అనే వంగడము అనంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానము నుండి విడుదల అయినది. ఇది చాలా మేలైనటువంటి సజ్జ హైబ్రిడ్ రకము. అలానే మనకు HHB 66 ఇంప్రూవ్డ్ అనేసి, తర్వాత ధనశక్తి అని, అలాగే ABV 04 అనే రకాలు రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వీటి యొక్క పంట కాలాన్ని మనం గమనించినట్లయితే 75 నుండి 85 రోజులుగా ఉంటుంది. సజ్జలు పోషకాహారం పరంగా చాలా శక్తివంతమైనవి మరియు ఐరన్, జింకు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. తర్వాత పంట అనేది రాగులు. ఈ రాగులు చిత్తూరు, అనంతపురము, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాచుర్యం ఉన్నటువంటి పంటలు. కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. విత్తే సమయము జూన్ మధ్య నుండి జూలై చివరి వరకు సిఫారసు చేయడం జరిగింది. నేరుగా విత్తడము లేదా నారు పెంచి నాటడం అనేది రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. విత్తనం మోతాదు అనేది నేరుగా విత్తితే ఎకరానికి 4 కిలోలు, నారు పద్ధతి ద్వారా అయితే 2 కిలోల విత్తనముతో మనము సాగు చేసుకోవచ్చు. వీటిలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలను మనం గమనించినట్లయితే వకుల అనేది రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాగి రకం. అలాగే వేగవతి, ఇంద్రావతి, గోస్తని, రత్నగిరి మరియు మారుతి అనే ఈ రకాలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువగా సాగులో ఉంటాయి. ఈ రాగి పంట యొక్క పంట కాలాన్ని అనేది 100 నుండి 110 రోజులు ఉంటుంది. దిగుబడి ఎకరానికి 10 నుండి 12 క్వింటాళ్ళు. మధుమేహ రోగులకు అంటే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు రాగులు అనేటివి చాలా మంచివి. ఈ కారణంగా మార్కెట్లో రాగులకు మంచి డిమాండ్ అనేది ఉంది. అలాగే కనీస మద్దతు ధర కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల రాగుల సాగు అనేది కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది. అలాగే మరి యొక్క పంట అనేది సామలు. ఇంగ్లీష్లో లిట్

లిటిల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటాం. సామలు తక్కువ వర్షపాతంలో పండే అత్యంత మొండి రకానికి సంబంధించినటువంటి పంట. విత్తే సమయము జూను మరియు జూలై. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 3 కిలోలు. పంటకాలం అనేది కేవలము 70 నుండి 75 రోజులు మాత్రమే ఉంటాయి. ఇంత తక్కువ సమయములో పంట చేతికి వస్తుంది కాబట్టే ఈ తర్వాత శనగ సాగుకు సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. సిఫారసు చేయబడినటువంటి రకాలు ఓఎల్ఎం 203, ఓఎల్ఎం 36, జేకే 8. ఇవి ఎకరానికి 6 నుండి 8 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తూ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సామలు ఆరోగ్యానికి చాలా మంచిదిగా మనకు ఈ కన్జ్యూమర్స్ చెప్తూ ఉంటారు. అలాగే మరి ఒక పంట ఆరికలు. ఈ ఆరికలను ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అనేసి అంటూ ఉంటారు. ఈ ఆరికలు కూడా చాలా తక్కువ వ్యవధిలో పక్వానికి వచ్చే పంట. విత్తే సమయం అనేది జూను మరియు జూలై సంబంధంగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 4 కిలోలు. పంటకాలము దాదాపుగా 90 నుండి 100 రోజులుగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 6 నుండి 10 క్వింటాలుగా నమోదవుతాయి. ఈ ఆరికలలో ప్రముఖ రకాలు మనం గమనించినట్లయితే CO3 అనే రకము, అలాగే JK41 అనే రకాలు ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఆరికలు 8 నుండి 10 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటాయి, పురుగు అనేది పట్టదు. ఈ ఆరికలకు పైన లేయరు 7 పొరలు ఉంటాయి కాబట్టి వీటికి సాధారణంగా పురుగు నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆహార భద్రతకు చాలా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాల సాగుకు సాధారణ సిఫారసులను మనం గమనించినట్లయితే ఈ అన్ని చిరుధాన్యాలకు కొన్ని ఉమ్మడి సిఫారసులు ఉన్నాయి. ముందుగా భూమిని తయారు చేసుకోవడము, ఒక లోతైనటువంటి దుక్కి, తర్వాత 2-3 చదును దుక్కులు చేయాలి. అలాగే భూమిలో పూర్తిగా కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం కానీ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల విషయానికి వస్తే ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును వేయాల్సి ఉంటుంది. రసాయన ఎరువులు తక్కువ మోతాదులోనే సరిపోతాయి. ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ అనేది సిఫారసు చేసినటువంటి మోతాదు. విత్తే సమయంలో సగం నత్రజనిని, మొత్తం భాస్వరాన్ని, పొటాష్ను వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సగము నత్రజని అనేది విత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కలుపు నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. విత్తిన 20 నుండి 25 రోజులకు ఒకసారిగా, అలాగే 40 నుండి 45 రోజులకు మరోసారి 2 దపాలుగా కలుపును అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కలుపును తీసుకోవడానికి మనకు యంత్రాలను వాడుకోవడం కానీ, లేదంటే కూలీలతో కానీ, లేకపోతే కలుపు మందులను వాడి ఈ కలుపును తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటిలో చీడ పీడలు అనేది పురుగు కానీ తెగులు కానీ పెద్దగా రావు. అయితే కాండము తొలిచే పురుగు, అలాగే పూత పురుగు ఆశించినప్పుడు ఎకరానికి 400 ml అంటే 400 ml క్లోరిపైరిపాస్ కానీ లేదా క్వినాల్ పాస్ కానీ వాటితో మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ చిన్నపాటి ఏదైనా పురుగుకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా మనము నివారించుకోవచ్చు. తర్వాత అంశము చిరుధాన్యాలలో కోత తర్వాత శనగ సాగు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి భాగానికి వద్దాం. చిరుధాన్యాల కోత తర్వాత శనగను ఎలా విత్తాలి? చిరుధాన్యాలను సెప్టెంబర్ చివరి వారం నుండి అక్టోబర్ మొదటి పక్షం మధ్యలో వేస్తే వెంటనే భూమి సిద్ధం చేసుకొని అక్టోబర్ 2వ పక్షం నుండి నవంబర్ మొదటి వారం లోపల శనగ విత్తుకోవాలి. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. శనగ వెంటనే విత్తాలి, ఎందుకంటే భూమిలో తేమ ఉండగానే విత్తితే మంచి మొలక అనేది వస్తుంది. ఆలస్యం చేస్తే తేమ తగ్గిపోయి మొలక సరిగ్గా రాదు,

మరియు దిగుబడి మీద కూడా ప్రభావము వస్తుంది. కాబట్టి చిరుధాన్య పంట కోశాక భూమిలో ఉండే వేరు భాగాలు అవశేషాలు భూసారాన్ని పెంచుతాయి మరియు ఇది శనగకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూమి తయారీ చాలా సరళంగా ఉండాలి. చిరుధాన్య పంట అవశేషాలను భూమిలోకి చేరేలా ఒక సన్నని దుక్కి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. శనగకు మెత్తని మృదువైన దుక్కి అవసరం లేదు. కాస్త రాతిగా ఉండే దుక్కి అనేది చాలా మంచిది. ఎందుకంటే వేర్ల ప్రాంతంలో గాలి సరిగ్గా పారాలి. మెత్తని దుక్కిలో వేళ్లకు గాలి అందదు. తర్వాత మొక్క కూడా సరిగ్గా ఎదిగేదానికి అవకాశము ఉండదు. సో కాబట్టి తర్వాత అంశము శనగ రకాలు మరియు విత్తనం విషయానికి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు అనువైనటువంటి శనగ రకాలు చాలా ఉన్నాయి. అయితే JG11 అనే రకము రాష్ట్రంలో 90% వరకు విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంది. ఇది దేశీ రకము. విత్తిన 95 నుండి 105 రోజుల లోపల పక్వానికి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది మరియు దిగుబడి కూడా ఎకరానికి 8 నుండి 12 క్వింటాల వరకు రైతులు తీస్తూ ఉంటారు. ఇతర మంచి రకాలు మనం వాటిని గమనించినట్లయితే NBEZ 3 అనేసి, తరువాత NBEZ 47, NBEZ 49 లాంటి దేశీ రకాలు, అలాగే CAC 2, NBEZ 119 కాబూలీ రకాలు అనేటివి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుండి రైతాంగానికి ఇచ్చినటువంటి రకాలు. అలాగే CAC 2 అనేది పెద్ద గింజలతో కూడినటువంటి రకం. ఇది మంచి మార్కెట్ ధరను పొందుతుంది. విత్తన మోతాదు దేశీ రకాలకు అయితే ఎకరానికి 25 నుండి 30 కిలోలు, అలాగే కాబూలీ రకాలైతే 35 నుండి 40 కిలోలుగా సిఫారసు చేస్తూ ఉంటాము. అలాగే విత్తన శుద్ధి అనేది చాలా తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది. కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కానీ, 3 గ్రాముల థైరం కానీ, అలాగే 1 గ్రాము కార్బండిజంతో కానీ కలిపి విత్తనానికి పూసి విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎకరానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేస్తే వేళ్లకు నత్రజని స్థిరీకరణ అనేది బాగా జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ రకంగా చేయడం ద్వారా మనము మొలక శాతాన్ని పెంచుకోగలుగుతాము మరియు మొక్క కూడా ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శనగ విత్తే విధానాన్ని కూడా మనం గమనించినట్లయితే శనగ వరుసల మధ్య అనేది 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడమును పాటించాలి. అలాగే విత్తనాన్ని 5 నుండి 7 సెంటీమీటర్ల లోతులోనే మనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో ట్రాక్టర్ల ద్వారా ఎక్కువగా విత్తనం అనేది వేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ సాలుకు సాలుకు మొక్కకు మొక్కకు మధ్య, అలాగే విత్తనం లోతు కూడా యాంత్రీకరణలో భాగంగా రైతాంగము పాటిస్తూ ఉంటారు. విత్తే ముందు భూమి లోపల తేమ అనేది తగినంతగా ఉండడం అనేది చూసుకోవాలి. తేమ లేకపోతే ఒక తడి నీరు పెట్టి తదుపరిగా మనము విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల విషయంలో శనగ చాలా తక్కువ అనేది మా రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ రైతులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అవసరం మేరకు ఈ నత్రజని ఆధారిత ఎరువులను మనం వాడుకోవడం అనేది చాలా అవసరం. ఇది నత్రజనిని తనకు తానే తయారు చేసుకుంటుంది కాబట్టి లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట కాబట్టి మనము తగు మోతాదులోనే మనము విత్తే సమయంలో ఎకరానికి 8 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాష్ అనేది సరిపోతుంది. భాస్వరము ముఖ్యమైనది. ఇది మన రూట్ వేరు వ్యవస్థ అనేది పెరుగుదలకు పూత ఏర్పడడానికి బాగా ఉపయోగపడుతుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే శనగ ప్రధానంగా నేలలో నిల్వ ఉన్నటువంటి తేమను వాడుకొని పెరిగేటటువంటి పంట. ఎక్కువ నీరు అవసరం లేదు. ఒకవేళ నీటి వసతి ఉంటే 2 తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొదటిది పూత దశలోను, 2వది గింజ గట్టిపడే దశలో విత్తనానికి ఒత్తిడి అంటే నీటి సమస్య లేకుండా మనం జాగ్రత్తగా మనము నీటి లభ్యత ఉన్నప్పుడు మనం ఇచ్చినట్లయితే శనగ అనేది పంట ఈ నీటి సమస్యను అధిగమించి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ నీరు ఇస్తే మొక్క బాగా పెరిగి కాయలు
తర్వాత

గింజలు అనేది తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి తడి యాజమాన్యం అనేది ప్రధానంగా జాగ్రత్తగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధాన చీడ పీడలు తర్వాత వాటి నివారణ విషయానికి వస్తే, శనగలో అత్యంత ప్రమాదకరమైన పురుగు శనగపచ్చ పురుగు, తర్వాత దాన్ని పాడ్ బోరర్ అనేసి కూడా అంటూ ఉంటాము. ఇది కాయలను తొలిచి గింజలను తింటుంది. 70-75% వరకు దిగుబడి నష్టం అనేది కలిగిస్తుంది. సో కాబట్టి దీని నివారణకు పూత దశలో ఎకరానికి 5 ఫెరోమోన్ ట్రాప్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎన్పివి వైరస్ ద్రావణము ఎకరానికి 250 చొప్పున మనము పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మన క్రిమి సంహారక మందులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇమామెక్టిన్ మెంజోయేట్ అనేసి 100 గ్రాములు ఎకరానికి, లేదా క్లోరాంట్రిన్లిప్రోల్ అనే క్రిమి సంహారక మందును 60 ml ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో మనం కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ శనగలో అత్యంత ప్రమాదకరమైనటువంటి శనగపచ్చ పురుగును మనము నియంత్రించుకోగలుగుతాము. అలాగే తెగుళ్లలో కూడా ఎండు తెగులు తర్వాత వేరు కుళ్ళు తెగులు అనేసి 2 రకాలు, అంటే కొద్దిగా ప్రమాదకరంగా ఎక్కువగా ఈ పొలాలలో శనగ పొలాలలో ఆశిస్తూ ఉంటాయి. విత్తన శుద్ధితో ఈ సమస్యలను చాలా వరకు మనము నివారించుకోవచ్చు. ఈ తెగుళ్లను తట్టుకునే రకాలను మనం ఎంచుకోవడం అనేది ప్రధానంగా మనం చేయాల్సి ఉంటుంది. వాటిలో JG11 మరియు NBEG 47 ఈ రెండు కూడా ఈ తెగుళ్లను తట్టుకుంటాయి. తర్వాత కాస్ట్ బెనిఫిట్, ఆదాయపు లెక్కలు మనం గమనించినట్లయితే ఈ పంట విధానంలో రైతుకు ఎంత ఆదాయం వస్తుందనేది ఒకసారి మనం గమనిద్దాం. ఎకరానికి కొర్ర పంటలో 8 క్వింటాళ్ళు వచ్చినట్లయితే, క్వింటాలకు 4,000 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్నట్లయితే దాదాపుగా 32,000 రూపాయలు మనకు వస్తుంది. అలాగే శనగ ఎకరానికి 10 క్వింటాళ్ళు దిగుబడి వచ్చినట్లయితే, క్వింటాలకు 5,000 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉందనుకుంటే కూడా 50,000 రూపాయలు మనకు ఒక ఎకరానికి సంబంధంగా దిగుబడి వస్తుంది. మొత్తానికి ఎకరానికి సంవత్సరంలో 82,000 రూపాయలు స్థూల ఆదాయం అనేది ఉంటుంది. అయితే ఖర్చులు రెండు పంటలకు కలిపి కూడా సుమారుగా 25,000 నుండి 30,000కు మించి ఉండదు. కాబట్టి నికర ఆదాయం ఎకరానికి 50,000కు పైగా ఉంటుంది. కాబట్టి ఇది దీని యొక్క ఆదాయపు వివరాలు. ఇది ఒకే పంటతో పోలిస్తే చాలా ఎక్కువ. ఒక ఖరీఫ్ పత్తి లేదా వేరుశనగతో అంత ఆదాయం అనేది రాదు. పైగా రెండు పంటలు పండించడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంట నుండి ఆదాయం వస్తుంది. కాబట్టి రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ప్రభుత్వ సహాయాలు తర్వాత ఇటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సిరిధాన్యాల సాగుకు ప్రోత్సహించడానికి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది. APMIP అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలు సబ్సిడీ ధరకు అందిస్తూ ఉన్నారు. ఈ సిరిధాన్యాలకు కనీస మద్దతు ధర కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మనము వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్క్ఫెడ్ ద్వారా శనగకు MSP ధరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి దానిని కూడా జాగ్రత్తగా మనము యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మీ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించినట్లయితే వీటికి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలుస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే, రైతు సోదరులకు నేను చెప్పాలనుకునేది, ఈరోజు మనము చర్చించుకున్నటువంటి ఖరీఫ్లో సిరిధాన్యాలు అలాగే రబీలో శనగ అనే పంట విధానము ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలకు ఇది ఒక వరం వంటిది. తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో రెండు పంటలతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. భూమి సారవంతత అనేది పెరుగుతుంది. నేలలో తేమ అనేది సద్వినియోగం అవుతుంది. సో కాబట్టి చీడపీడల ఉధృతి కూడా తగ్గుతాయి. కాబట్టి ఇది మన ఆహారంలో ఒక మంచి పోషకాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ శనగ పంటకు ముందు ఈ చిరుధాన్యాలు సిరిధాన్యాలను సాగును ఎలా చేసుకోవాలనేసి మనము చెప్తా ఉన్నాము. అయితే ఈ పంటలను ఏ ప్రాంతాలలో ఏ పంటలు వేసుకోవచ్చు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో ఈ సజ్జ

పంట మరియు కొర్ర పంట ఈ రెండు ప్రధానమైనటువంటి పంటలు. అలాగే మనకు మార్కెట్లో ఈ ఆరికలు సామలకు సంబంధంగా బైబ్యాక్ సిస్టమ్ ఉన్నట్లయితే మనము ఇటువంటి పంటలను మనము వేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా రైతులు పంట పండించి తర్వాత అమ్ముకోవాలి అన్నప్పుడు కొంత సమస్యాత్మకంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వీటి యొక్క ఈ సిరిధాన్యాల వినియోగం పెరగడము, సిరిధాన్యాల సాగు అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఒక ఉత్పత్తిదారుల సంఘము అంటే ఎఫ్పిఓ ద్వారా మనము పండించి ట్రేడర్కు మనం అమ్మగలిగితే, లేదా బైబ్యాక్ సిస్టంలో మనము ఏదన్నా వీటికి సంబంధించినటువంటి ఒక మొడాలిటీలో మనము వీటిని సాగు చేసినట్లయితే ఖచ్చితంగా లాభసాటి ధరకు మనము సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ మంది రైతులు ఈ సిరిధాన్యాల సాగులో మేము పంట సాగు చేస్తాము, ఎవరు వీటిని కొంటారు అనేది ఎక్కువగా రైతుల నుండి ప్రశ్నలు వింటూ ఉంటాము. సో కాబట్టి మనకు లోకల్గా కానీ తర్వాత మనకు ఏదైనా సరే వీటిని మేము కొంటాము అనే డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే వీటికి వెళ్లాల్సి ఉంటుంది. సిరిధాన్యాల వినియోగం అనేది తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వీటిని ఎక్కువగా పంట పండించి రిస్క్ అనేది, ప్రమాదం అనేది తెచ్చుకోకూడదు. ఎక్కువ వినియోగం ఉంది, సాగు ఉంది అక్కడ, అటువంటి ప్రాంతాలలో మాత్రమే ఈ శనగకు ముందు ఈ సిరిధాన్యాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ శనగకు ముందు కొర్రను ఎక్కువగా సిఫారసు చేస్తూ ఉంటారు. కొర్ర కంటే కూడా ఇప్పుడు సజ్జ పంట అనేది ఎక్కువగా మనకు రైతులు ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే సజ్జ అనేది నిలకడగా మార్కెట్ ప్రైస్ ఉండడము, తర్వాత ఇండస్ట్రీ డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. తర్వాత పౌల్ట్రీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా వీటికి యాక్సెప్టెన్స్ ఉండడం వల్ల వీటిని వాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ సిరిధాన్యపు పంటలు, తర్వాత వాటితో పాటు జొన్న మరియు సజ్జ పంట, ఇవన్నీ కూడా 9 రకాలైనటువంటి ఈ ముతక ధాన్యపు పంటలు అనేటి వీటిని ఆ యొక్క పంట కాలాన్ని బట్టి మనకు శనగ పంటకు ముందుగా ఈ కొర్రను అలాగే సజ్జను, తర్వాత ఆరికలను, సామలను సిఫారసు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో కాబట్టి ఈ నల్లరేగడి భూములలో ఈ శనగ వేసే రైతాంగము దీని యొక్క సిరిధాన్యాల మార్కెట్ అడ్వాంటేజ్ను తీసుకోవాలనుకుంటే లోకల్గా వాళ్లకు ఏ పంట అనేది డిమాండ్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అనే దానిని దృష్టిలో పెట్టుకొని పంటను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి. రెండవది, పంటలో కూడా రకరకాలైనటువంటి వెరైటీస్ ఉంటాయి, వీటిలో కూడా స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సీక్వెన్షియల్ క్రాపింగ్లో ఈ ఖరీఫ్లో పంట కాలము పెరిగితే అది రబీలో శనగ పంట మీద ప్రభావము చూపుతుంది. కాబట్టి ఇక్కడ ఇది కోత, అక్కడ మరియు విత్తనం వేసుకుండే గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వల్ల కొంత శనగ రైతులు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మనకు సజ్జ పంటన అలాగే కొర్రన అలాగే ఏదో ఇతర చిరుధాన్యపు పంటలు వేసుకోవాలా అనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పంటలను ఒక్క రైతుగా వేసినా కూడా కొన్నిసార్లు సమస్యలు గుర్తిస్తూ ఉన్నాము. వీటిని సంఘటితముగా మనము వేసినట్లయితే, ఉత్పత్తి సంఘాల ద్వారా వీటిని మనం ఛానలైజ్ చేసి ఈ బయర్స్ను మనము అట్రాక్ట్ చేసినట్లయితే లాభసాటి ధరను పొందడానికి అవకాశం ఉంది. వీటిలో విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉన్నది, కానీ రైతుకు మాత్రము గిట్టుబాటు అంటే లాభసాటి ధర అనేది రావడం లేదు. ఈ గ్యాప్ అనేది, మార్కెట్ గ్యాప్ అనేది ఉండడం వల్ల దీనిని ప్రాపర్గా మనం అడ్రస్ చేసినట్లయితేనే ఇక్కడ సిరిధాన్యాల సాగులో లాభసాటిగా మనము పంటలో ఒక లాభాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇటువంటి ఉత్పత్తులు విలువ ఆధారిత ప్రోడక్ట్స్ను మనము అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ను మనం తయారు చేసుకున్నా కూడా లోకల్గా మంచి మార్కెట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ సిరిధాన్యాలను ఎక్కువగా ఫైబర్ ఉండడము అలాగే ఇతర పోషకాలు ఆరోగ్య సమస్యలను నివృత్తి చేస్తూ ఉంటాయి కాబట్టి, అలాగే మన రాష్ట్రము అలాగే దేశంలో కూడా సిరిధాన్యాలను సాగు మరియు ఉత్పత్తిని పెంచాలి అనే ఉద్దేశ

0: ఈ నల్లరేగడి భూములలో శనగ పంటకు దాదాపుగా 3 లక్షల హెక్టేర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి శనగ పంటకు ముందు ఇటువంటి స్వల్పకాలిక సిరిధాన్యపు పంటలను వేసుకోవడం ద్వారా మనము అదనపు ఆదాయమే కాదు అదనపు భద్రతను కూడా మనం పెంపొందించిన వాళ్ళం అవుతాము, ఆదాయం కూడా రైతులకు అందించిన వాళ్ళము అనే దిశగా ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. మీ ప్రాంతానికి అనువైనటువంటి సిరిధాన్యాలు శనగ రకాలు ఏమి అనే విషయాన్ని సందేహాలుంటే మీ సమీప కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే మీకు వివరాలు తెలుస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కూడా సలహాలు సూచనలు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
1: శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
3: నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
4: నమస్కారం అండి.
3: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ విక్రయాలు కానీ నిల్వలు కానీ వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
4: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయటానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులు కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
3: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
4: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలి

0: తెలుసుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
0: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరికి కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే, ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్ 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక 10 ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ చూపించారు బై ప్రొవైడింగ్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఅడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ మేమే ఉంటుందని పాటు ఎక్స్పర్ట్స్తో డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 ముందుకి ఇప్పటికి చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డిఅడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత

0: మీకేమైనా అంటే ఫాలోఅప్ మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
1: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
0: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
1: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
0: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
1: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది, వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:57:50.
4: ఆచరాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. హబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
5: అబ్బా, ఏంటి నీ గోల? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
4: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
5: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
4: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
5: అవునా?
4: ఆ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-3100 లేదా 102కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 to 11:00 వరకు 7901084145 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా

మన శ్రోత హాయ్, ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్ గారు మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ ప్రసన్నలక్ష్మి గారు అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మా ఫ్రెండ్స్ అందరి కోసం పెళ్ళి మూవీలో నుండి జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సాంగ్ని వినిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజే ఆ పాట ఎందుకు కోరుకుంటున్నానంటే, ఈరోజు నిండు పున్నమి, నాకు నచ్చిన వాళ్ళ కోసం పౌర్ణమి రోజు మాత్రమే ఇలాంటి మంచి పాటలు అడుగుతూ ఉంటాను అంటున్నారు. అలాగే అండి, ఇంకా హలో అభిరుచి సింహపురి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. జాజిమల్లి చిత్రంలో ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతుంటే ఈ పాట తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. ప్లీజ్ ప్లే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనే పాట అలే చిత్రం నుంచి అల్లంత దూరాల అనే సాంగ్ని వినిపించండి. నమస్తే అంటున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. అందరి కోసం కార్యక్రమంలో ముందుగా పెళ్లి చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో నెల్లూరు సింహపురి ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం వారికి అభినందనలు. హలో అభిరుచిలో మా కోసం మంచి పాటలు వినిపించండి అంటున్నారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ బ్రహ్మానందరెడ్డి, ఋషికేశవరెడ్డి, వెంకట సంజీవరెడ్డి, సావిత్రి బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు. ఇంకా సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. హలో అభిరుచిలో మా కొరకు జాతిరత్నాలు చిత్రం నుండి చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే అనే పాటను వినిపించగలరు అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. హాయ్ హలో నమస్తే సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి శుభ సాయంత్రం. నేను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. పోలయ్య గారు ఈరోజు కోరుతున్న పాట నీ స్నేహం మూవీ నుంచి. కొంతకాలం క్రిందట బ్రహ్మదేవుని ముందట రెండు ఆత్మలు కలిసి ఒక్క వరం అనే పాటని మా కోసం వినిపించండి మేడం గారు అంటున్నారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య వారి కుటుంబ సభ్యులు. కొండవీటి దొంగ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యదోజే, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, ముసాపేట, నరేష్. గ్రామ ప్రజలందరి కోసం అన్నమాట. అందరి కోసం నీ నవ్వే చాలు ఆ చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు అల్లరి రాముడు చిత్రం కోసం ఈ పాట.

ఈ పాటను కోరుతున్నవారు అశోక్ సినిమాలోని అల్లరి రాముడు సినిమాలోని చెలియా చెలియా అనే పాట కావాలి అంటున్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ అందరి కోసం దేవిపుత్రుడు మూవీలో నుంచి ఓ ప్రేమ సాంగ్ను వినిపించండి ప్లీజ్ అంటున్నారు. కోవూరు నుండి ఇస్మాయిల్ వెంకటేశ్వర్లు, మా కొరకు ఏదో ఒక మంచి పాటను వినిపించండి, ధన్యవాదాలు అంటున్నారు. అందమైన అభిరుచి కార్యక్రమం చేస్తున్న సింహపురి ఆర్జే గారికి గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ కాదండి, గుడ్ ఈవినింగ్. బ్రహ్మయ్య కర్నూలు నుండి కోరుతున్నారు. మా కోసం, మా ఫ్రెండ్స్ కోసం సీనియర్ ఎన్టీఆర్ నటించిన యుగంధర్ చిత్రం నుంచి ఊరబ్బా ఏసుకుందాం కిళ్ళి అనే సాంగ్ని తప్పకుండా ప్రసారం చేయగలరని కోరుకుంటున్నాం, గుడ్ బై అంటున్నారు. అలాగే అండి, అందరి కోసం ఇప్పుడైతే అల్లరి రాముడు చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందామా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో పెద్ది సినిమాలో చిక్రి చిక్రి సాంగ్ని ప్లీజ్ మా కోసం ప్లే చేయగలరు అంటున్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇంకా ఇష్టపడి అనే చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాటను వినిపించండి అంటున్నారు. తొలి ప్రేమకు అర్థం నువ్వే, చెలి ఊహల పల్లకి నువ్వే అనే పాటను కోరుతున్నారు. సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ ఆలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, రవి, సునీత, శోభ, శ్రీధర్. నల్లగొండ నుంచి సందీప్, మమత, అక్షయ మా కోసం ఏదో ఒక సాంగ్ని మంచిది వినిపించగలరు అంటున్నారు. అడవిరాముడు మూవీలో ఆరేసుకోబోయి భారేసుకున్నాం అనే పాటను వినిపించండి అంటున్నారు.

పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, ఆండాలు, ఆదిత్య, స్తుతి ప్లీజ్ అంటున్నారు. ఓకే అండి, హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం. నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష కుటుంబ సభ్యులు. ఈరోజున మన సీనియర్ రేడియో శ్రోత ఎవరైనా శ్రోత అని రాశారండి, శ్రోత ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు మా నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెంకి ఈరోజు మా ఇంటికి రావడం జరిగిందట. ఓకే, అందరి కోసం నిప్పులాంటి మనిషి చిత్రంలో నుంచి అల్లాయే దిగి వచ్చి అనే పాటను వినిపించండి అంటున్నారు. మీరు ఒక కొటేషన్ కూడా పంపించారండి, ఎక్కువ గులాబీ పూలు అన్నీ పంపించారు, ఫ్లవర్ బొకేస్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని పంపించారు. సంతోషం అండి. ఓకే, హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ మండే మేడం గారు అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో నీ నవ్వే చాలు అనే సినిమా నుండి నీ నవ్వే చాలు ఓ చలి కాదేవరం అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు ఆర్జే మేరీ సుజాతమ్మ కోసం కూడా అట. ఓకే అండి. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం అండి. ఓకే అండి, అయితే కార్యక్రమంలో అందరి కోసం చిక్రి చిత్రం నుండి ఈ పాట, ఓకే, పెద్ద చిత్రం నుంచి ఈ పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో నమస్కారం మేడం, నువ్వు వస్తావని చిత్రం నుంచి కొమ్మ కొమ్మ విన్నావమ్మా కోయిల వస్తుంది అనే పాటను వినిపించగలరు అంటున్నారు గుండాల నరేంద్రబాబు మరియు కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి. అలాగే బాద్షా చిత్రం నుంచి పాటను కోరుతున్నారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యదోజే, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా ముసాపేట గ్రామం నుంచి ప్రజలందరి కోసమట. ఇంకా సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఆరాధన చిత్రం నుంచి అరే ఏమైంది అనే సాంగ్ని వినిపించగలరు అంటున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్. చిత్రం వచ్చి అదుర్స్ అనే చిత్రం నుంచి పిల్ల నా వల్ల కాదు సాంగ్ను ప్రసారం చేయండి మేడం అంటున్నారు పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యుంగమోని, బాలాజీ, హేమంత్ సాయి. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కోరుతున్నారు. గుడ్ ఈవినింగ్, నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం ఎనీ సాంగ్ అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, ప్లీజ్ మా పేర్లు చదవండి అంటున్నారు. ధన్యవాదాలు మేడం గారు అంటున్నారు నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిల్. మరి అందరి కోసం నువ్వు వస్తావని చిత్రం నుంచి పాట విందామా?

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ దళాల సిబ్బందికి రెండవ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారాలను ఈరోజు ప్రదానం చేశారు. దేశ రక్షణలో అసాధారణ ధైర్యం, అంకితభావం, విశిష్ట సేవలందించిన సైనికులు, భద్రతా సిబ్బందిని ఈ పురస్కారాలతో సత్కరించారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేంద్ర పాల్ సింగ్లకు రాష్ట్రపతి భవన్లో జరిగిన రెండో విడత శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో అతి విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. సీషెల్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలు అందించిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో తెలిపారు. గత 50 సంవత్సరాల్లో భారత్ సీషెల్స్ దేశాల మధ్య సంబంధాలు ప్రగాఢమైన విశ్వాసం, పరస్పర సహకారం, ఉమ్మడి అభివృద్ధిపై ఆధారపడి కొనసాగాయని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలు ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, పరస్పర శ్రేయస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీ ఆ దేశ ప్రభుత్వం ప్రజలు చూపించిన ఆత్మీయతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ సీషెల్స్ మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశం ఆయన అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ పౌరులకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
1: అగర్ హమ్కో డెవలప్డ్ నేషన్ బనానా హై తో హెల్దీ నేషన్ హోనా ఆవశ్యక్ హోగా క్యూంకి హెల్త్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ మేకింగ్ ఎ డెవలప్డ్ నేషన్ ప్రీవియస్లీ వి వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ క్యూరేటివ్ పార్ట్ లేకిన్ అబ్ హమ్ ప్రివెంటివ్ ప్రమోటివ్ క్యూరేటివ్ ప్యాలియేటివ్ రీహాబిలిటేటివ్ ఇన్ సభీ ఆస్పెక్ట్స్ కే బారే మే ఇన్ టోటాలిటీ మే హమ్ సోచ్ కర్కే ఆగే బడ్నే కా ప్రయాస్ కర్ రహే హై.
0: అంతకుముందు ఆరోగ్య సేతు యాప్ 2.0ను జేపీ నడ్డా ప్రారంభించారు. దీంతో ఒకే యాప్లో ఇకపై అభా ప్రొఫైల్, ఆరోగ్య రికార్డులు, పిఎంజేఏవై సేవలు, సమీప ఆసుపత్రుల వివరాలు లభ్యం కానున్నాయి. గుజరాత్లోని వడోదరలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మనోహర్ లాల్ దేశ పారిశ్రామిక వృద్ధికి విద్యుత్ రంగం కీలక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఈ వేసవిలో దేశం రికార్డు స్థాయిలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చగలిగిందని తెలియజేశారు. 2014లో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 236 గిగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 542 గిగావాట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ విస్తరణ కారణంగా విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో 300 గిగావాట్ల వరకు డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: देश भर में लगभग 271 मेगावाट इस पावर की डिमांड हुई, हमने उसको सप्लाई को पूरा किया. हमारी तैयारी 284 गीगावाट तक भी बनी हुई थी ताकि किसी प्रकार की कमी न पड़े. अगले वर्षों में डाटा सेंटर्स, व्हीकल्स हैं, ईवीज, एआई, इसके माध्यम से पावर की डिमांड 30 गीगावाट और बढ़ने वाली है, ऐसा हमारा अनुमान है. तो हमने 300 गीगावाट तक की तैयारी अगले वर्ष की ये कर रखी है.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్టణంలో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి రేపు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. గ్రామాలు పురోగతి సాధించకపోతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్ పేరిట న్యూఢిల్లీలో ఈరోజు ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ
3: వికసిత్ భారత్ జీ రామ్జీ అబ్ యే 1 జులై సే లాగూ హోగా. కేంద్ర కి ఓర్ సే ఆప్ జాన్తే 95682 కరోడ్ రూపాయ కి అంతరిమ్ విత్తీయ స్వీకృతి దే ది గయి. రాశి కి పూరి వ్యవస్థా హై. ఐటీ సంబంధిత జితని భీ హమారీ ఔపచారికతా హై వో భీ పూరి కర్ లీ గయి హై. हमने अपने तरफ से ग्रामीण रोजगार गारंटी कार्ड को भी अंतिम रूप दे दिया है और 1 जुलाई से इसको पूरी तरह से धरती पर उतरना है.
0: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్రిభాషా విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్లపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చునని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర 3 జూలై నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు శివలింగానికి తొలి పూజ నిర్వహించి యాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం మనోజ్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ పరిపాలన విభాగం, ఆలయ బోర్డ్, సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు రవాణా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరమైన మౌలిక వసతులను గణనీయంగా పెంచినట్టు చెప్పారు. నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అరుణాచల ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళం, మహే ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యమునా నదీ జలాల ప్రాజెక్టుపై హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షాల సమక్షంలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యూఢిల్లీలో యమునా వాటర్ ప్రాజెక్ట్ తీర్మానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాయుధ దళాల సిబ్బందికి 2వ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు

0: తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి

మీరు వింటున్నారు ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమం గుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాలి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

mira, ya llama, ten y mira, ya

0: మీరింతవరకు శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరీ విన్నారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైక్కుడి ఆర్ మణి మృదంగ సహకారం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं सरफिरोजी. राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में आयोजित दूसरे रक्षा अलंकरण समारोह में वीरता पुरस्कार प्रदान किए. हमारे संवाददाता ने बताया है कि ये पुरस्कार सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और अन्य सुरक्षा एजेंसी के कर्मियों द्वारा असाधारण वीरता के कार्यों के लिए दिए जाते हैं.
2: राष्ट्रपति ने समारोह में 7 सर्वोत्तम युद्ध सेवा पदक, 30 परम विशिष्ट सेवा पदक, 12 उत्तम युद्ध सेवा पदक और 56 अति विशिष्ट सेवा पदक प्रदान किए. अति विशिष्ट सेवा पदक पाने वालों में एयर मार्शल तरुण चौधरी, लेफ्टिनेंट जनरल नीरज वार्ष्णेय और वाइस एडमिरल आनंद वाई सरदेसाई शामिल हैं. सर्वोत्तम युद्ध सेवा पदक से सम्मानित होने